ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు 102.7 మెగాహెర్ట్స్ మీద. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ తేదీ క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समयम 5:55 मनम इपड़ु कोनी मंची माटलु तेलुसुकुंदाम गोप्प व्यक्तुलु चेप्पिनटुवंटि जीवित पाठालु मन जीवितालो एंतो अवसरमैनटुवंटि विषयालु मुंदुगा एपीजे अब्दुल कलाम गारु एमंटारंटे సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు నువ్వు సూర్యుడిలాగా కాలాలి అని. ఎంత మంచి మాట కదండి, ఎంత డీప్ మీనింగ్ ఉన్న మాట. ముఖ్యంగా మనందరికీ సూర్యుడు ఎంత వెలుగునిస్తాడు, సూర్యుడు ఎంత ముఖ్యమైనటువంటి వాడు, సూర్యుడి వల్ల కలిగే లాభాలు ఇవన్నీ తెలుసు. కానీ ఆయన ఒక మండే అగ్నిగోళం అని తెలుసు కదా. అంటే ఒక మనిషి అంతగా సక్సెస్ అవ్వాలన్నా, అంతగా బ్రైట్ అవ్వాలన్నా కూడా వెనకాల అంత మంట కాలడం అవసరము అని చెప్తూ ఉన్నారు. మనకి మన చుట్టుపక్కల కానీ ఈ ప్రపంచంలో కానీ ఎంతోమంది గొప్ప వ్యక్తులు తెలుసు, విజయం సాధించినటువంటి వాళ్ళు తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళల్లో 80% ఆఫ్ ది పీపుల్ కష్టపడి బయట పైకి వచ్చినటువంటి వాళ్ళే. మిగిలిన వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ వాళ్ళ ఫాదర్ యొక్క లెగసీని కానీ తీసుకొని వస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు. సో ఆ పేరు, గౌరవం, సంపాదన, గుర్తింపు ఇవన్నీ కూడా మనం చూస్తాము. అది వెలుగు మాత్రమే. దాని వెనకాల వాళ్ళు అంతగా కాలుంటారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, త్యాగాలు, ఓర్పు, అవమానాలు, బాధలు ఇలా చాలా పడి ఈరోజు ఇలా వెలుగుతూ ఉన్నారు అని మనం గుర్తించినప్పుడే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకి తగిలే కొన్ని అడ్డంకుల్ని మనం దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. అంటే ఒక చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా అందరిలాగా మేము కూడా ఫోన్స్ చూడాలి, అది చూడాలి అనుకోకుండా వాళ్ళు కూడా కష్టపడి చదువుకోవాలి. అప్పుడే మనకి మంచి ఫ్యూచర్ వస్తుంది. ఆ తర్వాతనే ఇవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఆ పట్టుదల, ఆ ఓర్పు, సహనం ఇవన్నీ క్రమశిక్షణ ముఖ్యంగా ఉన్నప్పుడే జీవితంలో విజయం సాధించవచ్చు అని చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఈజీగా ఫలితం వచ్చేస్తుంది, కొంతమందికి చాలా కష్టంగా వస్తుంది. కానీ మనం ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు పెద్దదైపోదండి. ఆ చెట్టు ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఆ చెట్టు అంత వయసు పెరుగుతూ ఉండాలి. సో మన కృషి కూడా అలాగే ఉండాలి అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అండ్ ఆయన లైఫ్ కూడా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎన్నో కష్టాలు పడుతూ చదువుకొని ఒక స్థాయికి వచ్చి ఒక మంచి పేరు తెచ్చుకొని ఆయనకు మాత్రమే కాదు దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇంకా ఆయన ఏమంటారంటే, కష్టాలు మనల్ని బలహీన పరచడానికి రావు, మన బలాన్ని గుర్తు చేయడానికి వస్తాయి అని. అంటే మనం ఈ మాటలన్నీ వింటుంటే జనరల్గా నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఒకసారి దాన్ని డీప్ మీనింగ్ తెలుసుకున్నామంటే మాత్రం నిజంగా మనం అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉపయోగపడతాయండి. కష్టాలు రాకుండా ఉండేవాళ్ళంటూ ఎవరు ఉండరు. చిన్న చిన్నవి పెద్ద పెద్ద కష్టాలు, చిన్న చిన్నవి కూడా మనకి చదువుకోవాలంటే కష్టం, ఉద్యోగంలో ఒత్తిడులు కష్టం, కుటుంబంలో సమస్యలు కష్టం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి, అవి వాళ్ళ ఆ స్టేజెస్ని బట్టి కష్టం వస్తూనే ఉంటుంది. కష్టం రాని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు, ఏదో ఒక రూపంలో వస్తుంది. అయితే ఎప్పుడోకప్పుడు జీవితంలో కష్టం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే బాధపడుతున్నాను, కష్టాలన్నీ నాకే ఇచ్చేస్తాడు ఆ దేవుడు అని మనం బాధపడుతూ ఇంకొంచెం కురింగిపోకుండా ధైర్యం తెచ్చుకొని నెక్స్ట్, ఎస్ ఇది నెక్స్ట్ వచ్చే సిచ్యుయేషన్కి ఇది నేను ఫేస్ చేయడానికి ఇది నాకు వచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఎంతో నిలదొక్కుకోగలుగుతారు అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారు. బంగారం కూడా మంటల్లో బాగా కాలితేనే మెరుస్తుందండి. ఆయన చెప్పిన మాటకి అంత విలువ ఉంది. ఇంకా మదర్ థెరిస్సా గారు ఏమంటారంటే, మాటల్లో ప్రేమ చూపించడం కంటే కూడా చేతల్లో చూపించడం గొప్ప విషయం అని.
మాటలు చాలామంది చెప్తారు, ఎందుకంటే మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి, కానీ అవి ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం, లేదంటే మీరు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, ఇలాంటి మాటలు చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ మనం బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మన వాళ్ళు ఎవరు, నిజమైన వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. ఇంకొన్నిసార్లు కొంతమంది మనకు అసలు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఎంతగా మనల్ని ఇష్టపడుతున్నారో, మన మీద ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారో అని కూడా. కానీ వాళ్ళ ప్రేమ అభిమానం వ్యక్తపరుస్తూనే ఉంటారు, మనకు అర్థమవుతూనే ఉంటుంది. వాళ్ళే తల్లిదండ్రులు. అది సమయం కూడా 6 గంటలు దాటేసింది కాబట్టి ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమయ్యాయి. సమయం 6:30. ఇప్పుడు కడియాల రామ్మోహన్ రావు గారి మాటల్లో సూక్తి సుధ విందాము.
1: ఆచరించేది ధర్మం. ధర్మం అనే మాటకు చాలా అర్థాలున్నాయి. న్యాయం, స్వభావం, పుణ్యం, ఆచారం మొదలైన అర్థాలు. సత్యము, శౌచము, దయా, దానములు ధర్మానికి 4 పాదాలు. ధర్మం తెలిసినవాడు ధర్మజ్ఞుడు. నన్నయ్య ధర్మపరుని స్వభావాన్ని తేటతెల్లం చేశారు. ధర్మం తెలిసిన వారు లోకంలో చాలామంది ఉంటారు, కానీ ధర్మాన్ని ఆచరించే ధర్మపరాయణులు 10,000 మందిలో ఒక్కడైనా ఉంటాడో ఉండడో. ధర్మాధర్మాల విచికిత్స ఏర్పడినప్పుడు ధర్మశాస్త్రాలను అనుసరించటమే మేలని కవిబ్రహ్మ తిక్కన మార్గోపదేశం చేశారు. ధర్మంలాగా పైకి కనబడే అంశాలు కొన్ని తీరా విచారిస్తే అధర్మాలుగా తేలుతాయి. ధర్మం కానే కాదనే అంశాలు లోతుగా ఆలోచిస్తే అదే ధర్మమని స్పష్టమవుతుంది. ధర్మ మార్గం తప్పిన క్రియాపరులకు చివరకు దైన్యమే మిగులుతుంది, సంతాపమే కలుగుతుంది. ఆత్మధర్మ నిరతులైన పుణ్యాత్ములు ఏ కాలంలోనైనా దుర్లభులే. ధర్మపరులు అన్ని సమయాల్లో ధర్మాన్ని పాటిస్తారు. క్రూరాత్ముడు తన కుమారుడే అయినా ధర్మాత్ముడు దయచూపడు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని సామాన్యులు కూడా అంటూ ఉంటారు. అర్ధసిద్ధి కంటే ధర్మసిద్ధి గొప్పది. సంపన్నులు కంటే ధర్మాన్ని ఎల్లప్పుడూ అనుసరించే సమాజం గొప్పది. అన్ని కాలాలకు పనికి వచ్చే మాటలు చెప్పారు. ధర్మం పలికిన వారికి దైవం తప్పక తోడవుతుందని వేమన అభయమిచ్చారు. ధర్మపరునికి శాశ్వత యశస్సు లభిస్తుంది. తత్వజిజ్ఞాస ధర్మ జిజ్ఞాస కంటే భిన్నమైనది కాదు. సంపన్నులైన ధర్మపరుడు భోగములు పొందుతూనే ధర్మము చేయవలెనని శ్రీనాథ కవి సార్వభౌముడు సంపన్నులకు తగిన సూచన చేశాడు. సిరి ఎల్లకాలం నిలిచి ఉండకపోవచ్చు. ఆ సంగతి తెలిసిన వివేకి త్వరితగతిని ధర్మం చేయటానికి పూనుకోవాలని జక్కన కవి విక్రమార్క చరిత్రలో తెలిపాడు. లోకంలో బిచ్చగాళ్ళు దానం చేయమని కోరుతూ ధర్మం చేయి బాబు, ధర్మం చేయి తల్లి అంటూ ఉంటారు. దానానికి ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. ధర్మపరుడు ధర్మాన్ని పరుల కోసం ఏదైనా స్వల్ప దోషానికి పాల్పడినా లోకం అతన్ని నిందించదు. ఒక్కొక్కప్పుడు ధర్మానికి విఘాతం కలిగించే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు సత్పురుషులు ఏమాత్రం ఉపేక్ష చేయకూడదు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పాదము బొందలేక చెడబారినదైన అవస్థాదక్షుల వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యము అశుభదాయకమయ్యు దైవముండును అని. అవస్థాదక్షులు ధర్మ సంస్థాపనకు పూనుకోకపోతే దైవం ధర్మరక్షణకు తప్పక పూనుకుంటాడు. ధర్మ మార్గం తప్పిన క్రియాపరులకు చివరకు దైన్యమే మిగులుతుంది, సంతాపమే కలుగుతుంది. ధర్మమునకు తగినట్టే దైవం ప్రోచునని త్యాగరాజస్వామి సెలవిచ్చారు. సత్యం వద, ధర్మం చెరా అని కదా పెద్దల మాట. ఒక్కొక్కప్పుడు అధర్మం గెలిచినట్లు అనిపించవచ్చు, గాని ధర్మమే జయిస్తుందనేది తిరుగులేని సత్యం.
0: కడియాల రామ్మోహన్ రావు గారి మాటల్లో సూక్తి సుధ విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

0: చెరకులో మొక్కతోటల పెంపకం ఆధునిక పద్ధతుల్లో విత్తనోత్పత్తిని గురించి తెలుసుకుందాం. చెరకులో దిగుబడి ప్రధానంగా గడల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. గడల సంఖ్య ఎక్కువగా ఉండాలంటే అధిక మొలక శాతాన్నిచ్చే నాణ్యమైన విత్తనాన్ని నాటుకోవాలి. నాణ్యమైన చెరకు విత్తనానికి ఉండాల్సిన లక్షణాన్ని గనక మనం చూసినట్టయితే, రకానికి సంబంధించి జన్యు స్వచ్ఛతని కలిగి ఉండాలి. కల్తీలు, బెరుకులు, పురుగులు, తెగుళ్లు లేకుండా ఉండాలి. ప్రతి కణుపు దగ్గర ఆరోగ్యవంతమైన మొగ్గ ఉండాలి. విత్తనం పుష్టిగా, సౌష్ఠవంగా ఉండి కన్నులు ప్రస్ఫుటంగా ఉండాలి. అధిక మొలక శాతం అంటే 80-90% మొగ్గలు మొలకెత్తాలి. విత్తనానికి వేర్లు, పగుళ్లు ఉండకూడదు. విత్తనపు చెరకుపైన పొరలు పచ్చగా లేతగా ఉండాలి. పిలకల సాంద్రత ఎక్కువగా ఉండాలి. చెరకులో సాధారణంగా ఎకరానికి 16,000 మూడు కళ్ల ముచ్చల్ని నాటుకోవాలి. విత్తన తోటల పెంపకంలో పాటించాల్సిన మెలకువల్ని గనక మనం చూసినట్టయితే, దవ్వతోట నుండి విత్తనం తీసుకోవడం వల్ల మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. విత్తనం ద్వారా వ్యాప్తి చెందే ఎర్రగుళ్లు తెగులు, గడ్డి దుబ్బు తెగులు మొదలైనవి నివారించబడతాయి. విత్తన ఎంపిక విషయానికి వస్తే, సుమారు 10 నెలల వయస్సున్న ముదురు తోటల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. కార్సి తోటల నుండి విత్తనాన్ని తీసుకోకూడదు. చీడపీడల సమస్య దీనిలో ఎక్కువగా ఉంటుంది. నీటి ముంపు, నీటి ఎద్దడికి గురైన తోటల నుండి విత్తనాన్ని సేకరించకూడదు. ఇక చెరకులో విత్తన శుద్ధిని గనక మనం చూసినట్టయితే, వేడి నీటితో విత్తన శుద్ధి చేసే పరిస్థితుల్లో చెరకు గడల మధ్య 1/3 భాగాన్ని ఉపయోగించాలి. తేమతో మిళితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4 గంటలు లేదా వేడి నీటిలో 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు ఉంచితే విత్తనం ద్వారా వ్యాపించే కాటుక తెగులు, గడ్డి దుబ్బు తెగుళ్లను నివారించవచ్చు. తర్వాత 150 గ్రాముల కార్బన్డిజం 300 లీటర్ల నీళ్లలో కలిపిన మందు ద్రావణంలో 30 నిమిషాలు ఉంచితే అనాస కుళ్లు తెగుల్ని నివారించవచ్చు. ఆఖరి దశలో 600 మిల్లీలీటర్ల మలాథియాన్ 0.1%, 300 లీటర్ల నీళ్లలో కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు ఉంచితే విత్తనం ద్వారా వ్యాపించే పొలుసు పురుగుల్ని నివారించవచ్చు. విత్తనపు తోటల్లో పంట కాలంలో 4 సార్లు పురుగులు, తెగుళ్లు సోకిన దుబ్బుల్ని తీసేయాలి. ఎర్రకుళ్లు తెగులు, కాటుక తెగులు, గడ్డిదుబ్బు తెగులు, పొలుసు పురుగు, పీక పురుగు మొదలైనవి ఎక్కువగా ఉన్నట్టయితే గనక ఆ తోటల నుండి విత్తనాన్ని విత్తనోత్పత్తికి వాడుకోకూడదు. ఇక దవ్వ తోటల వల్ల ఉపయోగాల్ని గనక మనం చూస్తే, చెరకు గడంతా విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల విత్తన మోతాదు కూడా తగ్గుతుంది. మొలక శాతం ఎక్కువగా అంటే 80% వరకు ఉండడం వల్ల గడల సంఖ్య పెరిగి తద్వారా దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. హెక్టార్కి 10 నుండి 15 టన్నుల అధిక దిగుబడి సాధించవచ్చు. దవ్వ తోటల నుండి సేకరించిన విత్తనాన్ని నాటడం వల్ల మొలక త్వరగా వస్తుంది, అలాగే మొక్క దృఢంగా పెరుగుతుంది. ఒక ఎకరం పొలంలో విత్తనపు తోటల పెంపకం ద్వారా 12 నుండి 24 నెలల్లో 80 నుండి 100 ఎకరాలకు సరిపడే విత్తనాన్ని అభివృద్ది చేయొచ్చు. ఇక టిష్యూ కల్చర్ ద్వారా విత్తనోత్పత్తిని గనక మనం చూసినట్టయితే, చెరకులో గడల నుండి వ్యాపించే తెగుళ్లు, పురుగుల్ని అధిగమించడానికి ఒక ప్రత్యామ్నాయ పద్దతి అందుబాటులో ఉంది. దీన్ని టిష్యూ కల్చర్ అని అంటారు. ఈ విధానంలో వేల మొక్కలను జన్యు స్వచ్ఛత దెబ్బతినకుండా ఏకరీతిగా బలమైన, తేజస్సు కలిగిన ముఖ్యమైన తెగుళ్లు అంటే ఎర్రకుళ్లు, గడ్డిదుబ్బు తెగులు ఆశించని మొక్కలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయొచ్చు. జీవ పదార్థాలు, కణాలు, కణజాలాలు లేదా అంగాలను ప్రత్యేకంగా తయారు చేసిన యానకల్లో సూక్ష్మజీవరహిత స్థితిలో పెంచినప్పుడు అవి పూర్తి మొక్కల్ని ఇస్తాయి. ఇది వృక్ష కణాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విధంగా కొత్త మొక్కలను తయారు చేసే ప్రయోగ పద్ధతులన్నింటినీ కలిపి టిష్యూ కల్చర్ గా పిలుస్తారు. టిష్యూ కల్చర్ ద్వారా సమర్థవంతమైన వ్యాధిరహిత మొక్కల్ని చౌకగా తయారు చేసుకోవచ్చు. మొక్కల కాండం శిఖరాగ్రాన్ని వాడి వైరస్ రహిత, ఆరోగ్యవంతమైన మొక్కల్ని తయారు చేయడం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఈ టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల్ని నాటినప్పుడు కలిగే లాభాల్ని గనక మనం చూసినట్టయితే, టిష్యూ కల్చర్ మొక్కలు జన్యు స్వచ్ఛత కలిగి 100% తల్లి మొక్కల్నే పోలి ఉంటాయి. రకాల పునరుత్పత్తి వేగవంతంగా ఉంటుంది. మొక్కలన్నీ ఏకరీతిగా ఉంటాయి. అధిక మొలక శాతాన్ని కలిగి ఉంటాయి. కన్ను త్వరగా మొలకెత్తుతుంది. మొక్కలోని గడలన్నీ ఒకసారిగా పక్వానికి వస్తాయి. అందువల్ల దిగుబడి, పంచదార రికవరీ కూడా పెరుగుతాయి. చెరుకు దిగుబడి కూడా 20-25% వరకు ఎక్కువగా ఉంటుంది. మొక్కలని ఒకచోటు నుండి వేరొక చోటుకు తీసుకువెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. అలాగే టిష్యూ కల్చర్ మొక్కలు సంవత్సరం మొత్తం కూడా తయారు చేసుకోవచ్చు. ఒంటి కన్ను నారు మొక్కల ద్వారా కూడా చెరుకు విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. చెరుకులో విత్తన ఖర్చు తగ్గించుకుని దిగుబడి పెంచే విధానాల్లో నారు మొక్కల ద్వారా చెరుకు సాగు చేపట్టడం ఆధునిక విధానంగా పేర్కొనవచ్చు. సాధారణంగా చెరుకును 3 లేదా 2 కళ్ల ముచ్చలు నాటి సాగు చేయడం పరిపాటి. ఎకరానికి సుమారుగా 4 నుండి 5 టన్నుల వరకు చెరుకును రైతులు విత్తనంగా వాడుతూ ఉంటారు. చెరకు ముచ్చలకి బదులు చెరకు మొగ్గ లేదా మొగ్గ కలిగిన కణుపులను వేరుచేసి నారు పెంచి ప్రధాన పొలంలో నారు మొక్కల్ని వరుసల్లో నాటి సాగు చేసినట్టయితే రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఈ నారు పెంచే విధానాన్ని గురించి మనం తెలుసుకుందాం. మొదటగా విత్తన ఎంపిక విషయానికి వచ్చినట్టయితే ఆయా ప్రాంతాలకి అనువైన అధిక దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన 6 నుండి 7 మాసాల వయస్సు గల లేవడి తోటల నుండి సేకరించుకోవాలి. చెరుకు గడల నుండి తీసిన ఒంటి కన్ను కణుపులను విత్తనంగా వాడుకోవాలి. ఈ కన్నులను దెబ్బ తగలకుండా తీయడానికి నోడ్ కటింగ్ మిషన్ ని ఉపయోగించాలి. దీని ధర సుమారుగా 9,000 రూపాయల వరకు ఉంటుంది. సాధారణంగా 3 కళ్ల ముచ్చలను విత్తనంగా వాడినప్పుడు ఎకరానికి 4 నుండి 5 టన్నుల వరకు విత్తనం చెరుకు వాడాల్సి ఉంటుంది. అయితే కన్నుల నుండి నారును పెంచినప్పుడు చాలా తక్కువ విత్తనం సరిపోతుంది. కన్ను తీసే యంత్రంతో కన్నులు తీసేటప్పుడు కన్నుకు దెబ్బ తగిలినట్లయితే మొలక శాతం బాగా తగ్గుతుంది. కన్నులను తీసిన తర్వాత మళ్లీ గ్రేడింగ్ ద్వారా దెబ్బ తగలని ప్రస్ఫుటంగా ఉన్న కన్నులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. తద్వారా మొలక శాతాన్ని పెంపొందించుకోవచ్చు. చెరకు తోటలను చీడపీడల నుండి రక్షించేందుకు విత్తన శుద్ది తప్పనిసరిగా చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 0.5 గ్రాముల కార్బనిజం, దాంతోపాటుగా 1 మిల్లీలీటర్ మలాథియాన్ చప్పున 1 తొట్టెలో కలిపి కణుపులను 15 నిమిషాల ముందు ఈ మందు ద్రావణంలో ముంచి విత్తన శుద్ది చేయడం ద్వారా అనాసకుళ్లు తెగులు పొలుసు పురుగుల బారి నుంచి చెరుకు తోటల్ని కాపాడుకోవచ్చు. విత్తనపు కనులను నాటడానికి ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించాలి. ఒక్కొక్క ట్రేలో 48 గుంతలుంటాయి. అంటే ఒక్కొక్క ట్రేలో 48 నారు మొక్కల్ని పెంచుకోవచ్చు. నాటేటప్పుడు ఆరోగ్యవంతమైన కన్నులను మాత్రమే వాడడం వల్ల 90 నుండి 95% మొలక శాతాన్ని పొందొచ్చు. ప్లాస్టిక్ ట్రేలలో కొబ్బరి పిచ్చుతో చేసిన ఎరువును, బాగా చివికిన పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ సమభాగాలుగా కలిపి గుంతలను సగానికి పైగా నింపాలి. ఆపై విత్తన శుద్ధి చేసిన కన్నులు కణుపులను కన్ను పైకి ఉండేలా గుంతల్లో పెట్టి ఆపై మళ్లీ కొబ్బరి పీచు ఎరువును వేసి కన్నులు పైకి కనిపించకుండా సమంగా నొక్కాలి. ఈ విధంగా కన్నులను అమర్చిన ట్రేలను షేడ్ నెట్లో కానీ నీడ ప్రదేశంలో కానీ వరుసకు 10 చొప్పున ఒకదానిపై ఒకటి అమర్చాలి. వాటిపై నల్లని పాలిథీన్ షీట్ ని కప్పి గాలి చొరబడకుండా బిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ట్రేలలో వేడి పుట్టి కన్నుల నుంచి మొలక ప్రారంభమవుతుంది. 3 నుండి 4 రోజుల్లో కన్నులు మొలకెత్తడాన్ని గమనించిన వెంటనే ట్రేలను తీసి షేడ్ నెట్ లో ఒకదాని పక్కన ఒకటి వరుసగా అమర్చుకోవాలి. ఈ ట్రేలను రోజు క్యాన్ తో రోజు విడిచి రోజు తడపాలి. నాటిన 4 వారాలకు 3 నుండి 4 ఆకులు తొడిగి వేరు కూడా బాగా అభివృద్ది చెందుతుంది. మొలక ప్రారంభమైన 2 వారాలకు ట్రేలోని మొలకరాని కణులను తీసేసి కొత్త మొలకలతో పూరించాలి. ట్రేలో నారు పెంచడానికి ఉపయోగించే రూటింగ్ మీడియాలోని పోషక పదార్థాలపై నారు మొక్కల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1 ఎకరా పొలంలో నాటడానికి 8,000 నారు మొక్కలు అవసరమవుతాయి. అంటే దాదాపుగా 160 నుండి 175 ప్లాస్టిక్ ట్రేలలో కన్నుల్ని నాటి నారును పెంచుకోవాలి. బడ్ చిప్స్ నుంచి పెంచిన నారు మొక్కల కంటే ఒంటి కన్ను కణుపుల నుండి పెంచిన నారు మొక్కలు దృఢంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నిలదొక్కుని మంచి దిగుబడినిస్తాయి. ఒంటి కన్ను నుండి పెంచిన నారు మొక్కలు సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువ పిలకలు తొడిగి పిలకలన్నీ ఒకే రీతిగా పెరగడం వల్ల గడల సంఖ్య, గడ బరువు, చెరుకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఒంటి కన్ను కణుపులను సులువుగా విత్తన శుద్ధి చేసి ఆరోగ్యవంతమైన నారు పెంచి నాటుకోవడం వల్ల పురుగులు, తెగుళ్ల బెడద కొంతవరకు తగ్గుతుంది. నారు మొక్కలను విడివిడిగా ట్రేలర్లో పెంచి సాగు చేయడం వల్ల 1 నెల సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా నీరు, ఇతర కీలక వనరులు కూడా ఆదా అవుతాయి. నారు మొక్కలను దూరదూరంగా నాటడం వల్ల విత్తనం ఖర్చు ఆదా అవుతుంది. బడ్చిప్ లేదా మొగ్గ కణుపు తీసిన తర్వాత మిగిలిన గడ భాగాన్ని పంచదార లేదా బెల్లం తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో చెరుకు నారు మొక్కల పెంపక సమయంలో నేలను లోతు దుక్కు చేసి చెరుకు నాటలు చేపట్టచ్చు.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విద్యాస్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాస్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం గాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू ह्यः राष्ट्रपति भवने आयोजिते नागरिक अलंकरण समारोहे षट्षष्टिः प्रमुखाग्रगण्य विभूतिभ्यः पद्म पुरस्कारान् प्रादात्. एतेषु द्वाभ्यां विभूतिभ्यां पद्म विभूषणम्, षड्भ्यः पद्म भूषणम्, सहैव अष्टपञ्चाशत् विभूतिभ्यः पद्मश्रीः प्रदत्ताः. कलाक्षेत्रे विशिष्ट योगदानार्थं सुप्रसिद्धः चलच्चित्र अभिनेता धर्मेन्द्र सिंह देओल महोदयः मृत्योपरान्तं पद्मविभूषण सम्मानेन अलंकृतः. अभिनेतुः भार्या हेमा मालिनी एतं पुरस्कारं स्वीकृतवती. प्रख्यातः भारतीय सारंगी वादकः डॉ एन राजम् अपि पद्मविभूषण सम्मानेन सुपूजितः. अस्मिन् अलंकरण समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमंत्री नरेन्द्र मोदी, केन्द्रीय मंत्री अमित शाहः, गजेन्द्र सिंह शेखावतः, एच डी कुमारस्वामी च उपस्थिताः आसन्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य आरभ्य सिक्किम राज्यस्य त्रिदिवसात्मिकां यात्रां विधास्यति. सिक्किम प्रवासकाले सा विविधेषु कार्यक्रमेषु भागं ग्रहीष्यति. अनेकानि स्थानानि च द्रक्ष्यति. राष्ट्रपति महोदया सायंकाले गंगटोक नगरे स्थिते नाइम्नॉल इंस्टीट्यूट ऑफ टिबेटोलॉजी इति संस्थां प्रति गमिष्यति. सिक्किम सर्वकारेण तस्याः स्वागताय विपुलाः प्रबन्धाः विहिताः. विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो अथ युगांडा देशेषु इबोला संक्रमणम् अंतर्राष्ट्रीय चिंतायाः सार्वजनिक स्वास्थ्य आपातकालत्वेन घोषितम्. एतदनन्तरं नगर विमानन महादेशालयेन विमान विपणीनां कृते एका मानक संचालन प्रक्रिया प्रसारिता. अत्रावधेयस्पदं वर्तते यत् विमानेषु अनिवार्यरूपेण पदक्षेपाः विहितव्याः भविष्यन्ति. यथा इबोला संकटं दृष्ट्वा यदि कस्यापि यात्रिणः ज्वरः, दौर्बल्यं, पीडा, शिरोवेदना, कण्ठदाहः, वमनमित्यादीनि लक्षणानि दृश्यन्ते तर्हि सः सद्यः एव विमानकर्मचारिभ्यः आगमानन्तरं चिकित्साविभागेभ्यः सूचयेत्. महानिदेशालयेन स्पष्टीकृतं यत् भारते आगमनात् एकविंशतिदिनानां मध्ये यदि एतादृशानि लक्षणानि उत्पद्यन्ते तर्हि यात्रिणः निर्दिष्टचिकित्सालयेभ्यः चिकित्सासाहाय्यं प्राप्नुयुः. भारतीय ऋतुविज्ञानविभागेन अद्य यावत् मध्यप्रदेश, ओडिशा, तेलंगाना, उत्तरप्रदेश, विदर्भ क्षेत्रेषु उष्णस्थितिमुद्दिश्य रेड अलर्ट इति रक्तवर्णीय सञ्चेतना प्रसारिता. विभागेन आगामी द्वित्री दिनेषु हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, उत्तर प्रदेश, राजस्थान राज्येषु तीव्र उष्ण तरंगस्य पूर्व सूचना प्रख्यापिता. एतादृशी एव स्थितिः अद्य यावत् छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, उत्तराखंड राज्येषु अपि भवितुं संभाव्यते. आयुष मंत्री प्रताप राव जाधवः अवदत् यत् सर्वकारः योग प्राकृतिक चिकित्सा माध्यमेन कृत्स्नेहि देशे निवारक स्वास्थ्य सेवाः सुदृढीकरोति. नवदिल्ल्याम् आयुष मंत्रालयस्य संसदीय परामर्शदात्री समित्याः चतुर्थ उपवेशने अध्यक्षतां कुर्वन् श्री जाधवः अवचत् यत योगः प्राकृतिक चिकित्सा च समग्र निवारक स्वास्थ्य सेवायै भारतस्य शाश्वतं योगदानं वर्तते। अस्मिन् उपवेशने भारते योग प्राकृतिक चिकित्सा क्षेत्रस्य विस्तारे स्वास्थ्य संवर्धन सम्बद्धेषु प्रयासेषु च तथा च पारंपरिक चिकित्सा पद्धतीनां वैश्विक प्रसारे च विस्तरेण चर्चा अभवत्। सः अग्रे सूचितवान् यत् सम्प्रति विश्वस्य 90+ देशेषु अन्ताराष्ट्रिय योग दिवसः समारोहः आचर्यते। इति वार्ताः।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం మనసు పరిమళం కథానిక వింటారు సమర్పణ సుమలత గారు. తర్వాత వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎల్ ఉమాదేవి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం కొన్ని లలిత గీతాలు. 8:35 మనోరంజని కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్రసారం చేయడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడంతో పాటుగా మహిళా శ్రోతలు మెచ్చినటువంటి పాటల్ని వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలతో పాటుగా యువత మెచ్చే తెలుగు సినిమా పాటల్ని వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం 90 వసంతాల ఆకాశవాణిలో ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. తర్వాత కొన్ని జానపద పాటలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా డ్రిప్ నీటిపారుదల పద్ధతులు, యాజమాన్యం గురించి డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం ఉంటుంది. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం పైన ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్ ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే 2 రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్నుకు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండోలా రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సార్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు నుండి ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం
2: సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, తెలుగుగంగా ప్రత్యేక అధికారి మహేశ్వర్ రెడ్డి, ITDAPO శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్, DRDAPD నాగరాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామ్ వార్డు సచివాలయ అదనపు కమిషనర్ హిమవిందు కూడా అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో జంతు సంక్షేమ చట్టాలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణ, పశువుల రక్షణకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ఛాంబర్లో జిల్లా SP అజిత విజేంద్ర, DRO విజయకుమార్లతో కలిసి పశుసంవర్ధక శాఖ, పోలీస్, మున్సిపల్ అధికారులతో ఈ సమావేశం జరిగింది. గూడూరు పట్టణంలో నేషనల్ హైవే వెంబడి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాలు, తూకాలు, కొలతల ఖచ్చితత్వం, కమర్షియల్ గ్యాస్ వినియోగంపై సివిల్ సప్లైస్, లీగల్, మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, గడువు తేదీ, నిల్వ విధానాలు, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి శుభ్రత గురించి వారు పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి సిబ్బంది కృషి చేయాలని కమిషనర్ ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి వైవో నందన్ సూచించారు. స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటిని గృహగణనలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు మనస్సు పరిమళం కథానిక విందాము. సమర్పణ సుమలత గారు.
1: మామల గుండ్రని ముఖం, చెంపక చారడేసి కళ్ళు, పెదవులపై చిరుగని చిరునవ్వు, ముఖంలో లక్ష్మీకల

సావిత్రి. తల్లి మాటలతో స్పృహలోకి వచ్చిన కార్తీక్ సిగ్గుపడ్డాడు. అమ్మా, ఇంకా పడుకోకుండా బట్టలు కుడుతున్నావు. హాల్లో చాలా వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఆపేసి లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు కార్తీక్. అందుకే ఆపేస్తున్నాను అంటూ లేచి కుట్టిన బట్టలు అల్మార్లో సర్ది కారుతున్న చెమటలు తుడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంది సావిత్రి. కాసేపటికి సావిత్రి ఒంటిమీద చెమటంతా పోయి ఒళ్లంతా చల్లబడి ప్రాణానికి హాయిగా అనిపించింది. మూసుకున్న కళ్ళ వెనుక గతం మెదిలింది. సావిత్రి భర్త సుందరం కొబ్బరి బొండాలు బండిమీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. వాళ్ల పెళ్లైన ఏడాదిలోనే సావిత్రి గర్భం దాల్చింది. సావిత్రి చాలా బలహీనంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన మందులు కూడా వాడాలని సూచించారు. సుందరంకి భార్య అంటే అమితమైన ప్రేమ. ఆమె కోసం మండే అగ్నిగోళం లాంటి ఎండలను కూడా లెక్కచేయకుండా వ్యాపారం చేశాడు. రోహిణి కార్తె ఎండల్లో తీవ్రమైన వడదెబ్బ తగిలి బండి దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న జనం గుమిగూడి గబాగబా ఆసుపత్రికి తీసుకెళ్లినా అతడు దక్కలేదు. ఆ వార్తకు సావిత్రి గుండె పగిలిపోయినా కడుపులో ఉన్న శిశువు భర్త ప్రేమకు ప్రతిరూపమని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని బ్రతికింది. తనకు వచ్చిన కుట్టుపనినే జీవనాధారంగా మార్చుకుని కార్తీక్కి తల్లి తండ్రి తానే అయి పెంచింది. కార్తీక్ డిగ్రీ పూర్తి కాగానే ఒక చిరుద్యోగిగా ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పనిచేస్తూ తల్లి కష్టంలో పాలు పంచుకున్నాడు. మంచి అబ్బాయని ఆనోటా ఈనోటా విన్న బంధువుల నుండి రోహిణి తల్లిదండ్రులు పిల్లని ఇస్తామని సావిత్రిని అడిగారు. పిల్ల బాగుండటంతో కానీ కట్నం ఇవ్వలేరని తెలిసినా కార్తీక్కి కూడా అమ్మాయి నచ్చడంతో ఈడుజోడు బాగుందని పెళ్లికి ఒప్పుకుంది సావిత్రి. కార్తీక్ రోహిణిల పెళ్లి ఫిబ్రవరి నెలలో జరిగింది. అమ్మాయిని కాపురానికి 3వ నెల వచ్చాక మే నెలలో పంపుతామని వెయ్యాల వాళ్లంటే సరేనంది సావిత్రి. కోడలితో గుసగుసగా మాట్లాడుతూ ముసిముసినవ్వులు నవ్వుతున్న కార్తీక్ మాటలు చిన్నగా వినిపిస్తుంటే గతం నుండి బయటకు వచ్చింది సావిత్రి. కార్తీక్ పెళ్లైనప్పటి నుండి ఆమె మనసులో ఒక సమస్య మెదులుతుంది. ఇప్పుడు వాళ్ళుంటున్నది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దానికి అద్దె 6,000, అంటే దాదాపు కార్తీక్కి వచ్చే 15,000 రూపాయల జీతంలో సగం దానికే పోతుంది. సావిత్రి బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులు వేర్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇబ్బందులు లేకుండానే ఇల్లు గడుస్తుంది. గత ఏడాది వేసవికాలంలో సావిత్రికి ఎండవేడి తట్టుకోలేక ఆయాసం వచ్చింది. డాక్టర్ సలహాతో కార్తీక్ వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టేలా ఏసీ కొన్నాడు. అప్పటి నుండి తల్లి కొడుకులు అదే గదిలో పడుకుంటున్నారు. వారం రోజుల్లో కోడలు వస్తుంది. ఈ గది కోడలికి ఇచ్చి తను బయట పడుకోవాలి. ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఇంకో ఏసీ కొనే పరిస్థితి తమది కాదు. కార్తీక్ తన మీద ప్రేమతో గదిలో పడుకోమంటాడేమో. అప్పుడు కోడలు ఏమనుకుంటుంది? అసలే కొత్తగా పెళ్లైన జంట, వాళ్ల మధ్యలో నేనెలా పడుకుంటాను? ఏమిటి చేయడం? కళ్ళు మూసుకుందే కాని ఆలోచనలతో నిద్ర రావడం లేదు సావిత్రికి. ఫోన్ పెట్టేసి వచ్చి కార్తీక్ పడుకున్నాడు. మనసులో మెదిలే ఆలోచనలు అతన్ని నిద్ర పోనివ్వడం లేదు. రోహిణి వస్తుందన్న విషయం ఎంత ఆనందాన్నిస్తుందో, ఆమె వచ్చాక పడుకోవడం విషయంలో ఏర్పడే ఇబ్బంది స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రోహిణి రాగానే అమ్మ హాల్లో పడుకుంటాను అంటుంది. కాని ఇంత ఉక్కపోత వాతావరణం అమ్మకు అసలు సరిపడదు. చిన్నప్పటి నుండి నన్ను చాలా కష్టపడి పెంచింది. ఇప్పుడు తను చల్లగా హాయిగా భార్యతో కలిసి ఏసీలో పడుకొని అమ్మను హాల్లో వేడిలో పడుకోమనడం అసలు నచ్చడం లేదు. పోనీ ఈ విషయం రోహిణితో చెప్తే అమ్మను నన్ను అపార్థం చేసుకుంటుందేమో మనసులో బాధపడుతున్నాడు కార్తీక్. మండే వేసవిలో చల్లని వెన్నెలలా సారె తీసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది రోహిణి. వస్తూ వస్తూ కార్తీక్ ఇష్టమైన రసం మామిడికాయల బుట్ట కూడా తెచ్చింది. అత్తయ్య గారు, చల్లమిరపకాయలు, మినపవడియాలు, పెసరవడియాలు మన కోసం అమ్మ పంపింది అని సావిత్రికి డబ్బాలు ఇచ్చింది రాగిణి. అప్పుడే మా వాడి ఇష్టాలు తెలుసుకున్నావా? వాడికి ఇంట్లో పట్టిన వడియాలు ఇష్టమని వేసవి రాగానే పట్టేదాన్ని. ఈసారి ఎండలకు భయపడి ఇంకా పట్టలేదు అంది సావిత్రి. మీకు ఎండలు పడటం లేదని ఆయన ఒకసారి మాటల్లో చెప్పారు. అందుకే అమ్మా నేను కలిసి అక్కడే పట్టాము నవ్వుతూ అంది రాగిణి. కోడలి మాటలు విన్న సావిత్రి మనసు ఆనందానికి లోనైంది. మామిడికాయలు రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా, వాడికి చల్లగా ఉంటే ఇష్టం రాగిణితో అంది సావిత్రి. సరేనండి అని రాగిణి వంటగదిలోకి వెళ్ళింది. రాత్రయింది. సావిత్రి వీధిలో మల్లెపూలు అమ్మే అబ్బాయి దగ్గర 2 మూరలు కొని కోడలు తలలో తురిమింది. ఉదయం భార్యను చూసిన నుండి కార్తీక్ మనసంతా ఆమె చుట్టే తిరుగుతుంది. మల్లెపూల సువాసన అతన్ని ఇంకా రెచ్చగొడుతుంది. కానీ అదే సమయంలో చెమటలు తుడుచుకుంటూ హాల్లో పక్క వేసుకుంటున్న తల్లిని చూస్తే మనసు తరుక్కుపోతుంది అతడికి. ఏమీ చేయలేక నిస్సహాయంగా కాసేపు బాధపడ్డాడు. కార్తీక్ ఎందుకలా కూర్చున్నావు అన్న తల్లి మాటలకు లేచి తన కోసం ఎదురుచూస్తున్న భార్యను చేరాడు. రోహిణీ కార్తె ఎండలు భానుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.
రాత్రంతా చెమటలతో తడిసి ముద్దైపోతుంది.

0: చెప్పింది సావిత్రి. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుట్టాల్సిన బట్టలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. పగలు కాసేపు కొడుకు లేని సమయంలోనైనా ఏసీ గదిలో పడుకోవడానికి కూడా కుదరడం లేదు. పగలు పని, రాత్రి నిద్రలేకపోవడం వల్ల సావిత్రి చాలా నీరసంగా కనిపిస్తుంది. కార్తీక్ అది గమనించాడు. అమ్మా, నువ్వు కూడా మాతో పాటు గదిలో పడుకో, నిద్ర సరిపోక నీ ముఖం పీక్కుపోయింది తల్లితో అన్నాడు కార్తీక్. ష్, కోడలు వింటుంది, ఇంకెన్నాళ్ళు, ఈ కార్తె మారితే వర్షాలు మొదలవుతాయి, మెల్లిగా జవాబిచ్చింది సావిత్రి. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. అత్తయ్యగారు, మీరు నీరసంగా కనిపిస్తున్నారు, వంట పని ఇంటి పని నాకు వదిలేయండి, అలాగే మీరు కుట్టే బట్టలకు నేను చేతి పని కూడా చేస్తాను అన్నది రోహిణి ఒకరోజు. నీకెందుకమ్మా అప్పుడే అన్ని పనులు, కొత్త కోడలివి, నీరసంగానే వారించింది సావిత్రి. అయినా రోహిణి వినకుండా అత్తగారికి సహాయం చేసేది. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి, రాత్రి కార్తీక్తో మెల్లిగా అంది రాగిణి. మొహమాటం లేకుండా చెప్పు అని దగ్గరకు లాక్కున్నాడు కార్తీక్. నాకు చిన్నప్పటి నుండి కూలర్ అలవాటు, ఏసీ వల్ల రాత్రంతా నిద్రపట్టడం లేదు, దానితో చాలా నీరసం వస్తుంది. మా అమ్మమ్మ నేను కాపురానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోమని 5,000 ఇచ్చింది, వాటితో చిన్న కూలర్ కొనుక్కుందాం, ఏసీ హాల్లో బిగిస్తే అత్తయ్యకు చల్లగా ఉంటుంది అన్నది రోహిణి. ఆ మాటలకు తుల్లిపడి రోహిణి ముఖం వైపు పరీక్షగా చూస్తూ, నిజంగానే అంటున్నావా అన్నాడు కార్తీక్. మనస్ఫూర్తిగానే అంటున్నాను అన్నది రోహిణి. ఆమె ముఖంలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేస్తే ఒక దెబ్బకు 2 సమస్యలు తీరుతాయి. ఆనందంగా రోహిణిని గట్టిగా పట్టుకుని ఊపేశాడు. మీ అమ్మమ్మ ఇచ్చినవి నువ్వే ఉంచుకో రోహిణి, కూలర్కి డబ్బులు ఎలాగోలా నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కార్తీక్. ఇది నా స్వార్థమే అనుకోండి, మా అమ్మమ్మ డబ్బులతో కొంటే ఆ గాలి చల్లగా, అమ్మమ్మ ప్రేమలా మనల్ని సేద తీరుస్తుంది. మళ్ళీ వేరే ఏర్పాటు కోసం ఆలస్యం చేయకుండా రేపే కొనండి అన్నది రోహిణి. మరుసటి రోజు కూలర్ కొన్నాడు కార్తీక్. ఏసీ మెకానిక్ని వెంటపెట్టుకుని వచ్చి రూంలోని ఏసీ హాల్లో పెట్టించాడు. కూలర్ రూంలో కిటికీ దగ్గర పెట్టించాడు. ఇదేం పని కార్తీక్, కోడలి ఏమనుకుంటుంది అని సావిత్రి కొడుకుని కోపడింది. అమ్మా, రోహిణికి ఏసీ గాలి పడదంట, పాపం నా కోసం 10 రోజులు ఇబ్బంది పడింది, ఇప్పుడు తనకు కూలర్, నీకు ఏసీ, ఇక నాకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. కొడుకు తన పట్ల చూపించే ప్రేమకు సావిత్రి తల్లి మనస్సు పొంగిపోయింది. ఆదివారం రోహిణి తమ్ముడు శివ విట్ట మధ్యాహ్నం వేళ లేత ముంజలు తీసుకుని వచ్చాడు. అక్కకి ముంజలంటే ఇష్టం, అమ్మ ఇచ్చిరమ్మంది అత్తయ్య గారు, సావిత్రితో అన్నాడు శివ. శివ మంచి ఎండలో వచ్చాడు రోహిణి, ఏసీ ఆన్ చేసి కొబ్బరి బొండాం కొట్టించి భోజనం ఏర్పాట్లు చూడమ్మా, మిషన్ కుడుతూ అన్నది సావిత్రి. అలాగే అత్తయ్య గారు అన్నది రోహిణి. కార్తీక్ కొబ్బరి బొండాం కొట్టి శివకు ఇచ్చాడు. రోహిణి వంటగదిలోకి వెళ్ళింది. మా అక్క ఏసీ వదిలిపెడుతుందా బావగారు? ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఏసీ ఆన్లోనే ఉంచేది, మళ్లీ రాత్రి 9 గంటల నుండి ఆన్ చేసేది. కరెంటు బిల్లు వచ్చిన రోజు మా నాన్నగారితో పెద్ద యుద్ధమే, పక్కపక్క నవ్వుతూ అన్నాడు శివ. శివా అంటూ అతన్ని మాట్లాడనివ్వకుండా రోహిణి ఎంత వారించినా శివ ఆపలేదు. ఆ మాటలకు కార్తీక్ సావిత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. రోహిణి తలదించుకుంది. నేనేదైనా తప్పుగా మాట్లాడానా? తెల్లబోయాడు శివ. లేదు, నిజం చెప్పావు కోడల్ని చూస్తూ అన్నది సావిత్రి. ఎందుకలా అబద్ధం చెప్పావు రోహిణి? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు కార్తీక్. నా కోసం అన్నది సావిత్రి మిషన్ దగ్గర నుండి లేచి కోడలు తల నిమురుతూ. అవునత్తయ్య గారు, మీరిద్దరూ నా కోసం ఆలోచించారు, మీరు గదిలోకి వచ్చి ఏసీలో పడుకోరు, మీరిక్కడ వేడిలో పడుకుంటే ఆయన బాధపడుతున్నారు, కానీ నాకు ఏమీ చెప్పడం లేదు, మీ ఆరోగ్యం పాడవుతున్నా మీరు పట్టించుకోవడం లేదు, మీ ఇద్దరూ నాకు చెప్పకపోయినా నాకు నేనే అర్థం చేసుకున్నాను, అందుకని ఓ అబద్ధం ఆడాల్సి వచ్చింది అన్నది రోహిణి. రోహిణి ఔదార్యానికి అక్కడ ఎవరికీ మాటలు రాలేదు. ప్రేమ ఉన్న చోట పేదరికం కూడా పెన్నిదిగా మారుతుంది.
1: మనస్సు పరిమళం కథానిక విన్నాము సమర్పణ సుమలత గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎల్ ఉమాదేవి గారితో పరిచయం విందాం.
2: ఎల్ ఉమాదేవి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ లో డీన్ గా పనిచేస్తున్నారు కదండి?
3: అవునండి.
2: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే వ్యక్తి జీవితం అనేది చాలా విలువైంది అని అంటుంటారు కదండి?
3: అవును.
2: అనేక రకాల దశలను మనం చూస్తూ ఉంటాం వ్యక్తి జీవితంలో.
3: అవును.
2: బాల్యం అని, యువత ఆ దశ, నెక్స్ట్ వృద్ధాప్యం అని, ఇట్లా రకరకాల దశల్ని మనం చూస్తూ ఉంటాం కదండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బాల్య దశ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దశలో కూడా అంటే ముఖ్యంగా మొదటి 6 సంవత్సరాలు చాలా విలువైనటువంటి సమయం. అట్లాంటి సమయంలో వీళ్ళ ప్రవర్తన ఎట్లా అయితే ఉంటుందో అదే మన జీవితాన్ని మార్చే దిశగా ఉంటుంది అనేది కూడా అనుకుంటూ ఉంటాం కదండి.
3: చాలా చక్కగా చెప్పారండి. ఈ బాల్య దశ కంటే ముందు ఉండేదే మనకు మొదటి 6 సంవత్సరాల దశనండి. దీన్ని మామూలుగా బేబీహుడ్ అంటారు. మొదటి 2 సంవత్సరాలని, 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు లేదంటే 8 సంవత్సరాల వరకు ఉన్న దాన్ని ప్రీ స్కూల్ ఏజ్, అర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ అంటారు. అంటే స్కూల్ ఏజ్ కి ముందు ఉండేది కాబట్టి దీన్ని ప్రీ స్కూల్ ఏజ్ అంటారండి. మన అందరి జీవితంలో ముఖ్యంగా ఈ మొదటి 6 సంవత్సరాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయండి. అంటే ఆ వయసులో ఎలాంటి అనుభవాలు మనకు ఉన్నాయో, ఎలాంటి అనుభవాలు మనం అందరం ఎక్స్పీరియన్స్ అయ్యామో, అవన్నీ కూడా ఇప్పుడు మనము చూపిస్తున్న మన ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయండి. అంటే మన వ్యక్తిత్వం, ఇప్పుడున్న వ్యక్తిత్వం అంతా, దానికంతా కూడా పునాది అనేది ఆ మొదటి 6 సంవత్సరాల్లోనే వేయబడుతుందండి. అందుకే వ్యక్తి జీవితంలో ఎవరికైనా కూడా మొదటి 6 సంవత్సరాలు చాలా చాలా ముఖ్యమైనవండి. మనం ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు మనం చూస్తామండి, ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ఏమంటాము, ఎవరైనా కూడా క్రాక్స్ వస్తే ఏమంటాము, దీనికి పునాది సరిగ్గా వేయలేదు అంటాం. అలానే వ్యక్తి పెద్ద అయిన తర్వాత అతని ప్రవర్తన సరిగ్గా లేకున్నా, అతని జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వకపోయినా దానికి కారణము ఏంటి అంటే, అతడు 6 సంవత్సరాల వయసు వరకు అతనికి వచ్చిన అనుభవాలన్నీ కూడా అతడు మంచి వ్యక్తిగా పెరగటానికి, రూపొందటానికి తగిన అవకాశాలు కల్పించలేదు, అప్పుడు జరగలేదు, అందుకనే అతని వ్యక్తిత్వము అంత బాగా లేదు అని అనుకోవచ్చు. అంటే బిల్డింగ్ 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలంటే మనకు పునాది ఎంత దృఢంగా ఉండాలో, అలానే మనిషి వ్యక్తిత్వానికి ఈ మొదటి 6 సంవత్సరాల్లో వేయబడే పునాది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
2: ఇంకా ఏముందండి ఈ 6 సంవత్సరాల ప్రాముఖ్యత వ్యక్తి జీవితంలో?
3: 6 సంవత్సరాలు చూసుకుంటే మామూలుగా మెదడు అభివృద్ధి అనేది చాలా చురుగ్గా జరుగుతుందండి. మనందరికీ మెదడు అభివృద్ధి 100% ఉంటే 100%లో 80-90% మెదడు పెరుగుదల అభివృద్ధి అనేది కూడా ఈ మొదటి 6 సంవత్సరాల్లో, ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లో జరుగుతుందండి. అంటే బ్రెయిన్ కణాలన్నీ, మెదడు కణాలన్నీ కూడా చాలా జరగటం, చాలా అభివృద్ధి పెరగటం, తర్వాత వాటి మధ్య కనెక్షన్స్ పెరగటం, ఇవన్నీ కూడా అంటే ఆర్గానికంగా బ్రెయిన్ బాగా అభివృద్ధి చెందటానికి ఈ వయసు చాలా ముఖ్యమైనది. అందుకని బ్రెయిన్ బాగా చురుగ్గా ఉంచితే ఆ వయసులో మనకు ఆలోచన శక్తి బాగా ఉంటుంది, మెదడు అభివృద్ధి బాగా ఉంటుంది, కాబట్టి తెలివితేటలు కూడా తర్వాత వయసులో బాగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మెదడు అభివృద్ధి చూసుకుంటే ఈ మొదటి 6 సంవత్సరాలు చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం పిల్లలకి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి. వాళ్ళకు మనము ఏర్పాటు చేసే, లేకుంటే వాళ్ళకి ఇచ్చే వాతావరణం మీద కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆహార విషయం ఏమంటారా అండి, బ్రెయిన్ బాగా, కణాలు బాగా అభివృద్ధి చెందాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. కాబట్టి చిన్న వయసులో పిల్లలకి ఏదో అన్నం పెట్టేశాంలే, పొట్ట నింపేశాంలే కాకుండా మంచి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న కోడిగుడ్లు, పప్పు దినుసులు ఇలాంటివన్నీ కూడా ఇస్తే పాలు, మెదడు అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది కణాల పరంగా. తర్వాత కణాలు బాగా డెవలప్ అయ్యాయి కానీ దానికి కావలసిన ఉత్తేజం అనేది కావాలి. అంటే ఉత్తేజకరమైన వాతావరణాన్ని మనం పిల్లలకి రకరకాల ఆట వస్తువుల ద్వారా మనం గనక ప్రొవైడ్ చేస్తే తప్పకుండా మెదడు చాలా చురుగ్గా ఉండటానికి, వాళ్ళు పెద్దయిన తర్వాత స్కూల్స్ లో చాలా బాగా చదువుకోవటానికి దోహదం చేస్తుందండి. ఇది మొదటి ఇంపార్టెంట్ విషయం. అంటే మెదడు పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఫౌండేషన్ పీరియడ్ అని కూడా చెప్పాను. ఫౌండేషన్ పీరియడ్ అంటే మనకు వ్యక్తిగా చూసుకుంటే మన ఈ అబ్బాయి పర్సనాలిటీ బాగుంది, వ్యక్తిత్వం బాగుంది అంటే మనము అతని రూపం చూసి ఒక్కటే చెప్పకూడదండి. అతడు భాషాపరంగా, తర్వాత ఉద్వేగపరంగా, సాంఘిక పరంగా, శారీరకంగా, తన కండరాల అభివృద్ధి ఎలా ఉంది, తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిపినదేనండి వ్యక్తిత్వం అంటే. కాబట్టి ఈ సంపూర్ణ వ్యక్తిత్వం కావాలి అంటే ఈ ఫౌండేషన్ అనేది మొదటి 6 సంవత్సరాల్లో వేయబడుతుందండి. ఉదాహరణకు చూడండి, పుట్టిన వెంటనే బిడ్డ ఎలా ఉంటాడండి, వాడు అటు ఇటు కదలలేడు అవునా అండి, కానీ అదే 1-2 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడు చక్కగా, 3 నెలలు వచ్చేటప్పటికి చక్కగా మెడ నిలుపుతాడు, పక్కకు దొరటం నేర్చుకుంటాడు, తర్వాత నిదానంగా ప్రాకటం, కూర్చోవటం, పట్టుకొని నించోటం, లేం పట్టుకోకుండా నించోటం, పట్టుకొని నడవటం, పట్టుకోకుండా నడవటం, మెట్లు ఎక్కటం, మెట్లు దిగటం, నిదానంగా పరిగెత్తటం, ఇవన్నీ చేస్తాడండి. కండర అభివృద్ధి జరగటానికి మొదటి 2 సంవత్సరాలు చాలా చాలా ముఖ్యమైందండి. కాబట్టి మనం ఏం చేయాలి, అయ్యో పిల్లవాడు పడిపోతాడు లేకుంటే అపురూపంగా చూసుకుంటుంటారు కొంతమంది, అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూర్చోటం లేట్ చేస్తాడు, నడవటం లేట్ చేస్తాడు, అప్పుడు మనం ఏమనుకుంటాం, నడుస్తాడులే, అవసరమేముంది ఇప్పుడు అన్నట్లు అనుకుంటాం, కానీ అది చాలా తప్పండి. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేస్తే పెద్ద అయిన తర్వాత వాడు కండరాలకు సంబంధించిన పనులు చాలా చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా భాష పరంగా చూడండి, పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా పుట్టిన వెంటనే ఏడుస్తారు దేని కావాలన్నా కూడా. అలాంటిది మనము ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాము అంటే ఇవన్నిటికీ కూడా మూల కారణం మనకు మొదటి 2 సంవత్సరాల్లో మనకు లభించిన వాతావరణమే కారణమండి. ఉదాహరణకి ఏడుపు ఒక్క దారాన్ని చెప్పేవాళ్ళం కదా, తర్వాత మెల్లగా వాళ్ళు శబ్దాలు చేయటం నేర్చుకుంటాడు. మన మామూలుగా అమ్మ ఏమంటది, ఏడుస్తున్నాడు వాని పాలు పట్టుంటే వాడు పాలక కాదు ఏడ్చటం, వానికి నేను కావాలంటాను లేకుంటే వానికి పక్క తడిపేశాడనో వాడి ఏడుపులోనే నాకు తెలుస్తుంది అని చెప్తా. అంటే రకరకాలుగా ఏడటం నేర్చుకుంటాడు, శబ్దాలు చేయటం నేర్చుకుంటాడు, సైగల ద్వారా తనకు కావాల్సిన అవసరాలు చెప్పటం నేర్చుకుంటాడు, చిన్న చిన్న మాటల ద్వారా నేర్చుకుంటాడు, 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి చిన్న పదాల ద్వారా వాక్యాల ద్వారా తన అవసరాలు చెప్తాడండి. మయముందులే వాళ్ళ మేనత్త కూడా నిదానంగానే మాట్లాడింది, లేకుంటే వాళ్ళ మేనమామ నిదానంగా మాట్లాడాడు, వస్తుందిలే మాటలు అనుకుంటాం. కానీ చాలా తప్పండి, 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి బిడ్డ చక్కగా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలిగి ఉండాలి. దానికి కావలసిన ప్రేరణ మనము ఇవ్వాలి. అప్పుడు గనక మనం ఇవ్వలేదంటే తర్వాత వయసులో వానికి నత్తి రావచ్చు, మాటలు సరిగ్గా మాట్లాడకపోవచ్చు, అంటే వాని భావ వ్యక్తీకరణ భాష ద్వారా చెప్పలేకపోవచ్చు. మరి ఇవన్నీ బాగా ఉండాలంటే భాషకు కూడా పునాది అనేది మనకు ఈ మొదటి 6 సంవత్సరాల్లో వేయబడుతుంది అన్నమాట.
2: అంటే ప్రేరణ అనేది ఇవ్వాలన్నారు కదండి.
3: ప్రేరణ ఇవ్వటము అంటే మనం మామూలుగా తల్లి పనులు చేస్తూ ఉంటది కదండి, తల్లికి తల్లి బిడ్డకు పాలు పడుతూ ఉంటది. మామూలుగా పాలు పట్టకుండా వానితో ఏదో ఒకటి మాట్లాడుతూను, స్నానం చేయించేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూను, వాడు శబ్దాలు చేసినప్పుడు మనము రెస్పాండ్ అవ్వటం, ఇవేనండి. తర్వాత చిన్న చిన్న పాటలు పాడడం, మన పెద్దవాళ్ళందరూ చక్కగా మనం చిన్నప్పుడు జోలపాటలు పాడేవాళ్ళు కదండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఎంత చక్కగా జోలపాటలు పాడుతూ చందమామను చూపించి కథలు చెప్తూ మనకు చెప్పేవాళ్ళు కదండి. ఇదేనండి ప్రేరణ అంటే. మనకి దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి, మనకున్న వనరులతో మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి పిల్లలకు ప్రేరణ ఇస్తే మంచి భాష అనేది వస్తుంది. ఎందుకంటే భాష మనం అందరం కూడా వేరే వాళ్ళ మాటలు విని అనుకరించి నేర్చుకుంటాం కాబట్టి పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులు చక్కటి భాషను ఉపయోగించి పిల్లలకు కనుక ఉత్ప్రేరణ కలిగజేస్తే వాళ్ళ భాషాభివృద్ధికి కూడా మనం దోహదం చేసినట్లు అవుతాం.
2: అంటే తల్లిదండ్రుల భాషలో కూడా మార్పునే తెచ్చుకొని
3: మాట్లాడాలి, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడతాడు లేని మనము వదిలేయకూడదు. వాడు మాట్లాడుకున్నా మనం మాట్లాడుతూ వాడిని ప్రోత్సహిస్తే వాడు తప్పకుండా వాని భాషను అనేది నేర్చుకోవటం జరుగుతుందండి. ఇలా మీరు ఏ అభివృద్ధినైనా తీసుకోండి. మామూలుగా ఏదైనా వస్తువులు ఇచ్చినప్పుడు మనకు పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ వస్తువు నోట్లో పెట్టుకోవటము లేకుంటే కింద కొట్టడము, శబ్దం చేయించటము, దాన్ని అటు ఇటు తిప్పటము చేస్తూ ఉంటాడు. అంటే ఏమని అర్థము, వాడు ఆ వస్తువును పరిశీలించి వాడు తెలివితేటలు పెంచుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వీడు వస్తువులు పాడు చేస్తాడని మన వాళ్ళు ఏం చేస్తారండి, పాడు చేసేస్తాడని చెప్పి చక్కగా షోకేస్ లో పెట్టేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదండి. అంటే షోకేస్ లో పెట్టాల్సిన వస్తువులు పెట్టాలి, బిడ్డకు ఇచ్చే వస్తువులు మాత్రము చాలా సేఫ్ గా ఉండేటట్లు, మంచి కలర్ఫుల్ గా ఉండేటట్లు, షార్ప్ ఎడ్జెస్ లేకుండా. బొమ్మలు ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి, మన దగ్గర ఉన్న వాటితోనే రకరకాలుగా వాడిని శబ్దం ద్వారా, మంచి కలర్ఫుల్ అయితే కంటి ద్వారా అంటే దృష్టి ద్వారా, తాకటం ద్వారా, ఇలా రకరకాలుగా మనం బిడ్డను గనక ప్రోత్సహిస్తే వాని మెదడు అభివృద్ధిని మనము ఇండైరెక్ట్ గా అభివృద్ధి చెందిస్తున్నట్లు మనము భావించాలండి. అదే విధంగా మీరు ఏ అభివృద్ధినైనా తీసుకోండి, కండర అభివృద్ధి కానీ శారీరక అభివృద్ధి. పుట్టిన వెంటనే బిడ్డ ఎంత ఉంటాడండి, మామూలుగా 2.5 కిలోల నుంచి 3 కిలోలు ఉంటారు. అదే 4 నెలలు వచ్చేటప్పటికి వాని బరువు పుట్టినప్పటికంటే డబుల్ అవుతుంది. 1 సంవత్సరం వచ్చేటప్పటికి 3 ఇంతలు అవుతుంది. 3 కిలోలు ఉన్నవాడు 1 సంవత్సరం వచ్చేటప్పటికి 9 కిలోలు అవుతాడు. అలానే ఎత్తులో కూడా 50 సెంటీమీటర్లు ఉన్నవాడు వయసు పెరిగే కొద్దీ వాని ఎత్తు కూడా పెరుగుతుంది. మరి ఈ విధంగా ఆరోగ్యంగా వాడు శారీరకంగా పెరగాలి అంటే మనకి మంచి ఆహారం ఇవ్వాలి. తల్లిపాలు ఇస్తేనే సరిపోతుంది అనుకోకూడదు. తర్వాత ఏమంటే 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే సరిపోవచ్చు, కానీ 6 నెలల తర్వాత వాని పెరుగుదల ఇంతకుముందు చెప్పినట్లు 3 ఇంతలు బరువు పెరగాలి అంటే
2: తల్లిపాలు
3: దానికి తగిన ఆహారం కూడా అనుబంధ ఆహారంగా ఇవ్వాలి. దీనికి కూడా మనం దొరికే చిరుధాన్యాలతో పప్పు దినుసులతో ఇంటి దగ్గరే మనం చక్కగా వాటిని శుభ్రంగా కడిగి మొలకై తెచ్చి దూరగా వేయించి పౌడర్లు చేసి మనం పారిడ్జ్ లాగా తయారు చేసి ఇస్తే, మనకు దొరికే ఆకుకూరలు కూరగాయలు కూడా చక్కగా మ్యాష్ చేసేసి వాటితో కలిపి ఇచ్చామంటే మనం పిల్లల శారీరక అభివృద్ధికి కూడా మనము దోహదం చేసిన వాళ్ళము అవుతామండి.
2: అంటే ఈ ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి,
3: ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదో అన్నం పెట్టేస్తున్నాం, పొట్ట నింపేస్తున్నాం అనుకోకుండా. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి అన్ని వనరులు ఉండవు కాబట్టి అన్నం పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు, పొట్ట నిండితే సరిపోతుంది.

0: పోతుంది అనుకుంటారు, మాకు డబ్బులు లేవనుకుంటారు. అది అపోహ మాత్రమే అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇంకా మన దేశంలో మన గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టిందండి, బాలామృతం అని పెట్టింది, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అని చెప్పింది. కానీ ఇంకా మనలో స్టంటెడ్ అంటే వయసుకు తగినట్లు ఎత్తు లేకపోవటం, వయసుకు తగినట్లు బరువు లేకపోవటం, తర్వాత ఎత్తుకు తగినట్లు బరువు లేకపోవటం, వీటన్నిటిని స్టంటెడ్, వేస్టెడ్, అండర్ న్యూట్రిషన్, అండర్ వెయిట్ అని అంటాం. ఇంకా మన దేశంలో ఇవి ఉన్నాయి అంటే ప్రజలకు అవగాహన లేకనే అండి, వనరులు లేక కాదు, అవగాహన లేక వాళ్ళు పిల్లలు ఆ పరిస్థితి రావడానికి కారణమవుతున్నారు. కానీ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే, మనకున్న ఆహార వస్తువులతో మనం పౌష్టికాహారాన్ని తయారు చేసి మన ఇంట్లో పెట్టి పిల్లలను అలాంటి స్టంటెడ్, వేస్టెడ్, అండర్ వెయిట్ వెయిట్ నుంచి కూడా మనము రక్షించుకోవచ్చు అని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను.
1: ఇప్పుడు మానసికంగా వాళ్ళలో మార్పు ఎలా ఉంటుందండి 6 సంవత్సరాల లోపల?
0: మానసికంగా మనము మెదడు అభివృద్ధినే చూసుకోవాలండి. ఇంతకు ముందు చెప్పినట్లు 80% మెదడు అభివృద్ధి ఆ వయసులోనే జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంటే కాదు ప్రపంచం అంతా కూడా మొదటి 6 సంవత్సరాల పిల్లలని ఉత్తేజంగా ఉండాలి, మెదడుని ఎప్పుడు చురుగ్గా ఉంచాలి, ఎందుకంటే ఇది ఫౌండేషన్ పీరియడ్ అన్న దృష్టితో ఏం చేశారంటే, దేశమంతటా మన దేశంలో అయితే అంగన్వాడీ ప్రోగ్రాంలను ఉన్నాయండి. నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది చాలా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల గురించి చెప్తున్నా. వాళ్లకు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ICDS ద్వారా అంగన్వాడీలు ఉన్నాయండి, బాల్వాడీలు ఉన్నాయి, అదే వేరే దేశాల్లో అయితే హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిట్లో ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఆహారంతో పాటు ఆరోగ్యంతో పాటు ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఆటల ద్వారా పాటల ద్వారా చెప్తూ, నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు భాషాపరంగా, కండరాభివృద్ధి పరంగా, మెదడు అభివృద్ధికి తగిన కార్యక్రమాలు చిన్న చిన్నవి ఆటలు పాటలే ఇంకేం లేదు, ఇవన్నీ ఇస్తే తప్పకుండా వాళ్ళు రేపు రుద్ర స్కూల్కి వచ్చినప్పుడు 1వ తరగతిలో జాయిన్ అయినప్పుడు స్కూల్ డ్రాప్అవుట్ తగ్గిందని విన్నామండి. స్కూల్ అచీవ్మెంట్, రెగ్యులర్గా వాళ్ళు స్కూల్ వస్తున్నారట, తర్వాత వాళ్ళు స్కూల్లో బాగా చదవగలుగుతున్నారంట, వాళ్ళకు అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉందంట మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే. కాబట్టి మెదడును ఉత్తేజకరంగా ఉంచి ఆటపాటల ద్వారా వాళ్ళని స్టిములేట్ చేయటం అనేది ఈ వయసులో చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి అంగన్వాడీలు, మామూలుగా మన అర్బన్ ఏరియాస్లో అయితే ప్రీ స్కూల్స్, కిండర్ గార్డెన్లు అంటారు కదా, ఇవన్నీ కూడా దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ వయసు పిల్లలన్నీ ఏ పనైనా రిపీటెడ్గా ఎన్నిసార్లైనా చేస్తారు విసుగు లేకుండా. మనము 2 సార్లు చేసిన వెంటనే మనకు బోర్ కొట్టేస్తుంది, ఆ పని పక్కన పెట్టేస్తాం, ఆ పని రాకపోతే. వాళ్ళు అలా కాదండి, చేస్తూనే రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, చాలా తొందరగా కూడా నేర్చుకుంటారండి. ఇంతకు ముందు చెప్పినట్టు బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా నేర్చుకుంటారు, రిపీటెడ్గా పని చేయాలనుకుంటారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా కానీ టీచర్లుగా కానీ మనం ఏం చేయాలి అంటే, దానికి తగిన విధంగా వాళ్ళకి ఆటపాటలు, ఆట వస్తువులు గనక ఇచ్చామంటే తప్పకుండా వాళ్ళ అభివృద్ధికి మనం దోహదం చేసినట్లు అవుతామండి. తర్వాత ఈ వయసులో ఏది జరిగినా కూడా అది వాళ్ళ మనసులో చాలా గట్టిగా హత్తుకొని పోతుందండి. దీని ఇంప్రెషనబుల్ పీరియడ్ అంటారు మామూలుగా ఇంగ్లీష్ లో అయితే. అంటే ఏ అనుభవం అయినా కూడా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఆ వయసులో గనక జరిగితే అది వ్యక్తి జీవితం మీద జీవితాంతం ప్రభావం చూపుతుంది. అందుకని మనం ఏం చేయాలి, అది దృష్టిలో పెట్టుకొని ఆ వయసులో మంచి అనుభవాలు, పాజిటివ్ అనుభవాలు, వానికి ఆనందం కలిగించే అనుభవాలు గనక మనం ఎంకరేజ్ చేసే అనుభవాలు, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా మనం గనక పిల్లలకు ఇచ్చామంటే తప్పకుండా ఇంకా 6 సంవత్సరాల తర్వాత మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధ తీసుకోవద్దు అనను, ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే మంచి ఫౌండేషన్ మనం వేసేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫౌండేషన్ మీద వ్యక్తిత్వం అనే బిల్డింగ్ చాలా బాగా కన్స్ట్రక్షన్ అవుతుందండి. అదండి. తర్వాత ఈ వయసు పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, తెలిసే ఉంటది. సో ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటే మనం ఏమనుకుంటాము, వీడేంటి చిన్నప్పుడు చాలా చక్కగా ఉన్నాడు, ఇప్పుడు చాలా అల్లరైపోయాడు, అటు ఇటు తిరుగుతాడు, వస్తువులు అన్ని అటు కదిపేస్తుంటాడు, తర్వాత ఒకటే ప్రశ్నలు వేస్తుంటాడు అని. మనకి ఏదైనా సందేహాలు వస్తే మనం ఏం చేస్తామండి, మన కుతూహలాన్ని ఏం చేస్తాము, పుస్తకం చదువు, ఫ్రెండ్స్ తో డిస్కస్
1: చేసి.
0: మరి ఈ పిల్లవాడు కూడా అంతే, మనకున్న కుతూహలాన్ని క్లారిఫై చేసుకోవటానికి వాడు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు మనం విసుక్కోకుండా చక్కగా సమాధానం చెప్తే వాణిని అభివృద్ధికి మనము దోహదం చేసినట్లే అవుతుందండి. వీటన్నిటితో పాటు మొదటి 2 సంవత్సరాల్లో ఒక సైకాలజిస్ట్, ఎరిక్సన్ అని ఒక సైకాలజిస్ట్ చెప్పాడని, మనిషి అభివృద్ధి 8 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ దశను ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటారు, అంటే నమ్మకం. బిడ్డకు నాకు అమ్మ ఉంది, నేను నాకు ఏమన్నా జరిగితే అమ్మ వచ్చి లేకుంటే పలానా వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు, నాకు సపోర్ట్ ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ గనక మనం ఇస్తే వాడు ఏ పనైనా కూడా చాలా బాగా చేయగలుగుతాడు, ధైర్యంతో నమ్మకంతో చేయగలుగుతాడు. అందువల్ల వాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తర్వాత వయసులో పెరుగుతుంది.

0: కాబట్టి మనం చిన్నప్పుడు పిల్లల్ని కొట్టడం, అబ్యూస్ చేయడం కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం. అంటే భార్య భర్తల కలహాల వల్ల పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవటం, ఇవన్నీ జరగటం వల్ల వానికి అభద్రతా భావం వస్తుంది. ఆ అభద్రతా భావం వచ్చినప్పుడు పెద్ద అయిన తర్వాత వానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ, వాని మీద వానికి ఆత్మ స్థైర్యం అనేది తగ్గిపోతుంది. మనం మన సమస్యలు పెద్దవాళ్ళకి ఇప్పుడు ఉంటాయి, పిల్లవాళ్ళ ముందు మాత్రం మనం అలా ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళని ప్రేమతో అభిమానంతో కనీసం ఒక పేరెంట్ అయినా ఆ శ్రద్ధ చూపించామంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా మనము డెవలప్ చేసిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా విద్యావేత్తలు ఏమంటారంటే ఈ వయసుని ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. ప్రీ స్కూల్ అంటే స్కూలుకు ఏదైతే ముందు ఉన్న స్టేజ్. అంటే మన స్కూల్కి వెళ్తే ఏం చేయాలి, చదువుకోవాలి, రాయాలి, లెక్కలు చేయాలి, ఇవన్నీ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ ఈ మూడు కరెక్ట్ గా చేయటానికి సంసిద్ధులను చేసే స్టేజ్ కాబట్టి దీన్ని విద్యావేత్తలు ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయి ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళిన వెంటనే మా వానికి ఆల్ఫాబెట్లు రావట్లేదు, మా వాడు రాయట్లేదు, మీరు హోంవర్క్ ఇవ్వట్లేదు, లెక్కలు చేయట్లేదు, నంబర్లు చెప్పట్లేదు, టేబుల్స్ చెప్పట్లేదు, తల్లిదండ్రులన్నీ చాలా కంప్లైంట్స్ చేస్తుంటారు. కానీ ఆ వయసు దానికి సంబంధించింది కాదండి, అవి వాడు 6 సంవత్సరాల తర్వాత చేయటానికి వాని సంసిద్ధులను చేస్తుంది. ఉదాహరణకి టీచర్ పాఠం చెప్పింది వినాలి, అప్పుడు ఏం చేయాలి, దాన్ని వినాలంటే ఏం చేయాలి, మీరు చూడండి నేను చెప్పింది ఎంత చక్కగా కాన్సన్ట్రేట్ చేసి వింటున్నారో, కుదురుగా కూర్చోవాలి కదండి, అటెన్షన్ పే చేయాలి. ఇవన్నీ మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ద్వారా, స్టోరీ టెల్లింగ్, ఇన్ఫార్మల్ టాక్, రైమ్స్, భాష రావాలి రైమ్స్, వీటన్నిటి ద్వారా మనం నేర్పిస్తామన్నమాట.
1: కాబట్టి ఉమాదేవి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ మొదటి 6 సంవత్సరాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.
0: చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. మనందరం ఇలా ఉన్నామంటే మరొకసారి చెప్తున్నాను, మొదటి 6 సంవత్సరాల్లో మనకు లభించిన అనుభవాలు, మనకు లభించిన అవకాశాలు, మనకు లభించిన వాతావరణమే ఇప్పుడు మన వ్యక్తిత్వానికి కారణమని నేను చాలా గట్టిగా చెప్పగలనండి. కాబట్టి ఆ వయసు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మెదడు అభివృద్ధిని బాగా చురుకుగా ఉండేటట్లు మనం ఆటపాటలు నేర్పించాలి, మాట్లాడుతూ ఉండాలి, హ్యాపీగా ఉండే వాతావరణాన్ని, ప్రేమను, అభిమానాన్ని, మంచి ఆహారాన్ని ఇచ్చామంటే మంచి ఫౌండేషన్ మనం రెడీ చేసినట్లు అవుతుందండి, బిల్డింగ్ ఆటోమేటిక్ గా అదే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎల్ ఉమాదేవి గారితో పరిచయం విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు లలిత గీతాలు.

0: Duration of internet access across the country, Iranian authorities had imposed a near total internet blackout across the country for more than 87 days. The restrictions reportedly hampered civilians' access to information during the US-Iran conflict, while also severely affecting businesses dependent on internet connectivity. On to sports. In football, India thrashed the Maldives 11-0 in their opening Group B match of the SAF Women's Championship in Margao, Goa yesterday. Avika Singh starred for the hosts with four goals, while Priyanka Nauram and Karishma scored a brace each. India will now face Bangladesh in their next match on Sunday. In IPL playoff cricket, defending champions Royal Challengers Bengaluru will take on Gujarat Titans in qualifier 1 in Dharamshala today. The match is scheduled to begin at 7:30 p.m. The winner of the match will advance directly to the IPL 2026 final, while the losing side will get another opportunity in qualifier 2. India's top shuttlers Lakshya Sen and PV Sindhu will spearhead the country's challenge at the Singapore Open Super 750 tournament, kicking off today. Other Indian players including Ayush Shetty, Kidambi Srikanth and H.S. Pranoy are also set to feature in the tournament. In women's singles, PV Sindhu will begin her campaign against Indonesia's Putri Kusuma Vardhani, while Unnati Huda will face Japanese shuttler Tomoka Miyazaki, and Malvika Bansor will be up against Chinese Taipei's Lin Xiang Ti. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. Hindustan Times and all the dailies have covered the Quad ministers meet in the national capital amid trade and energy concerns, aiming to keep the Indo-Pacific free, open and secure. The price rise of fuel again grabs the headlines in all the dailies today. Oil shock, petrol crosses 102 rupee is a top front page headline in the Pioneer. Defending the Prime Minister's austerity push, Finance Minister is quoted by the Statesman saying, Indian economy is resilient, but West Asia crisis exerting pressure on Forex. The Hindu writes about a two-judge bench issuing notice to the Union Ministry of Education, NTA and others on pleas to replace on or fundamentally restructure the exam body and make it answerable to Parliament. The editorial in the Tribune talks about renewable energy generation growing up by leaps and bounds and accounting for about a quarter of electricity production. Under the headline, Time to Stop Slipping on Oil, the paper says how renewable energy can make India resilient to oil price shocks. The Indian Express states, live-in rules, polygamy ban as Assam introduces uniform civil code bill. With Trump administration's new policy, 7 lakh green card seekers left US in state of anxiety, writes the Economic Times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal hit areas into tourist hubs, with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Quad foreign ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani. తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన 2-టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి వెల్కమ్ అండి. మనోరంజనిలో ముందుగా మనం ఒక మూవీ సాంగ్ విందాము. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యి. జనరల్గా ఏదన్నా ఒక సాంగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బ్యూటిఫుల్ అనో, వినసొంపుగా ఉందనో, చాలా బాగుందని చెప్తూ ఉంటే ఇంకా వేరే పాటలకి అవే వర్డ్స్ యూస్ చేయాలంటే కొత్త వర్డ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ పాటల గురించి అని. ఇవన్నీ కాదండి, ఒక పాట వింటే మనసుకు ఆనందం, తెలియని ఫీలింగ్ వస్తుంది అని అంటే అలాంటి సాంగ్ ఈ మూవీలోని సాంగ్స్ అని చెప్పచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్, సీతారామ శాస్త్రి గారి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతంతో కలిసినటువంటి ఈ పాట. ఈ పాట విన్న తర్వాత మీ మనసుకు కూడా ఆనందం రాకపోతే అప్పుడు క్వశ్చన్ మీ ఆ

ఏమనిపించింది? ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ఫీలింగే వచ్చింది కదా. యా, పొద్దుపొద్దునే ఇలాంటి పాటలు మీ డే స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది ఐ థింక్ సో, ఎందుకంటే అందరూ జాబ్స్కి వెళ్ళబోతూ ఉంటారు, వాళ్ళ పనులు స్టార్ట్ చేయబోతూ ఉంటారు కాబట్టి చాలా మంచి ఫీలింగే వచ్చింటుంది. అండ్ ఈ రోజు మొత్తం మీరు ఈ పాటను కూడా మర్చిపోలేరు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెట్స్ మీద వింటూ ఉన్నారు. ఒక చిన్న నోట్ అండి, మన ట్రాన్స్మిషన్ 10:00 కంప్లీట్ అవుతూ ఉండడం వల్ల హలో అభిరుచి ప్రోగ్రాం మన అందరి కోసం, అందరి శ్రోతల విన్నపం కోసం, విన్నపం మీదుగా 9 నుంచి 9:30 వరకు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ జరుగుతుంది. 9:30 నుంచి 10 గంటల వరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. కొంచెం గమనించండి, మీకు నచ్చినటువంటి పాటల్ని వినడానికి రెడీగా ఉండండి. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం వినేద్దాం. ఇందాక మనం విన్నటువంటి మూవీ పేరు పెళ్ళి. ప్రేమంటే ఇదేరా, చాలా సినిమాలు వచ్చాయండి ప్రేమ మీద, పెళ్ళి మీద. కానీ కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే వాటి ఇంపాక్ట్ చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట. ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మూవీ ఇది. అక్కడ ఫ్యాక్షనిజం ఎలా ఉంటుంది, ఒకవేళ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాలో మనకి చూపిస్తారు. హీరో చాలా బాధలు పడతారు కదా. సో ఆ మూవీలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ నెక్స్ట్ మనం వినేద్దాము. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రమ్మ కలిసి ఈ పాట పాడారు. సీతారామ శాస్త్రి గారి రచన, రమణ గోఖలే గారు మ్యూజిక్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచి మాట చెప్తారంట, విందామా?

0: ఇంట్రో ఆపు, దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో. లైక్ బ్రో.

102.7 MHz మీద ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మనోరంజని ప్రోగ్రాం ప్లే అవుతోంది, గుర్తుంది కదండి. మన అందరి కోసం హలో అభిరుచి 9 o'clock ప్లే కాబోతుంది. సో మీరు వెంటనే ఫోన్ తీసుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి. హలో అభిరుచి 9 నుంచి 9:30 వరకు హలో అభిరుచి ఫోన్ ద్వారా ఫోన్ ఇన్ జరుగుతుంది. తర్వాత 9:30 నుంచి 10 వరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. మరి మనోరంజనంలో నెక్స్ట్ మనం వినేద్దాం. కొన్ని పాటలు జస్ట్ వింటే ఓకేలే అనిపిస్తుంది, కానీ పాటను మనం ఎప్పుడైతే సాహిత్యం అంటే లిరిక్స్ని అర్థం చేసుకొని వింటామో ఆ పాట మరింత దగ్గరవుతుంది మనకి. అలాంటి ఒక పాట రంగస్థలం సినిమాలో ఉందండి. జనరల్గా వింటే ఈ పాట ఓకే బాగుందిలే అనిపిస్తుంది, బట్ ఎంత మంచి లిరిక్స్ అంటే, అంటే మనం ఒక పని కోసం వెళ్తే అక్కడ దానికి ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఏదైనా తగిలితే ఎలా ఉంటుంది? ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకే బిందేలాగా ఎంత చక్కగా ఉన్నవి. అసలు ఎంత బాగా కనెక్ట్ చేశారు కదా, అంతే కదా. భూమిని మనం పంట వేయడం కోసమో లేదంటే వేరుశనగకాయలు కోసుకోవడం కోసమో తవ్వుతుంటే లంక బిందెలు దొరికితే అసలు ఆ మనిషి ఆనందం ఎలా ఉంటుంది? చింత చెట్టు ఎక్కి నేను చిగురు కోసుకుందామని ఎక్కితే నాకు వెంటనే చందమామ అందేసింది ఎలా ఉంటుంది అప్పుడు? ఎంత దాన్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చంద్రబోస్ గారు. యాక్చువల్గా ఈ పాటకి జనరల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఫస్ట్ మ్యూజిక్ ఇస్తారు, ఒక ట్యూన్ ఇస్తారు, ఆ ట్యూన్కి లిరిసిస్ట్ని పాటలు రాయమని చెప్తారట. బట్ ఈ పాటకు మాత్రం చంద్రబోస్ గారు, సుకుమార్ గారు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒక ఈ కాన్సెప్ట్ ఈ చెప్పారు, ఇలా ఉండాలి సీన్, సీన్ తర్వాత వచ్చే పాట ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి లిరిక్స్కి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడ మ్యూజిక్ యాప్ట్ చేశారనమాట. ఎంత చక్కగా ఉంటుంది, లిరిక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్ కాదండి, ప్యూర్గా, ఇంకా ఇంకా చెప్పాలంటే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒక అమ్మాయిని కానీ ఒక మంచి ఫీలింగ్ని కానీ అని ఈ పాటలో బాగా అర్థమవుతుంది. వినేద్దామా ఇక పాట గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ది మూవీ రంగస్థలం. అండ్ రంగస్థలం వాహ్ వాట్ ఏ మూవీ అండి, బాబోయ్. దీంట్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అదొక లెవెల్ అంతే.

0: ఎంత చక్కగా ఉంది కదా పాట కూడా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9 గంటలు. హలో అభిరుచికి వెల్కమ్ అండి. మీరు కూడా హలో అభిరుచిలో మాట్లాడి మీకు నచ్చినటువంటి సాంగ్స్ని వినాలి అనుకుంటే 08612333100 నెంబర్కి కానీ 08612333102 నెంబర్కి కానీ కాల్ చేయండి, మాట్లాడుకుందాం. ఈ హాఫ్ అన్ అవర్ మీకు నచ్చినటువంటి సాంగ్స్ని అందరం ఎంజాయ్ చేద్దాం. అయితే ముందుగా మనం చిత్ర లహరి సినిమాలోని పాట వినేద్దాము. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే కవితాత్మకంగా ఆరెల్స్ ఇంకా చెప్పాలంటే మనకు రాదు, బట్ అలాంటి అరే ఎంత చక్కగా మిక్స్ చేశారు కదా అనిపిస్తుంది. దీంట్లో ఒక లైన్ ఉంటుంది, రాయలూరి నగల నుంచి మాయమైన మనులిలా నీ రెండు కళ్ళల్లాగా అయిపోయాయి. అంటే రాయలవారి నగల్లో నుంచి రెండు మనులు మాయమైపోయాయి, అవి నీ రెండు కళ్ళల్లాగా అయిపోయాయి అని. ఇలాంటివి చాలా ఉంటాయి, అవి వింటుంటే ఏదో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. అలాంటి ఫీల్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలనే ఈ పాట ప్లే చేస్తున్నాను. వినిద్దామా?

సూపర్ అండి. మన ఈ సడన్ చేంజ్ ఇన్ కూడా మీరు తీసుకొని 9 o'clock కి హలో అభిరుచి అంటే కాల్స్ చేస్తున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కట్ అయ్యింది. రఫీ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు అండ్ దే విష్ నేనున్నాను సినిమాలోని సాంగ్ కావాలని ఖచ్చితంగా మీకోసం ప్లే చేస్తాను.

0: యా నేనున్నానండి. సాంగ్స్ మనం హలో అభిరుచిలో కొంచెం టెక్నికల్ ఇష్యూ మీద మా కాలర్స్ నుంచి కాల్స్ తీసుకోలేకపోతున్నాం, బట్ ఫికర్ మత్ హ్యాపీగా మీరు హలో అభిరుచిలో మనం పాటలు విందాం. వాట్సాప్కి మీకు కావాల్సినటువంటి పాటలన్నింటినీ సెండ్ చేయండి 7901084154 నెంబర్కి. అన్నీ ప్లే చేసుకుందాం. నెక్స్ట్ మరి సాంగ్ ప్లే చేయబోయే ముందు ఇది వినండి.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఫస్ట్ మెసేజ్ అండి, శ్రీనివాస్ కళ్యాణం చిత్రంలోని పాట కావాలంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ వాళ్ళమ్మగారట, ఓకే. అలాగే హైదరాబాద్ నుంచి దామోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, నెహాన్, దామోజ్ రవీంద్రాచారి, రాధిక, త్రిలోక్చారి, దామోజ్ నవీన్చారి, సౌమ్య వీళ్ళు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీళ్ళందరి కోసం శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో నుంచి సాంగ్ వచ్చేస్తుంది.

నెక్స్ట్ మెసేజ్ అండి. గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచికి అంటున్నారు. గుడ్ మార్నింగ్, సీమ శాస్త్రి సినిమాలోని పాట కావాలంటూ ఉన్నారు. భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి రాస్తూ ఉన్నారు. తప్పకుండా అండి, వినిద్దాం.

0: వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: నీ ఒక్క శ్రీ చైతన్యలోనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన
3: హలో అభిరుచిలో నెక్స్ట్ మెసేజ్ అండి. చరణ్ రాస్తున్నారు కోవూర్ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా చూడాలని ఉంది సినిమాలోని సాంగ్ కావాలి అని. తప్పకుండా వినేద్దాం.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ హలో అభిరుచిలో సాంగ్ వినబోయే ముందుగా

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: నెక్స్ట్ మెసేజ్ అండి. హలో అభిరుచిలు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈస్ హారిక. నెల్లూరు డిస్టిక్ నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కూలీ నెంబర్ 1 సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. మై ఫేవరెట్ సాంగ్ కూడా అంటున్నారు. ఖచ్చితంగా అండి, ప్లే చేస్తాం. మీ ఫేవరెట్ సాంగ్ని విని ఆనందించండి.

గుడ్ మార్నింగ్ నెల్లూరు ఎఫ్ఎం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. చక్రం మూవీలోని పాట కావాలి అంటూ ఉన్నారు. ప్లీజ్ అట. ఎస్వి సుబ్బారెడ్డి, పోతిరెడ్డిపాలెం, నెల్లూరు నుంచి. తప్పకుండా అండి సుబ్బారెడ్డి గారు, మీకోసం మీరు కోరిన సాంగ్ వచ్చేస్తుంది.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధ.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: నెక్స్ట్ మెసేజ్. శుభోదయం అంటూ మన సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారు చక్కని మంచి మాటలు వినిపించారు. అబ్దుల్ కలాం గారి మాట్లాడుతున్నారు, చాలా సంతోషంగా అనిపించింది అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి పాట వినిపించండి నా కొరకు అంటూ ఉన్నారు. మెకానిక్ అల్లుడు సినిమా నుంచి వినేద్దామా?

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, యదుఘ్న, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు, ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం కూడా మన్మథ సినిమాలోని సాంగ్ విష్ చేస్తున్నారు. వినేద్దాం.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో పాటలు శ్రోతలు కోరినటువంటి పాటలు వాట్సాప్ ద్వారా చదివి సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ మెసేజ్ ఫ్రమ్ హైదరాబాద్. దివ్య, సిద్ధార్థ్, వినయ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలోని సాంగ్ కావాలి, రేడియో వింటున్న అందరికీ డెడికేట్ చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, వినిద్దామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ఇప్పటి వరకు పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ, బాయ్ బాయ్.

0: ఆకాశవాణి
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: ఆనే వాలే దినో మే భారత్ సర్కార్ కి తరఫ్ సే రాజ్యో కే సాథ్ ఔర్ సహయోగ్ కే సాథ్ హమ్ ఏక్ యోజనా బనానే లే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయి హై, వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా ఏ హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసీ ఏక్ రాజ్య కే సాథ్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ కరే కే భై 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य तमिल भाषा के सिखाए जाए, हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए, तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए. एक साल भर హర్యానా మే తమిళనాడు చల్తా రహే ఆర్ తమిళనాడు మే హర్యానా చల్తా రహే దేశ్ కి ఏక్తా కో జోడనే కా, దేశ్ కే అన్య రాజ్యో కో పహచాననే కా, అన్య భాషాఓ కో జాననే కా ఏక్ సహజ ఉపక్రమ బనేగా. 2017 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, 2018 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే. ఆనే వాలే దినో మే ప్రతి వర్ష ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే తబ్ జాకర్ కే హమ్ హమారే భారత్ కి వివిధతా కో పహచాన్ భారత్ కి శక్తి కో పహచాన్ పాయేంగే.
1: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ది, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6 దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం. యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలోనూ యువ సంఘం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్టకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి వచ్చిన మహారాష్ట విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
0: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్

0: స్కిల్ ఎక్స్పోజ్ చేసి తర్వాతమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్ మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి తిరుమలకి ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్టతో శతాబ్దాల చారిత్రక అనుబంధముందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
2: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: యువ సంఘంలో పాల్గొంటున్న మహారాష్ట్ర విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యా సంస్థలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువ సంఘం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
3: నా పేరు ఈశ్వర్, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు ఐఐటి తిరుపతి నచ్చింది, మోరి నాకు నచ్చారు.
4: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది.
1: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువ సంఘం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువ సంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదర భావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ధి, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువ సంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటు చెప్పే వేదికగా యువ సంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒక్కటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏక భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం రావోయే అతిథి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరంతా కోరుతున్నారు యుద్ధం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

కార్యక్రమం తర్వాత సత్తుపల్లి శ్రోతలు లలిత మల్లిక్ వీరు కోరుతున్నారు అనుమానాస్పదం ఈ చిత్రానికి శ్రేయ ఘోషల్ ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి రాధిక, నవీన్చారి సౌమ్య, వీరంతా కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

కార్యక్రమంలో తరువాత చౌటుప్పల్ శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ వీరు కోరుతున్నారు ఒకే ఒక్కడు ఈ చిత్రానికి ఎస్ జానకి, శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత తూర్పుగోదావరి జిల్లా విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి వీరు కోరుతున్నారు సీతాకోకు చిలుక. ఈ చిత్రానికి ఎస్పి శైలజ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: కార్యక్రమం తరువాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరు కోరుతున్నారు వాన ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమం తర్వాత జీన్స్ ఈ చిత్రానికి శ్రీనివాస్ పాడిన పాట వినిపించమంటున్నారు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, గీత రచన ఏఎం రత్నం, శివ గణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈనాటి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీత రచన దాసరి నారాయణరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత బాపట్ల జిల్లా నుంచి జి రాజారాము.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధుడు వావిరాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం వింటారు.
1: ఆంధ్రజీవి పుట్టిశ్రీరాములు గారి ఆత్మార్పణంతో 1952 అక్టోబర్ 1వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖుతోటి విశాలాంధ్ర అయినటువంటి ఉత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. మనం ఆంధ్రులం, మన భాష తెలుగు. ఆంధ్రులు మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు. అయితే అటు తరువాత వచ్చినటువంటి వాటిలో ఆంధ్రులు ఒకసారి కాకతీయ సామ్రాజ్యంలో ఏకంగా ఉన్నారు, కానీ బ్రిటిష్ వారు రావడంతో అది ముక్కలైపోయింది. నైజాం పరిపాలనలో అటు ఇటు రావడంతో ఒకటి తెలంగాణ అయింది, ఒకటి బ్రిటిష్ ప్రాంతం అయింది. అయితే 1950లో మనం స్వతంత్రం సాధించిన రాష్ట్రం సాధించిన 1905వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని కర్జను 2 ముక్కలుగా చేశాడు. భాషకు సంబంధించినటువంటి 2 ముక్కలు చేయడంతో బెంగాల్ సింహం విజృంభించింది. చివరకు బలవంతంగా ప్రజల యొక్క బలంతో వాళ్ళు రాష్ట్రం సాధించారు. అదే సమయంలో ఆంధ్రులు కూడాను తమకు కూడా భాషాప్రయుక్తమైనటువంటి రాష్ట్రం ఉండాలి అనేటువంటి అభిప్రాయం వచ్చేసి భాషాప్రయుక్త రాష్ట్రం కోసమని ప్రథమంగా పెద్ద ఉద్యమం నడిపిన వాళ్ళు ఆంధ్రులు. అయితే ఆ ఉద్యమంలో కొండా వెంకట పేపంతరాలు ఒక మాట చెప్పాడు, ఏమనంటే పసిపిల్లకు తల్లిపాలుకు డబ్బా పాలకు ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో పరిపాలన చదువులు జరుగుతుంటే పరభాషలో జరిగితే అంత తేడా ఉంటుంది అని చెప్పేశారు. అందులో మాతృభాష మాతృస్థాన్యం చాలా గొప్పదన్న అభిప్రాయంతో మాతృభాషలోనే ఉండాలి, అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ప్రజానీకం ప్రజాస్వామ్యం కోరుతూ ఉంటే ఆ పరిపాలన కూడా తెలుగులోనే రావాలి, భాషలోనే ఉన్న విజ్ఞానం ప్రవర్తిల్లాలంటే చదువులు కూడా దాంట్లోనే రావాలి, ఈ 2 సమన్వయం ఉన్నప్పుడే ముందుకు వెళ్తుంది, అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ఆంధ్ర ఉద్యమం ఆంధ్రులను చైతన్యవంతం చేసింది, భాషను ఏమైనా వృద్ధిపరిచింది, సిక్కింది వాడి ఎవరు కూడా నా భాషలో నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చింది, ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఇవ్వటం వల్ల జనం ఏమైనా ఉద్యోగులు గారు అందులో తెలుగు ఏమైనా బాగా ప్రభావం అయిపోయింది. ఆ ఉద్యమం తర్వాత 1913వ సంవత్సరం బాపట్లో మొట్టమొదటిగా ఆంధ్ర మహాసభ జరిగింది. నరసింహేశ్వర గారు అధ్యక్షులు, కొండా వెంకట ప్రభుత్వమైన ఆహ్వాన సంఘ అధ్యక్షులు, గోలపూడి సీతారామశాస్త్రి గారు, గత మనోలక్ష్మణ గారు వారంతా కూడా దాన్ని ఏర్పాటు చేశారు. జొన్నవితలు గురునాథన్ గారని చెప్పేసి ఆయన చాలా పెద్ద ప్రయత్నం చేశాడు. శనగపల్లి రామస్వామి గుప్తా గారని చెప్పేసి వారేమన్నా ప్రయత్నం చేశారు. వీరంతా కూడా ఆ మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వారు. అయితే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆంధ్ర ఉద్యమం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక మహాసభ జరపడం ఉద్దేశించింది. రాష్ట్రం కావాలని నెల్లూరులో 5వ మహాసభలో మాకు రాష్ట్రం కావాలి అని చెప్పేసి అన్నారు. ఇది 1918వ సంవత్సరానికి వచ్చేటప్పటిగా యుద్ధ సమయం కూడా వచ్చింది. కనుక మాంటేకు చలంస్ పౌడర్ సంస్కరణలు వచ్చే సమయంలో మన వాళ్ళంతా వెళ్ళి మాకేమైనా రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి కోరారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఆంధ్రదేశంలో చైతన్యం ఎక్కువగా వస్తున్నది, రాజకీయ చైతన్యం. కనుక ఈ చైతన్యం యొక్క ఫలితం ఏమవుతుంది? ఇది 1920వ ఉద్యమం జరిగేటప్పటికలా ఒక చిన్న సంఘటన జరిగింది. నేను ఇందాక మనవి చేశాను కదా, నైజాం ప్రభుత్వం ఏరియాలో తెలంగాణ ప్రాంతం మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్ర చైతన్యం వచ్చింది, అక్కడంతా భాష సాహిత్యం అవన్నీ ఉన్నాయి. వారు ఆంధ్ర సంఘం అని పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ట్రెంచ్ అని చెప్పేసి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మీరు ఆంధ్ర అని పేరు పెట్టద్దు, తెలుగు అని పేరు పెట్టుకోమన్నాడు. ఇక్కడ జాతీయ ఉద్యమంలో పల్నాడు తాలూకా పనుల నిరాకరణ జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వంలో చేతిలో నుంచి పోతున్నది రాష్ట్రం అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వర్ణనని కలెక్టర్ రికమెండ్ చేశాడు. ఏమనంటే మీరు వెంటనే రైల్వేకి పెడితే అక్కడే ఆంధ్రులు ఇక్కడ ఆంధ్రులు కలిస్తే ఇటు ఇంగ్లీష్ సామ్రాజ్యం అటు నైజాం ప్రభుత్వం 2 కూలిపోతాయి అని చెప్పేసి ఏమని చెప్పాడు. అయినా కూడా ఆంధ్ర అనే శబ్దానికి రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఉంది అనేది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భాష తెలుగు, తెలుగు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం. అందువల్ల ఆ రోజుల్లో తెలుగు అంటే ఎంతైనా ఉత్సాహంగా పనిచేయగలిగినటువంటి మనుషులంతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం పొట్టి శ్రీరాములు గారు ఆఖరి దశలో రావాల్సి వచ్చింది. ఇందువల్ల ఆంధ్రలో వచ్చినటువంటి విభిన్న దుక్పథాల వల్ల కొన్ని వచ్చింది. తెలుగులో రావాలంటే అభివృద్ధి కావాలి, ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్టులు మనం ఏమైనా వెనకబడిపోయినా మనకు ప్రాజెక్టులు లేవు. అసలు మనకు వచ్చిందల్లా కాటన్ ధర వల్ల తయారు చేసినటువంటి కృష్ణ ప్రాజెక్టు, 2వది ఏమైనా పెద్దదిగా ఉన్నటువంటి గోదావరి ప్రాజెక్టు, అట్లాగే కడప కర్నూలు కెనాల్ కూడా వచ్చింది. కానీ కడప కర్నూలు కెనాల్లో ఉన్నటువంటి జనం బీదవాళ్ళని అయినందువల్ల అది ఏమైనా ఎక్కువ అభివృద్ధి రావడానికి వీలేకపోయింది. ఇక్కడ బాగా పంటలు అభివృద్ధి వల్ల వీళ్ళు ఏమైనా అభివృద్ధి అందువల్ల ఈ మహాసభలు జరిగినప్పుడు ముందుగా ఏమైనా రాష్ట్రం కావాలని కోరితే శాసనసభలో తీర్మానాలు చేశారు. కానీ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరినటువంటి తీర్మానం 1923 శాసనసభలో ప్యాస్ అయింది, కానీ తెలుగులోనే పరిపాలన జరగాలనేటువంటి హరిశరత్వ తీర్మానం మాత్రం ఓడిపోయింది మర్చిపోవాలి. అంటే ఏంటి, అప్పటి అభిప్రాయం రాజకీయమైన రాష్ట్రమే కానీ తెలుగు పరిపాలన తెలుగు రావాల్సినటువంటి రాష్ట్రంగా ఎవరు కోరలేదు, అయినప్పటికీ మనం కోరుతున్నామని ఆ కోరిన దాంట్లో చివరికి మన ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రకాశం గారి రాజ్యంలో అప్పుడు ఏం చేశారంటే తెలుగును 2 జిల్లాల్లో పెట్టాలన్నారు. ఒక జిల్లా ఏదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ ఏమైనా తెన్నేవెల్లి జిల్లాలో తెలుగు మాతృభాషలు అమలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం రావడానికి కోసం ప్రయత్నం 1937 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దానికోసం ఏం చేశారంటే శ్రీబాగులో నాగేశ్వరరావు పంతులు గారు ఇల్లైనటువంటి శ్రీబాగులో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని రాయలసీమ కొన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని మళ్ళీ దాంతో ఏమైనా సమైక్యంగా ప్రారంభించారు. అయితే దీంట్లో వచ్చిందంటే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు రాష్ట్రం కోసం అని చెప్పేసి అడగటానికి సైమన్ ఏం చేశాడు, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అండగా ఉన్నారో అట్లాంటి సింధుకును అట్లాంటి ఒరిస్సాకును రెండింటికి రాష్ట్రం ఇవ్వడానికి తయారైనాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వడానికి తయారు కాలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం జాతీయ ఉద్యమంలో ముందుండేసి స్వతంత్ర ఉద్యమంలో ముందుంది. మేము యువకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతుండేవాళ్ళు ఏమని స్వరాజ్యం ఉందా స్వరాష్ట్రం ఉందా అని, మాకు స్వరాష్ట్రంలో స్వరాజ్యం కాదు స్వరాజ్యంలో స్వరాష్ట్రం అని చెప్పేసి మేము చెప్తుండేవాడి. అందులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ ఉంటుంది లేకపోతే వెనక. ఆ విధంగా జరిగినట్టు నాయంత సేన్ గారి అధ్యక్షత కింద 1939 గుంటూరులో జరిగినటువంటి మహాసభలో ఒక తీర్మానం చేశారు. ఏమనంటే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఆ తెలుగు గారి ఒక అండతోటి 1900 మనం చేసినట్టుగా

0: 1919 రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. అందులో తెలుగు గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరటం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. గాంధీ గారికి ఏమైనా మాతృభాషలో రాజ్యం నడపాలనేటువంటి అభిప్రాయం ఆయనకు పూర్తిగా ఉంది. భారతదేశానికి మొత్తానికి కూడా హిందీ కావాలనేటువంటిది కూడా ఆయనకి ఏమైనా ఉంది. అందులో ఈ రెండింటి సమన్వయంలో మనం ముందుకు పోతున్నప్పుడు రాష్ట్రం యొక్క పెద్దలంతా ఒక్కొక్కరే లెక్క వేసి పట్టాభితరం గారు కానీ ఏమన్నా లెక్క వేసి కొండానంద మంత్రి గారు, గురుసు సామూర్తి గారు, వీరంతా జాతీయ నాయకులు ఉన్నారు. వీటితో పాటుగా పానగల్ రాజా గారు మంత్రి అయినాడు, మంటూ పండు సంస్కరణలు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యేవాడు. ఆయన గారు వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రంలో కోరుతున్నటువంటి కోరిక యొక్క ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1924 సంవత్సరంలో బెజవాడలో ఏమైనా ఆఫీస్గా ప్రారంభమైంది. దాంతో తెలుగుతోటే జరపాలనేటువంటి అభిప్రాయం మొట్టమొదటి నుంచి కూడా వచ్చింది. అయితే అది ఆచరణకు వచ్చేటప్పటిక అది జరగలేదు. ఎందువల్ల ఎందువల్ల అంటే రాజకీయంగా రాష్ట్రం కావాలని కోరిన ఆవేశం భాషా ప్రయుక్తంగా భాషను అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో లేదు. ఎందుకంటే ఇంగ్లీషు అవతల ప్రభుత్వం అనే ఇంగ్లీష్ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాని తర్వాత మళ్ళీ స్వతంత్రం కోసం అని చెప్పేసి మనం స్వతంత్ర పోరాటం సాధించాం. ఈ మధ్య సైబర్ కమిషన్ మంత్రివర్గం వచ్చింది. మంత్రివర్గం వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళు అన్నది ఏంటంటే భాషా ప్రయుక్తంగా కాదు భారతదేశాన్ని చేర్చాల్సింది, మత ప్రయుక్తంగా మేము చేరుస్తున్నాం. కనుక హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నారో మహమ్మదీ ఎక్కువ ఉన్నటువంటి భాగాలను ఏమైనా ప్రత్యేకంగా, హిందువులు ఉన్నటువంటి భాగాలను ప్రత్యేకంగా తీసుకురావాలని చెప్పారు. కానీ ఈ సందర్భంలో ఒకటి జరిగింది. సూర్యవర్ధిని తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా ఒక మాట అన్నారు. ఏమంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ బెంగాల్లో భాష మాది, మాకు మతంలో తేడా లేదు, ఇక్కడ మతం ఉంటే మా మతంగా చూసుకుంటాం కానీ భాష మాత్రం మేము చీలిపోము, మాకు అక్కర్లేదన్నారు. సాధ్యం చెప్పడం ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఏంటంటే ధార్ కమిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నిర్ణయం చేయాల్సి వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి మనం అనుకోలేదు. అట్లాగే నెహ్రూ కమిటీలో ఏమైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అతని కమిటీ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ తెస్తే దేశం చీలిపోతుంది ఇంకా అక్కర్లేదన్నాడు. దాంతో ఆంధ్రులే కాకుండా మహారాష్ట్రులు, కర్ణాటకలు వీళ్ళ ముగ్గురు కూడా ఏమైనా భాషా రాష్ట్రంలో మొట్టమొదటి ఉన్నటువంటి పెద్దలు ఈ ఉద్యమాలు బాగా ఉన్నాయి, మీరు మళ్ళీ ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడేప్పుడు అప్పుడు జేవీపీ రిపోర్ట్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభితరామ గారితో కమిటీ వేశారు. వారు ఏమన్నారంటే మద్రాసును మీరు ఏమైనా వదులుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పరుస్తా ఉన్నారు. ఆ సందర్భంలో అభిప్రాయ భేదాలు కొందరికి వచ్చేసి రాష్ట్రం అసలు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. బ్రహ్మపురం అంతా మన చేతిలో ఉంది, ఒరిస్సాలో పోయింది బ్రహ్మపురం కూడా. ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటికి ఏం చేయటం అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక రాయబారం ఏమైనా ఢిల్లీ వెళ్ళటం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ వెళ్ళడం జరిగింది. అయితే మేము రాష్ట్రము మేము ఒప్పుకున్నాం కనుక మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయండి, మాకేమైనా ఆంధ్ర రాష్ట్రం మీరు అడిగిన ప్రకారంగా ముందు ఇవ్వండి. లెనిన్ ఒక మాట చెప్పాడు ఏమనంటే నాకు చారుడు భూమి కనుక మీరు ఇచ్చేట్టయితే అక్కడ సోషలిజం ప్రారంభిస్తే ఆ సోషలిజం ప్రపంచవ్యాప్తంగా చేయగలను అని చెప్పేసి ఏమైనా ఒక మాట చెప్పింది మా అందరికి కూడా ఉంది. అయ్యా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం విస్తరణ మనం చూసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, వ్యక్తిత్వం వస్తుంది అని చెప్పేసి ఏమైనా కోరటం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే అప్పుడు పెద్ద నాయకుల్లో తేడాలు చేసి అది ఏమైనా విఫలమైపోయింది. రాజ్యాంగ పరిషత్తులు ఏమైనా రాలేదు. మద్రాస్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇక ఏమి చేయటం అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేస్తే తప్పితే అప్పుడు అన్నాడు ప్రజాస్వామికం కింది వాడికి కూడా కావాలంటున్నాం, వాడు కూడా పరిపాలన జరగాలంటే ఇది కావాలి, కనుక రాష్ట్రం కావాలని అన్నారు. దానికి ఏమైనా ఆయన ఏమైనా 56 రోజులు ఉపవాసం చేశారు, చనిపోయినారు. జనం అంత అప్పుడు జనం దేశం అంతా కూడా ఒక్కసారి ఉరుగుతులుగా ఉత్తుంగ తరంగాలుగా లేచి రాష్ట్రం అనేచారు. అది మద్రాసులో మొట్టమొదటి ఉండటమా సగభాగం లేకపోతే విడిగా ఉండటమా అనే దాంట్లో వివాదంలో చివరికి మనం కర్నూలుకి వచ్చాము. 1952 మనం మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించిన తర్వాత అవతల తెలంగాణలో మహత్తరమైన ఉద్యమాలు జరిగింది. రాజకీయ ఉద్యమాలు వాటిలో కమ్యూనిస్ట్ పార్టీ, రాజకీయ సంఘాలు, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి అక్కడ నైజానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయడంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చీలిపోవటం అవసరమైనటువంటి అభిప్రాయం మనకు భాషా సన్నిహితత్వం వచ్చింది. కర్ణాటకులకు, మహారాష్ట్రులకు, తెలుగు వాళ్ళకు ముగ్గురు కూడా ఎప్పుడు కలుద్దామని చెప్పేసి ఉంటంలో ఒక విశాలాంధ్ర కోసం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చివరకు నాగార్జున సార్ తీసుకొచ్చి నాగార్జున సార్ ప్రారంభించిన రోజున విశాలాంధ్రం నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి చెప్పాడు. ఆ విశాలాంధ్ర ఒప్పుకున్న దాని యొక్క ఫలితంగా అంటే 55 డిసెంబర్లో 8వ తారీఖు అనుకుంటాను నాగార్జున సార్కి ఏమైనా పునాది వేశారు. 1956 నవంబర్ 1వ తారీఖు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడాను భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయి. అందువల్ల మనం ఏమైనా నాగార్జున సార్ కట్టుకోగలిగాం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కట్టుకోగలిగాం, అట్లాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కూడా చేసుకోగలిగాం, ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం, పరిశ్రమలు నిర్మించుకుంటున్నాం. ఇవి అంతకుముందు మనకు లేవు. ఇక మన అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు ఏమిటి? పంచవర్ష ప్రణాళికలు ఆంధ్రదేశంలో నీళ్ల వనరులు చాలా ఉన్నాయి, ఖనిజ వనరులు చాలా ఉంది, జనం చాలా ఉన్నారు, చైతన్యవంతమైన జనం ఉంది, దేశభక్తి కలిగినటువంటి జనం ఉంది. వీళ్ళందరినీ ఉపయోగపరచుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేశాం. అయితే ఏమిటంటే అనేక విశ్వవిద్యాలయాలు ఇవాళ వచ్చినాయి, కానీ మొట్టమొదటిది మర్చిపోతున్నాను మనం. ఇందువల్ల ఇవాళ చాలామందికి ఏమంటారంటే భాషా ప్రయుక్తం వల్లనే ఇంత దేశం పాడైపోయిందని కాదు. ఒక తండ్రి కొడుకు పుట్టడం వల్ల నష్టమా? కాదు, తండ్రికి కొడుకు కావాలి, కానీ కొడుకు చేసినటువంటి ప్రయోజకత్వం అప్రయోజకత్వం వల్ల ఉంటుందే కానీ తండ్రి కొడుకు పుట్టడం తప్పు మాత్రం కాదు. అట్లాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం మాత్రం తప్పు కాదు. అందరూ ఇప్పుడేమైనా భాషా ప్రయుక్తం కావాలని కోరారు, ఆంధ్ర రాష్ట్రంలో శాసనం చేశారు, తెలుగు భాషను అమలు జరపండి అని చెప్పేసి 1965 చేశారు. అయితే తెలుగు ఒక్కటే సరిపోతుందనే సమస్య చాలామందికి వస్తుంది. మాతృభాషలో నేర్చకపోతే అతనికి తెలియదు, కనుక మాతృభాషతో పాటు అవసరమైతే మనకు భాషా ప్రయుక్తంగా వచ్చినప్పటికీ భారతదేశానికి హిందీ కావాలంటున్నాం కదా, దాన్ని కావాలంటే లింక్ లాంగ్వేజ్గా ఉపయోగపరచుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఎల్లకాలం కనుక మన దగ్గర ఉండేటైతే లాభం లేదు. అందులో ఇంగ్లీష్ ఎప్పుడైతే ఉంటుందో దాని స్థానంలో తెలుగు కనుక వచ్చేటైతే, మాతృభాషలు వచ్చేటైతే మాతృభాష పుష్టికరం అవుతుంది, భారతదేశానికి హిందీ ఏదో ఒకటి ఉండాలనే కోరిక వస్తుంది. దాంతోపాటుగా పరదేశాలకు ఇతర దేశాలకు విజ్ఞానంలో ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ వస్తుంది. తెలుగు భాషను అమలు జరపాలి, పైగా ఎప్పుడైతే తెలుగు భాషను అమలు జరపాలని మీరు ప్రయత్నిస్తారో విజ్ఞానవంతులా కూడా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా తెలుగు రాయటం మొదలు పెడితే ఒకసారి సమస్య వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయా రావడానికి అని చెప్పేసి లేవు. లేకపోయినప్పటికీ రాగలిగింది అంటే ఇంగ్లీష్లో పాఠం చెప్తున్నవాడు తెలుగులోనే చెప్తున్నాడు, అందులో తెలుగులో చెప్పినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టును తెలుగులో చెప్పేసి ఆ నోట్స్ కనుక పుస్తకంగా తయారు చేసి అవే కనుక ఇవ్వడం మొదలు పెట్టేటితే రెండో వరుసలోకి వచ్చేటప్పుడు కావాల్సిన పుస్తకాలు వస్తాయి. కనుక కృషిలో లోపం కానీ భాషలో లోపం కాదు. అది దానికోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాటిలో మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరామ్ గారిని మర్చిపోయాం. స్వామి సీతారామన 15 రోజులు ఉపవాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రామ సీమల్లో ఉన్నది, కనుక గ్రామ సీమల్లో నుంచి జనమంతా కూడా బస్తీలకు వెళ్తుంటే గ్రామాలంతా ఎందుకు కొనగాకుండా పోతున్నాయి? కనుక గ్రామాలను నిలువ ఉంచాలంటే మనకి వ్యవసాయ దేశం, వ్యవసాయంలో అభివృద్ధి కావాలి, వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలను పెంచేసి అవసరమైనటువంటి వాటిని తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏమైనా సమైక్యంగా చేరినటువంటి విశాలాంధ్ర ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. విశాలాంధ్ర ఉత్సవానికి కావాల్సినటువంటి మనం పూర్తి కార్యక్రమానికి ముందు వెళ్ళాలంటే మనం కింది నుంచి పై వరకు కూడా పరిపాలన అంతా కూడా తెలుగులో జరిగేట్టు చూడాలి, ఆఫీసుల నుంచి వచ్చే కాగితాలన్నీ కూడా తెలుగులో వచ్చేట్టు చూడాలి. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కావాలన్నట్టయితే నీ పరిపాలన ఎవరి కోసం వస్తున్నదో వారికి కావాలి. ఇవాళతో ఒకటి ఉంది, ఎప్పుడైతే డెమోక్రసీ వచ్చిందో పంచాయతీరాజ్ వచ్చిందో సామాన్యుడు కూడా ఏమైనా ఇవాళ ప్రెసిడెంట్ కాగలుగుతున్నాడు, మెంబర్ కాగలుగుతున్నాడు, అవసరమైతే రాష్ట్రపతి కూడా కాగలిగినట్టు.
1: మీరింతవరకు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం వింటారు.
2: నమస్కారం తాతయ్య గారు.
3: చెప్పమ్మా.
2: తాతయ్య గారు మీరు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారండి?
3: మేము సత్యనపల్లి చదువుకున్నాం, నేను పుట్టిన సత్యనపల్లి. సత్యనపల్లి ఉన్నప్పుడు పాఠశాలలో ఎవరో టీచర్ గారు ఉండేటట్టు ఆయన 10 మంది పిల్లల్ని పూజ చేసి పాఠాలు చెప్తుండేవాడు. దాంట్లో నాన్న అక్షరాలు రాసుకోవాలంటే అక్షరాలకు మా మాదిరి ఇప్పుడు మీకు పలకలు నోటు పుస్తకాలు ఇవన్నీ వచ్చిన బలపాలు కాక పెన్సిల్ కానీ మాకు అప్పుడు ఏమైనా పలపాలు పెన్సిల్ నేల మీద ఏమైనా రాస్తే అక్షరాలు దిద్దుకునేవాళ్ళం. ఆ దిద్దుకున్న తర్వాత కొన్నాళ్ళకి వచ్చేటప్పుడు పలకలు వచ్చినాయి, బలపాలు వచ్చినాయి, తర్వాత పెన్సిల్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయి అన్నమాట. మొట్టమొదటి మాకు టీచర్ గారు ఏమైనా కూర్చోబెట్టి పాఠాలు నేర్పేవాడు, పద్యాలు చదివించేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు, కోపం వస్తేనా మళ్ళీ ఏమైనా ఇంకో మాట చదివమనేవాడు, తప్పు చేస్తేనా గుంజలు తీసేవాడు కింద నుంచి పైకి అని చెప్పేసి ఆ విధంగా ఏమైనా మాకు చదువు చెప్పడంలో టీచర్లు చాలా ఆప్యాయత. ఒకవేళ మేము భోజనం చేయకపోతే వాళ్ళింటినే భోజనం పెట్టేవాడు, ఒకవేళ మేము ఏమైనా జబ్బుగా ఉంటేనేమో వాళ్ళే మందిచ్చేవాడు, మేము చదువుకోకపోతే అప్పుడు పాఠం చెప్పి సాయంత్రం కూడా ఇంటికి రమ్మనేవాడు. ఆ విధంగా తల్లిదండ్రుల కన్నా ప్రేమగా ఏమైనా చూసేవాళ్ళు టీచర్స్. ఆ తర్వాత జీతాలు అంటారా, జీతాలు ఉండేవి ఇక నామకాయ జీతం ఉంటే ఉంది. దసరా పండుగ నాడు పాటలు పాడుకుంటూ వెళ్తే ఆ రోజున మా తల్లిదండ్రులు టీచర్లకు ఏదైనా గింజలు కానీ లేకపోతే రూపాయలు కానీ ఏదైనా ఇస్తే అప్పుడు పిల్లలు చెబుతుంటారు, పిల్లలకు చాలు పప్పు బలాలు, ఉపాధ్యాయులకు చాలు వరహాలు అని చెప్పేసి పాటలు పాడితే దసరా పండుగ నాడు అందరం కలిసేసి జెండాలు పెట్టుకుని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి పోయి బళ్ళు పిల్లలు ఎవరున్నారు వాళ్ళ నాయనతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అని ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళకి ఇచ్చే జీతాలు, అంతకన్నా జీతాలు లేవు. మాకు డ్రెస్ అప్పుడు మొట్టమొదటి పిల్లలు ఏమైనా గోచులతో పోయేవాళ్ళు. ఆ గోచులు రోజులు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పుడే గోచులు పోయేది. పని కాస్త లాగు పెట్టుకునేవాడు. ఆ లాగు అయిన తర్వాత నాలుగో తరగతికి వచ్చేటప్పుడు టోపీలు పెట్టుకునేవాడు. ఆ టోపీలు చిన్న టోపీలు ఉండేవి, లాగులోనే కిల్లు జారిపోతుంటాయి, పైకి లాక్కుంటుండేవాడు, పాఠం చెబుతుండేవాడు. నిలవబోయి ఉంటే నిలవబెట్టడం, కూర్చుంటే కూర్చోటం జారిపోతూ ఉండేది వరుస. ఈరోజు పక్క వాళ్ళు ఎవరిన వస్తే వాళ్ళ వైపు చూస్తే కోపడేవాడు. మేము కానీ పక్క వాళ్ళు రాగానే వాళ్ళతో ఆడుకుంటానికి ప్రయత్నించేవాడు. బడి మధ్యలో వెళ్ళాం అయితే ఉంటుంది, బడి మధ్యలో అప్పుడప్పుడు కాసేపు ఆటలు, కాసేపు పాటలు, సుమశతకం, నీతి శతకాలు, దాసేయ శతకం, ఇట్లాంటి నీతి విరమణ శతకం, ఇవన్నీ కూడా పాఠాలు చెప్పి చదివించి బాగా కంఠోపాఠం చేయించేవాడు. మాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ పద్యాలన్నీ కూడా మేము కంఠోపాఠం పెడితే మా జీవితాంతం వరకు ఆ పాఠాలు జ్ఞాపకం ఉండేది. అంతేకాకుండా ఏ పద్యం అయినా సరే బాగా జ్ఞాపకం వచ్చేది. లెక్కలకు వచ్చేటప్పుడు చాలా కష్టం అయ్యేది. ఆ లెక్కలు కూడా ఒక్కొక్కటే స్థాయిలో సవేతలు, తీసివేతలు, భాగారాలు, కూడికలు ఇవేమైనా చెప్పడం తోటి మొట్టమొదటి ప్రారంభించేవాడు. మా ఊళ్ళో ఏమైనా బస్సు వచ్చింది, ఆ బస్సు వచ్చేటప్పుడు మా వాళ్ళంతా కూడా బలం పిల్లవాళ్ళంతా కూడా పరిగెత్తి ఏదో దయ్యం వచ్చిందండి, మెదపడుతుంది, పరిగెత్తండి పరిగెత్తని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి కాగా చేసుకున్నాం. ఏమిటి అంటే అదేదో దయ్యం మమ్మల్ని మింగుతుంది, ఇప్పుడు మీరంతా బస్సు వస్తే అటు పోవాలి పోవాలి అంటున్నారు, మా అంత తేడా ఉండదు. అందులో అప్పటికి మాకున్న పరిజ్ఞానం కన్నా మీకు సామాన్య పరిజ్ఞానం చాలా ఎక్కువైంది. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి అయింది, అదంతా కూడా మీకు ఉపయోగపడింది. బస్సులు లేవు మాకు అప్పుడు, బస్సులు ఎక్కడ ఉన్నాయి, కార్లు ఎక్కడ ఉన్నాయి. నేను ఒక ఊళ్ళో చదవటానికి వెళ్తే పొద్దున్నే నాన్న సజ్జనందిని ఆ రుమైలు నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో చదువుకొని మళ్ళీ సాయంత్రం కానీ ఇంటికి వచ్చేవాళ్ళం. అందులో ఇప్పుడు మాకేమైంది తెలుసా, మేము ఎంత దూరం నడిచినా బాధ లేదు. మీరంతా అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు, అప్పుడు దిగుతుంటారు, నడిచేది లేదు. నాలుగు వేలు పోయేటప్పుడు అయ్యో నీరసంగా ఉంది అని చెప్పేసి అంటారు. మొన్న డాక్టర్ కూడా అన్నాడు, ఏమిటండి మీకేమైనా 86 సంవత్సరాలు అయితే ఇంత గట్టిగా ఉన్నారు ఏంటి కారణం అంటే మా చిన్నతనంలో బస్సులు లేవండి, అందులో మేము నడిచామండి అని చెప్పాము. అందులో నడక వల్ల వచ్చినటువంటిది బళ్ళలోనే ఉన్న ఎంత కష్టం. తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ ఉండేది, చదువుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ తప్పితే లేదు. ఆ ఎలిమెంటరీ స్కూల్ చదువుతుండగా మాకేమైనా మహాత్మా గాంధీ గారు బోధలు వచ్చి మాకు అద్దంకి ఎక్కినారని చెప్పేసి ఒక టీచర్ ఉండేవాడు. ఆయన గాంధీ, నెహ్రు ఇట్లాంటి పెద్దవాళ్ళ చరిత్రలు అని చెప్పేవాడు. పట్టాభిరామయ్యారు అని చెప్పేసి ఆయన ఉపనామాలన్నీ చెప్పేవాడు, నేల మీద రాసి వేసి నానవాళ్ళు చెప్పేవాడు. అందులో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. మీరు కూడాను మీ టీచర్ని ఏమైనా గౌరవించాలా, వాళ్ళు చెప్పే పాఠం వినాలా, పద్యాలు చదవటం ఉంటుంది. కంఠస్థం చేయించడం మాత్రం ఇవాళ కంఠస్థం చేయించడం లేదు, ఏదో వాటిని చేసాం. కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్ని పద్యాలు అయినా సరే పైగా ఇంకోటి మాకు పద్యం అందుకుంటే ఆ పద్యం ఆఖరి మాట ఏదిందో అక్కడి నుంచి పద్యం ఇంకోటి అందుకోవాలి, ఆ పద్యం నుంచి ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకోవాలి. పోటీలు పడేసేవన పాఠాలు పద్యాలు చదువుకున్నాం. అంటే అంతేమన్నమాట, ఎన్ని పద్యాలు జ్ఞాపకం ఉంటే ఆ మరి చేయగలరు, అప్పుడు అవి చేసేవాడు. అందులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటానికి కారణం ఆ రోజు ఇవాళ వచ్చినటువంటి కంప్యూటర్స్ ఉన్నాయో వీటికి మించినటువంటి జ్ఞాపక శక్తి ఏమైనా ఆ రోజు పెద్ద వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్లో వచ్చింది అంటే శ్రద్ధ లేకుండా ఎక్కడెక్కడ భారిస్తున్నారు. అది వస్తువు మీద శ్రద్ధ, పుస్తకం మీద శ్రద్ధ, పాఠం మీద శ్రద్ధ, టీచర్ మీద గౌరవం. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే మాకన్నా ఇప్పటి వాళ్ళకి ఏమైనా ప్రపంచ జ్ఞానం, కామన్ సెన్స్ అంటారే చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఆ రోజు మోటార్ ఎరగం, ఇప్పుడు మోటార్ ఎరుగురు. ఆ రోజు విమానం చూడలేదు, మీరు చూశారు. ఇవాళ రైలు వచ్చినాయి, రైలు చూస్తున్నారు, బాగా పక్కన పోవాలంటున్నారు మీరంతా కూడా. ఇందువల్ల జ్ఞానంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే కామన్ నాలెడ్జ్ పెరిగింది కానీ నాలెడ్జ్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే సమగ్రమైనటువంటి ఆలోచన అయితే ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు అనుకోండి, బాయ్ అంటే ఇంపోజిషన్ రాయమన్నాడు, బీఓఈ కాదు రాస్తే బీబీబీబీ ఓఓఓ రాస్తే అక్షరాలు ఎట్లా వస్తాయి, అందులో అక్షరాలు రాకుండా పోతుంది. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానాన్ని పేసైన అంటే చాలా స్టాండర్డ్ తక్కువ. ఒక సైన్స్ లేదప్పటికి, ఇప్పటికి వచ్చిన సైన్స్ ఎంత, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం ఎంత పేసైంది. విమానం మీద పోతుంటే విమానం ఎట్టా ఉందో చెప్పగలరు, అప్పుడు విమానం అంటే ఎట్టా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది, గురువు మీద గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు గురువు మీద గౌరవం ఉంది, మమ్మల్ని గుంజలు తీసేవాడు, చెవి పట్టుకొని కిందికి కూర్చో, పైన కూర్చో, పైన కూర్చో అనేవాడు, అదే శిక్ష మాకు. కానీ ఆ గుంజలు తరతన వాళ్ళ గురించి పైగా ఇంకోటి ఉంది, ఇప్పుడు తల్లి మీద గౌరవం లేదు. ప్రతివాడు అమ్మ అనడే మమ్మీ మమ్మీ అంటాడు, ఈ మమ్మీ అంటే మా అమ్మను గుర్తు పంపించిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మోసం మీద తోటి ఇంగ్లీష్ వద్దని చెప్పాం, ఇంగ్లీష్ చదువుకోవాలి, కానీ తల్లి భాష తెలియకుండా ఇంగ్లీష్ భాష తెలియకుండా అది ఇది రెండు రాకుండా పోతుంది. ఆ రోజు మొట్టమొదటి మనం మాతృభాషలో చెప్పేవాళ్ళు, మాతృభాష క్షుణ్ణంగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చదివేవాళ్ళు. మాకు మీరు ఆశ్చర్యపోతారు, నాలుగో తరగతిలో మాకు డంకన్ జాగ్రత్తలు పెట్టారు, ఇంగ్లీష్ డంకన్ జాగ్రత్తలు పెట్టారు, ఆశ్చర్యపోతారు. ఇప్పుడు డంకన్ జాగ్రత్తలు అంటే చాలా కష్టం ఉందండి, రేపు వస్తాను కొంచెం. కానీ ఎందువల్ల ఆ రోజు పరిజ్ఞానం సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా తేలిక చేస్తున్నట్టు అనుకుంటున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే కంప్యూటర్ వాటికి కాల్సినప్పుడు చాలా సిలబస్ పెడుతున్నారు. ఆ సిలబస్ పెట్టడానికి టీచర్కి ఏమైనా తెలియట్లేదు, స్టూడెంట్స్ కానీ ఓపిక లేదు, కానీ నెత్తినేస్తున్నారు నెత్తినేస్తున్నారు జరుగుతుంది. మా రోజులకున్న ఈ రోజుకు తేడా అంటే మీరు అదృష్టం ఉంటుంది మర్చిపోదు. మేము బానిసలుగా పుట్టాము, మీరు ఏమైనా స్వతంత్రులుగా పుట్టారు మర్చిపోదు. ఆ బానిసత్వం నుంచి మేము స్వతంత్రం సంపాదించాం, కానీ ఈ స్వతంత్రం నిలుపుకుంటారా లేదా అని సంగతి చదువు చదువు బాగా చదువుకోవాలి, ప్రజ్ఞ కలగాలి, నలుగురితోటి కలగాలి, మానవ హృదయం కలగాలి, ఎదుటి వాడిని చూసి ఈర్ష్య లేకుండా ఉండాలి. తన దగ్గర ఉన్నటువంటి బలపం రెండో వాడికి కావాలంటే ఇచ్చేటువంటి కానీ వాడి బలపం కలిసేట్టు మాత్రం ఉండకూడదు. వాడి పుస్తకం కాదు దొంగతనం చేసి ఏడగారని చెప్పేసి చెప్పదు. పరీక్షల సమయం వచ్చేప్పుడు వాడి నోటు పుస్తకం ఎత్తుకుపోయేసి వాడు అడగమంటాం, అది పద్ధతి కాదు. అందువల్ల నీ పుస్తకం కావాలంటే అడిగించి వాడి దగ్గర ఉన్నట్టు తీసుకుని చిన్నతనం లెక్క వేసి పెద్దతనం వచ్చినప్పుడు కూడా వాడి జ్ఞానం ఎంత ఉందో నువ్వు కూడా నేర్చుకోవాల్సినట్టు ఉంటుంది. ఆ విధంగా లెక్క చేస్తే పిల్లలు చూసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, తల్లిదండ్రులకి ఏమైనా వెళ్తారు, పిల్లలు పరీక్షల లెక్క కానీ వాళ్ళకి పాస్ అయినాడో లెక్క కానీ చదువుకున్నాడో లేదని కాదు.

0: పాటు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే నడిచిపోయినప్పుడు కానీ, లేకపోతే మనం అందరితోటి మాట్లాడుతూ కానీ, పసిపిల్లల మీద మా చేతులు వేసి నడిచినప్పుడు కానీ, పసిపిల్లలతోటి ఎగచాకిలాడి ఆటలాడినప్పుడు కానీ, నవ్వుతూ మాట్లాడినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మేము బూసి ఆ బూసి నవ్వుతో మేము కూడా కాసేపు నవ్వుకోవడం కూడా జరిగింది. బాగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేటప్పుడు ఆయన రాజకీయాలు చాలా పెద్దవాడు. అందులోనే ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనాయో ఎలక్షన్స్ లో అప్పుడు కలిసాం, తర్వాత పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం, తర్వాత గుంటూరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన తోటి కలిసాం, ఆయన తోటి ఎన్నో మాట్లాడినా కూడా. ఆయన చాలా ఉత్సాహపడు. ఆయన ఎంత ఉత్సాహపడు అంటే, ఆవేశపోయాడు అంటే, ఆయన ఒకసారి వాళ్ళ పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇంక్లాబ్ జిందాబాద్ అని కేకేశారు. కేకేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. వెంటనే జవహర్లాల్ బయలుదేరేసి మా కురవాన్ జైల్లో పెడతారని వచ్చాడు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఇంక్లాబ్ జిందాబాద్ అని పెద్దగారు అని మొదలుపెట్టాడు. పోలీసు వాళ్ళు వచ్చి, బాబుజీ ఇదేంటంటే మీరు వచ్చారన్నారు, నన్ను కూడా జైల్లో పెట్టాను, నేను జైల్లో పెట్టాం, వాళ్ళని ఎందుకు పెట్టావు, అందరూ వాళ్ళని విడుదల చేయాలి, అన్నీ జైల్లో పెట్టాను, అంత ఉద్రేకంగా ఉత్సాహంగా నన్ను కురవాన్ అంతే ఉత్సాహంగా. తర్వాత పసిపిల్లలు ఆయన పిల్లలందరినీ కూడా మనలను వీపును పెట్టుకుని ఊరవుతుండేవాడు, ఎక్కించుకొని గుర్రం మాదిరి నడుస్తూ ఉండేవాడు. ఆ విధంగా పిల్లలతో చాచాకాన అంత సంతోషం. రాజకీయాల్లో పోయాడు, ప్రపంచంలో అగ్రస్థానంలో అడిగిన విధానంలో ప్రపంచానికన్నా ఉన్నతమైనటువంటి మాట్లాడాడు. అంటే ఉన్నతమైనటువంటి ప్రపంచంలో మాట్లాడాడు, చిన్నపిల్లల దగ్గర మాట్లాడాడు. ఆయన గొప్పలో ఉన్నది అంటే ఉచ్చస్థితి నాశస్థితి అనేది ఆయనకు సామాన్యం. పిల్లలంటే అతి సంతోషం. మీరందరూ కూడా పిల్లలు నిజంగా. ఆ రోజు ఉన్నట్టయితే మీరు ఆయన మీద వీపీకి తిరిగే వాళ్ళే మా బోస్ ఎగురుతూను. నేను మూడో తరగతి చదివి నాలుగో తరగతి అంటే అప్పుడు రోజుల్లో నాలుగో తరగతి అంటే ఇప్పుడు ఐదో తరగతి అంతతోటి నేను బడి వెళ్ళిపెట్టేశాను. అంటే 1920 సంవత్సరంలో తిలక్ గారు చచ్చిపోయిన రోజున గాంధీ గారు రాజకీయ ఉద్యమం వచ్చిన రోజున రాజరికానికి అభివృద్ధి చేరే అంతే బడి.
1: మన ప్రభుత్వం వారు మీకు ఏ బిరుదులు ఇచ్చారు?
0: నాకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ కళాపరిపూర్ణ ఇచ్చింది.
1: అప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: సరదాగా ఉంది. అంతకన్నా ఏంటంటే పెద్ద ఆవేశం కాలేదు, పెద్ద ఆనందం కాలేదు, నిరుత్సాహం కాలేదు. సరే బాగానే ఉంది, వాళ్ళు కూడా ఇచ్చారు కనుక సంతోషంగా.
1: థ్యాంక్స్ గారు, చాలా విషయాలు చెప్పారు.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పరదేశీ చిత్రం నుంచి MM కీరవాణి సుజాత పాడిన పాట వింటారు, పేటూరి సాహిత్యం.

మరి ఇంతవరకు తెలుగు చిత్రగీతం విన్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు NCERT వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమతో చిత్రం నుంచి శ్రీకుమార్ చిత్ర పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యం

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు రాజశ్రీ గీతానికి ప్రేమ పావురాలు చిత్రం నుంచి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
4: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
3: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
5: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working

0: working together on have become even more relevant and more important because of recent events around the world. And so today, I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
1: జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈ రోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాటి నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి వింటారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు. ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. వినండి 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు, జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయం.
2: ఆకాశవాణితో నాటి అనుభవాలు. ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్గా, వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయునిగా, సుమారు 93 వయసున్న ఆకాశవాణి అభిమాని, శ్రోత, ఇంకా ఆకాశవాణితో పరోక్షంగా ఎన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్జీ జక్కుల. నమస్కారం సార్.
3: నమస్కారం
2: ప్రేమ్జీ గారు. ఆకాశవాణి అంటే మనకి 1936 ఆకాశవాణి ప్రారంభించినప్పుడు మీకు సుమారుగా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆకాశవాణి ఏ విధంగా ఉండేదో ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మొట్టమొదటిగా మనకి రేడియో స్టేషన్ మద్రాసులో స్టార్ట్ అయిందండి. తర్వాత ఇక్కడికి వచ్చింది మనకి. ఈ స్టేషన్ చాలా కళకళలాడుతూ మంచి మంచి కళా ప్రపూర్ణులు, తెలుగు కవులు, గాయకులు ఇక్కడ పాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా సంగీతాభిమానిని, సంగీతంతో నాకు అప్పుడే పరిచయం ఏర్పడతా ఉంది. మరి ఓలేటిల్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ గాయకులు, ఆయన పాడుతుంటే బడే గులాం అలీ ఖాన్ గుర్తొచ్చేటటువంటి సంఘటనలు ఉన్నాయి. పైగా ఆయన బడే గులాం అలీ ఖాన్కి ఈయన అభిమాని కూడా. మరి దేవులపల్లి జాషువా లాంటి కవులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా నాకు మిగిలిన వాళ్ళు గుర్తులేదు నాకు. బాలాంతవు రజనీకాంతరావు గారు, ఆయన కూడా మంచి లిరిక్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి మేమందరి స్టేషన్కి వస్తే ఒక రైల్వే స్టేషన్లో ఎంత కిచకిచలాడుతూ ఉంటారు జనం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఏ రూమ్ చూసినా ఆగడం, మమ్మల్ని ఆపేవాళ్ళు. నేను శ్రోతగా వచ్చేవాడిని అప్పుడు. ఆ పాత బిల్డింగ్లో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గర మీకు తెలియకపోవచ్చు, ఆ చెట్టు మీద కూర్చుని ఈ పెద్దవాళ్ళంతా ముచ్చట్లు ఆడుకునేవాళ్ళు. నేను ఎంజాయ్ చేసేవాడిని సార్. ప్రజా జీవనంలోకి, ప్రజా నాడిలోకి ప్రవేశించడానికి ఆకాశవాణి మనకు తోడ్పడింది.
2: ప్రేమ్జీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ప్రముఖ కవులు, కళా ప్రపూణులు అన్నారు, వాళ్లతో మీకు సాంగత్యం కలవటానికి లేదంటే వాళ్లతో మీకు మాట్లాడటానికి అవకాశం ఆకాశవాణి ద్వారా మీకు ఎలా కలిగింది?
3: నేను శ్రోతని, అభిమానిని. మరి అంచేత నేను చూసేటటువంటి అదృష్టం, వాళ్ళతో కొద్దిగా మాట్లాడడానికి అదృష్టం స్నేహితుల ద్వారా కలిగిందండి. అంత మటుకు నేను చెప్పగలుగుతాను.
2: ప్రేమ్జీ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుండేవారు?
3: ఉపాధ్యాయుడు.

0: అంటే బిఏబిఈడి
1: ఏ సబ్జెక్ట్లో మీరు
0: సోషల్ స్టడీస్ ఇంగ్లీష్.
1: అయితే వృత్తిరీత్యా మీరు సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్లో ఉపాధ్యాయులుగా ఉండి ఆకాశవాణితో మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది?
0: ప్రతి ఇంట్లో ఆకాశవాణి ఉండేదండి ఆ రోజుల్లో. నాకు ఒక రేడియో ఉండేది. వార్తలు వినడం, సాహిత్య కార్యక్రమాలు వినడం, సంగీత కార్యక్రమాలు వినడం. మరి బాలమురళి గారు లాంటి పెద్ద వ్యక్తి కూడా అప్పుడు ఆ రోజుల్లో ఉన్నారు. మరి అన్నవరపు రామస్వామి గారు కానీ వీళ్ళంతా, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు నేను. వాళ్ళ కచేరీ అంటే ఊళ్ళో ఎక్కడైనా ఉంటే పరిగెత్తుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా నాకు రేడియో కూడా వినడం బాగా తటస్థించింది. కంపల్సరిగా ఉండు వినేవాళ్ళం. మరి మా రోజుల్లో బినాకా గీతమాల వచ్చేది శ్రీలంక నుంచి. అది ఎంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళమో. ఇక్కడ వర్షశ్రీ అనే ఆయన మరి రామాయణం చెప్తూ ఉంటే సార్ ఆయనకు నమస్కారం, అంత బాగా చెప్పేవాడు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల జీవనాడిలో ప్రవేశించిందండి. చెప్పాలంటే మంచి సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడం, కవిత్వాలను ప్రజెంట్ చేయడం, కవిత గోష్ఠీలను ప్రజెంట్ చేయడం, ఓబీలకు తెలుగు అంటే అవుట్ బ్రాడ్కాస్టింగ్, వేరే చోట్లకి వెళ్ళి ప్రోగ్రాములు చేయడం, కళాకారులను అక్కడికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళతో పాడించడం, మరి ఇలాంటివన్నీ. మరి ఆల్ ఇండియా రేడియో పుణ్యం అండి అది. ఆల్ ఇండియా రేడియో ద్వారానే మాకు మరి ఈ సాహిత్యం కానీ ఈ సంగీతాభిలాష కానీ మరి ఏర్పడడానికి ఆకాశవాణి రుణపడి ఉండానేమో అని నేను ఫీల్ అవుతా.
1: వృత్తిరీత్యా మీరు ఉపాధ్యాయ వృత్తిలో చాలా బిజీగా ఉన్నా కానీ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, దీని నేపథ్యం ఏమిటి?
0: ఏముందో నాకు మ్యూజిక్లో ఉన్నటువంటి అభిరుచి. నేను బాగా పాడేవాడిని, హార్మోనియం బాగా వాయించేవాడిని, కీబోర్డు బాగా వాయించేవాడిని, ఎదుటి వాడికి చెప్పగలిగిన స్థాయిలో ఫ్లూట్ వాయించేవాడిని. అన్నిటికంటే ముందు ఓకల్. మా గురువు గారు పండిట్ జేవీఎస్ రావు, వినాయక్ పట్టవర్ధన్ శిష్యుడు ఆయన, పోనా మంచి ఏ గ్రేడ్ గాయకుడు, అద్భుతంగా పాడేవాళ్ళు ఆయన. ఆయన దగ్గర శుశ్రూష చేశాను నేను, నేర్చుకున్నాను చాలా వరకు. మరి మామూలుగా అందరితో పాటు నేను కూడా పాడాలి. ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలు పాడటం సాధారణమైనటువంటి విషయం కాదు అది. మరి నేను కూడా ఆడిషన్కి అప్లై చేసి అన్నీ చేశాను. కాన్ఫిడెన్స్ ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి. ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇక నన్ను పిలవడం ప్రారంభం చేశారు మన ప్రోగ్రాములు అన్నింటికీ నన్ను.
1: ఆకాశవాణిలో మీరు సభ్యులు అయిపోయారు.
0: సభ్యులైందండి.
1: ఆకాశవాణి శ్రోతగా ఉన్న మీరు మ్యూజిక్ కంపోజింగ్ లో సెలెక్ట్ అవటం వల్ల ఆకాశవాణి సభ్యులుగా మారిపోయారు.
0: అవునండి,
1: చాలా సంతోషం.
0: ఉన్నటువంటి అడవద డిపార్ట్మెంట్స్ కానీ అనౌన్సర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మంచి పరిచయం నాకు.
1: చాలా సంతోషం సార్. అంటే మీరు 1985 ఆ సంవత్సరంలో మీరు మ్యూజిక్ కంపోజర్ గా సెలెక్ట్ అయ్యి ఉంటారు. అయితే అప్పుడు ఆకాశవాణిలో కార్యక్రమాలు, మరీ చెప్పాలి అంటే సంగీత కార్యక్రమాలను రూపొందించేటప్పుడు ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో మా శ్రోతలకు తెలియజేస్తారు.
0: వాతావరణం అంటేనండి, మీ ధర్మంతో మీరు నిర్వసిస్తున్నారు, మీరు పాడుతున్నారు. ప్రజల్లో ఎక్కువ మంది సంగీతం అంటే నిర్లక్ష్య స్వభావం కూడా కొంత ఉంది. ఇది సినిమా సంగీతం కాదుగా, బాలమురళి గారు పాడుతున్నాడు లేకపోతే ఓలేటి పాడుతున్నాడు, ఎవరికి కావాలా రాగాలు అన్నట్టు నిర్లక్ష్య స్వభావం అనేది ఉండేది ఇది వరకు. మరి నాకు తెలిసినంత మట్టుకు చాలా కచేరీలు చేశారు బాలమురళి కానీ, ఓలేటి వారు కానీ, ఇంకా ఇతరులు గాయకులు, మళ్ళా సూర్యబాబు కానీ, ఇప్పుడు వాళ్ళ పిల్లల కచేరీలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి గాయకులు. ఏమండి వాళ్ళు పాడుతుంటే జనరంజకంగా ఉండడం శ్రోతల చెవులకి కాస్త మెలోడియస్, మెలోడీ అంటే ఇదిరా, సంగీతం అంటే ఇదిరా అని కాస్త ఎక్కి మరి జనాన్ని పాగడానికి, జనాన్ని మరి ఉద్ధృతం చేయడానికి ఉపయోగపడింది సార్ సంగీతం.
1: ఇప్పుడు మీరు లలిత గేయాలు కంపోజ్ చేసినప్పుడు కానీ లేదంటే ఈ మాసపు పాటలు చాలా వరకు మీరు కంపోజ్ చేశారు అని చెప్పేసి మేము వినడం జరిగింది. సో అవి జరిగేటప్పుడు ఆ వాతావరణం, పాటను కంపోజ్ చేయాలి అంటే దగ్గర ఒక 10 మంది సంగీత కళాకారులతో సమన్వయం ఏర్పరచుకుంటూ వెళ్ళాలి.
0: అవునండి.
1: సో ఆ అనుభూతి మీకు ఎలా ఉండేది? ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తాను.
0: నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవరినైనా ఉంచేవాడిని కాదు సార్, ఎవరిని ఉంచేవాడిని కాదు, ఒక రిధమ్ ఆర్టిస్ట్ ని పెట్టుకునేవాడిని. నేను పాడుకుంటూ సాహిత్యాన్ని అనుసరించి ఉండాలి కదండి, మనసు ఏ రాగమో ఏమిటో అది నేను రాగ ప్రస్తారాన్ని నేను నిర్ణయించుకుని దేవుడు నాకు మంచి గళం ఇచ్చాడు కాబట్టి నేను పాడుకుంటూ నోట్స్ రాసుకుంటా, నోటేషన్. కంపోజింగ్ అయిన తర్వాత ఓ పావు గంట అరగంటలో అప్పుడు నేను ఆర్టిస్టులని పిలిచి వాళ్ళకి నోట్స్ చెప్పి ఫ్లూట్ అయినా వయలిన్ అయినా, అప్పుడు హార్మోనియం కూడా ఉండేది, అప్పటికింకా కీబోర్డ్ సరిగ్గా రాలా, రిహార్సల్ చేయడం, కండక్ట్ చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత గాయకుడు అతను గాయాలు చేయకుండా అతనికి సంగీతం తెలుసు కాబట్టి అతనికి కూడా మరి బాబు ఇది మాడ్యులేషన్ అయితే ఇది రిషభం ఇది గంధారం ఇది రానాయన అని చెప్పి పాడించి ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేసి వైలెన్స్ బాగా ఉండే బాగా వాడుకునేవాడిని ఒక ఫ్లూటిస్ట్ కన్నన్న ఉండేవాడు ఆయన, ఈజ్ ఫ్రమ్ చెన్నై, వెళ్ళిపోయాడు ఆయన, ఆయన కొడుకు చేశాడు ఇక్కడ. అవన్నీ నేను బాగా వాడుకున్నాను సార్. ఏది ఎక్కడ ఎక్కడ విషాదం, ఎక్కడ మెర్రీ మేకింగ్, హుషారుగా ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ నాకు బాగా ద్యోతకమైన ఇది చేయడంలో నా భవిష్యత్తుకి పునాది పడింది. నాకు నేను పగలు వేరే చోట్ల కచేరీలు మ్యూజిక్ కాన్సర్ట్స్ చేయటం అలవాటైంది, సినిమా పాటలు పాడటం, చెందడం, మరి వాయించడం, కచేరీలు చేయించడం, ఇదంతా నాకు సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి తోడ్పడింది. మరి ఆకాశవాణి పుణ్యం అంటాను, నేను ఎలాంటి భయాన్ని లేకుండా నేను మద్రాసులో ఆర్కెస్ట్రా అన్ని వాద్యాలతో నేను రికార్డ్ చేయటం అనేది వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, నేను కూడా గర్వంగా చెప్తాను. నేను
1: అవును నిజంగా అంటే
0: హైదరాబాద్లో కూడా చేశాను.
1: అంటే ఒక సాధారణ ఉపాధ్యాయునిగా మీరు ఉంటూ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి మీకు ఇదివరకే ఉండే అభిరుచిని మీరు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఆ వరల్డ్ క్లాస్ అంటే సినిమాల వరకు మీరు వెళ్ళారు అంటే అది నిజంగా చాలా సంతోషదాయకం సార్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మీరు విభిన్న సంగీత ఇన్స్ట్రుమెంట్స్తో మీకు అనుబంధం ఏర్పడింది అని, దానికి మీకు తొలి అడుగులు ఎలా పడ్డాయి?
0: ఫ్లూట్ నేను ఇదివరకు పల్లెటూరులో ఉన్నప్పుడు ఫ్లూట్ నేనే తయారు చేసుకునేవాడిని, ఆ కాల్చి చేయడం చెందడం అంతాను, పల్లెటూరులో పద్యాలు పాడటం, చలియో చలకో ఎచ్చట నుండి వచ్చి పద్యాలు ఉన్నాయి, అది ఏ రాగమో తెలియదు నాకు, కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్లే ఆన్ ద ఫ్లూట్. వాడితో పాటు నేను
1: లయబద్ధంగా మీరు
0: మెలడు చేసుకో రాగయుక్తంగా చేయడం అలవాటైంది నాకు ఫ్లూట్. తర్వాత క్లాసికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత దాన్ని నేను కన్వర్ట్ చేసుకుని అది తోడ్పడింది ముందు నాకు. తర్వాత హార్మోనియం నేను మామూలుగా నేను సరిగా నేర్చుకున్నాను, మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు, మరి ఆయన కూడా బాగా పాడేవాడు, ఆయన గైడెన్స్లో కూడా కొంత నేను గ్రహించాను, మరి అది కూడా నేను తండ్రిగా నాకు ఆయన నేర్పినటువంటి సాహిత్యాన్ని కూడా మంచి ప్రజెంటేట్ చేయించాడు ఆయన నాకు, మంచి మంచి పుస్తకాలు చదవడం.
1: ప్రేమ్జీ గారు, మారుతున్న కాలాన్ని బట్టి జీవన శైలి బట్టి మీ వయసు వరకు ఉండాలి అని అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంది అని అనొచ్చు, కానీ మిమ్మల్ని చూస్తున్నా మీ మాట వింటున్నా మీరు చాలా దృఢ సంకల్పంతో అదే కాన్ఫిడెంట్తోని, అంటే సామాన్యంగా మనకి 70-60 ఏళ్ళు వచ్చేసరికి మనిషి నిలకడ అన్నది కొంత డిమారలైజ్ అవుతుంది, కానీ మీలో అవేవి కనిపించట్లేదు. ఇది ఎలా మీకు సాధ్యపడింది అది ఒకసారి మా శ్రోతలకు తెలియజేయండి.
0: ఎలా సాధ్యపడింది అని అంటే నేను ఎక్కువగా చదువుతాను సార్, ఐఎమ్ ఏ వొరేషియస్ రీడర్, ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు బాగా చదువుతాను, స్టిల్ నా ఇంట్లో పుస్తకాలు తప్ప రూపాయలు లేవు, ఉండవు, అవి వచ్చే పెన్షన్ తప్ప నా దగ్గర ఏమి ఉండవు, నా కాలక్షేపం అది. సాహిత్యంతో పాటు మరి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి కోసం అన్నా కాదు, కానీ నేను పెళ్ళైన కొత్తలో కూడా ఆ కొత్త రాత్రులు వదిలేసి సంగీతం కోసం పరిగెత్తిన రోజులు ఉన్నాయి నాకు, ఐఎమ్ ప్రౌడ్ టు సే. ఆ సంగీతం నన్ను ఆకర్షించేటటువంటి పరిస్థితి అయితే నాకు, అంచేత నా నేపథ్యం అంతా నేను పండితుడు కాకపోవచ్చు మరి బాగా చదవడంతో నాకు ఆ ఒరేషస్ రీడింగ్ అనేటటువంటిది అబ్బింది, నేనే వాయించుకుంటూ పాడుకోవటం, ఎవరన్నా వచ్చేవాళ్తే ఎప్పుడన్నా నాకు స్నేహం ఎక్కువ ఉండే, మంచి ఉపన్యాసాలు కూడా చెప్తాను నేను, అక్కడక్కడికి మీటింగ్స్ పిలిచేవాళ్ళు నన్ను, ఆహారం కూడా

0: ఐ నెవర్ యూస్ టు డ్రింక్ ఆల్కహాల్ వాట్ ఐ సే. దాని జోలికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఆహారం కూడా నేను లిమిటెడ్గా తింటాను, టైం పంక్చువల్గా తింటాను. నేను అబద్ధం చెప్పనంట, ఇంతవరకు నాకు అది లేదు. మా నాన్నగారు నేర్పినట్టు ప్రిన్సిపల్స్ అది. ఒక బుక్ తీసుకున్నప్పుడు పలానా అప్పుడు ఇస్తానని చెప్పరా, ఒక రూపాయి అప్పు తీసుకున్నప్పుడు పలానా అప్పుడు ఇస్తానని చెప్ప, లేదా అపాలజీ చెప్పి పలానా ఆ డేట్ చెప్పి ఇచ్చాను అన్నా నువ్వు. ఆ ప్రిన్సిపల్తో ఇప్పటికే నేను నడవడంతో నేను అనుకుంటున్నాను నాకు ఈ గట్స్ రావడం. మరి ఎంత 93 సంవత్సరాల వయసులో కూడా నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అంటే, బాక్స్ తీసుకుని పాడగలుగుతున్నాను అంటే, మరి ఇంత ప్రిన్సిపల్స్తో జీవించగలుగుతున్నాను అంటే పెద్దవాళ్ళ పుణ్యమే. నేను ఐ లైక్ రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళందరిని ఇష్టపడతా, వీళ్ళందరినీ చదువుతా నేను. ఇది సార్ నా పరిస్థితి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు 93 ఏళ్ళున్న మీరు మా ఆకాశవాణి స్టూడియోస్కి ఎంతో శ్రమ తీసుకొని వచ్చి ఆకాశవాణితో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రేమ్జీ గారు.
0: ధన్యవాదాలు.
2: మరింత వరకు 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు అంటూ ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఆహా చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో తర్వాత ఆహ్వానం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆకాశ వీధిలో చిత్రం నుంచి పాట వింటారు. గానం దేవిశ్రీ ప్రసాద్.

జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దోచయ్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. సన్నీ ఎంఆర్ సంగీతం, కృష్ణ చైతన్య సాహిత్యం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవత్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట నెక్స్ట్ నువ్వే చిత్రం నుంచి. ఆసి నిజార్ బృందం పాడారు. సాయి కార్తిక్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కాస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఇక వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమ వచ్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో

0: ముఖేష్ అభినందనలు తెలిపారు. ర్యాంక్ కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సాప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదిఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ
1: బోర్డ్ తరపు నుంచి చేపట్టేటువంటి ఉచిత విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వారికి 250 సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు. అనువై చేపట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 తేదీ వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.

0: సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
1: ఎయిర్పోర్ట్ లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్ లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 month లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజ్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు బి వెంకటేశ్వర్లు. వినండి పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజ్ గారితో పరిచయం.
6: డాక్టర్ దుర్గా నాగరాజు గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, మీరు విజయవాడలో ప్రముఖ చిన్నపిల్లల ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, అంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అని పిలుస్తారు మిమ్మల్ని. చాలా కాలం నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఏమిటి డాక్టర్ గారు, అసలు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏమిటి? అసలు ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు అని అంటుంటాం. ఈ స్పెషాలిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు?
7: పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది అండి, ఆర్థోపెడిక్స్లో ఒక సపరేట్ బ్రాంచ్ అండి. సో మేము ఏంటంటే దీంట్లో రొటీన్ ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా చిన్నపిల్లల పుట్టుకతో వచ్చే సమస్యలు ఎక్కువగా, అంగవైకల్యము అంటే మెయిన్ కాలు చేయి వంకర ఉంటా ఉంటే పుట్టుకతో, ఒకసారి కొంతమంది పిల్లలకి వేళ్ళు కానీ బోన్ కానీ వంకరగా ఉండటం కానీ ఎక్కువ వేళ్ళు ఫామ్ అవటము, కొన్ని అవయవాలు సరిగ్గా లేకపోవటం, ఇట్లాంటివి ఉంటుంది. సో వాటిని ఏంటంటే ఎర్లీగా గుర్తించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది కాకుండా కొంతమంది పిల్లల డెవలప్మెంట్ పెరిగే వయసులో నాక్నీస్ కానీ బౌల్ ఎగ్స్ కానీ నచ్చేపు కాళ్ళు లోపలేసి పడిపోవటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటా ఉంటాయి. ప్లస్ కొంతమంది పిల్లలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బుద్ధిమాంద్య లోపం, సెరిబ్రల్ పాలసీ అంటారు, మైలోమెంజోసిస్, వీటి వల్ల నడవతో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నింటినీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ ఏజ్లో చేసుకోవాలండి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వంకరిని కానీ లేకపోతే ఆ బోన్ ప్రాబ్లం కానీ మనం తొందరగా కరెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కరెక్ట్గా నార్మల్ పీపుల్ లాగా చేసుకోవచ్చండి. అది లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి ఆ సమస్య కొంచెం తీవ్రత అయిపోయి కొంచెం స్టిఫ్నెస్, సక్సెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎర్లీగా చేసేది మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో కరెక్ట్గా ఖచ్చితమైన వయసులో ఏదైతే అలా చేయటం

0: అంటే మా స్పెషాలిటీ ఒక ప్రత్యేకత అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎర్లీగా చేస్తే అనే పదం వాడారు కదా, పెద్దలు అంటుంటారు మరీ లేతగా ఉన్నప్పుడు చేస్తే మంచిది కాదు, ఎముక ముదిరాక చేస్తే తట్టుకోగలరు అని ఇలా అంటుంటారు, మరి మీరు మీ స్టడీస్ ఏం చెప్తున్నాయి?
0: అది కొంచెం అపోహ అండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లల్లో. కొంతమంది కామన్ గా మన పిల్లలు చేసేది వంకర పాదాలు, క్లబ్ ఫుట్ అంటారు. ఇదేంటంటే ఇప్పుడు నవడేస్ టిఫా స్కాన్ లో 22 weeks ఆఫ్ టిఫా స్కాన్ లో తెలుస్తుంది పిల్లలు వంకర పాదాలు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అది భయపడతా ఉంటారు, మా వంకర పాదాలు అన్నీ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి లేదా సాధారణంగా వచ్చే క్వశ్చన్. కానీ ఈ వంకర పాదాలను అసలు భయపడక్కర్లేదు, ఎందుకంటే ప్రతి 1000 ప్రెగ్నెన్సీలో ఒక 10 మందికి ఇంత కామన్ గా ఉంటుంది. ఒకసారి ఒమనీ తక్కువ అవటం కానీ, లేకపోతే స్పేస్ తక్కువ అవటం కానీ గర్భాశయంలో, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వంకర పాదాలు వస్తాయి. పుట్టిన వెంటనే ఆబ్వియస్గా కళ్ళకి కనబడదు కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దానికి ఏమి టెస్ట్లు అట్లాంటివి ఏమి అక్కర్లేదు, ఎందుకంటే మన కళ్ళకి బాగు పుట్టం కానీ చెయ్యి వంక కాలు వంకర అట్లా ఉంటుంది. సో వీటికేనంటే ఎర్లీ ఫస్ట్ 15-20 days ఏంటంటే బేబీ చాలా మెటర్నల్ హార్మోన్స్ ఉంటాయి, అందుకని బేబీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఎర్లీగా ఏంటంటే వాళ్ళ కోఆపరేషన్ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. సో ఈ వంకర పాదాలకి ఏంటంటే పాత రోజుల్లో 1 year దాకా వెయిట్ చేసి ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పుట్టిన వెంటనే మనం 15th day నుంచి మనం పిండి కట్టులా చేస్తాం. సో ఈ పిండి కట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 నెలలు వచ్చేసి కాల్ స్ట్రైట్గా అయిపోతుంది. సో పిల్లల పాదాలు అలా వంకరగా ఉండి అవి స్టిఫ్నెస్ పెరిగిపోవడం, దానికంటే ఫస్ట్ ఈ 2 months అయినా బేబీ ఎక్కువ టైం రెస్ట్లో ఉంటారు, కొంచెం కంఫర్ట్గా ఉంటారు. ఈ టైంలో మనం వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకునేది క్లబ్ ఫుట్ అనేది. ఈ క్లబ్ ఫుట్ దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు వచ్చాక అసలు ఆబ్వియస్గా మిగతా పిల్లల కాళ్ళు ఎలా ఉన్నాయి అట్లా ఉంటాయి. సో వాళ్ళు చేసుకోవటం వల్ల నడవడానికి, పరిగెత్తడానికి, ఫ్యూచర్లో కార్ డ్రైవింగ్, జంపింగ్లకి అలాంటివి ఉండేది. సో దీనికని చాలామంది మీరు అన్నట్టు చిన్నప్పుడు ఎందుకు పిల్లలు ఇబ్బంది పెట్టినట్టు ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అంటే అంటారు, కానీ అప్పుడు చేసుకుని 100% సక్సెస్ ఇస్తాం. సో క్లబ్ ఫుడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు 9 days పుట్టిన వెంటనే 12th day కానీ, ఒకసారి వాళ్ళు వెయిట్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు, 15 days స్టార్ట్ చేసుకోవడం వల్ల 3rd month 4th month వచ్చి కంప్లీట్గా నార్మల్ ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ హ్యాపీగా మన కళ్ళ ముందు నార్మల్ నడుస్తున్నారు అనుకో, అనవసరమైన ఈ అపోహలు అలాంటివి ఉండవు, రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, అసలు పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు ఏమేంటంటే, ఇప్పుడు ఒక క్లబ్ ఫుట్ అన్నారు అంటే వంకర పాదం కాకుండా కాళ్ళు వంకరగా ఉంటాయి, మోకాలు నుంచి కింద గిలక దాకా వంకరగా పుట్టేవాళ్ళు దొడ్డి కాళ్ళని, నడ్డి కాళ్ళని, ఇలా రకరకాలుగా డిఫార్మిటీస్ అంటారు మీరు వైద్యపరంగా. పుట్టుకతో అసలు ఏ ఏ రకాల ఇబ్బందులు వస్తుంటాయండి? అసలు
0: ఒకటి పాదం క్లబ్ ఫుట్ ఆల్రెడీ డిస్కస్ చేయాలి ఉంటుందండి, అది కానీ కొంతమంది మోకాలు వెనక్కి వెళ్ళిపోతుంది, కన్యటల్ నీ సబ్లక్సేషన్ అంటే, అది కూడా పుట్టిన కొంతమంది ఎదురుకాలతో పుడతా ఉంటారు. ఆ ఎదురుకాలతో పుట్టినప్పుడు ఇలా నీ సబ్లక్సేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఎర్లీగా 15 days నుంచి చిన్న పిండి కట్టులాగా వేస్తాం, వేయటం వల్ల అది కూడా తొందరగా కరెక్ట్ అయిపోతుంది. అలా ఉంచేసాం పోను అది ఎక్కువ టైట్నెస్ అయిపోయి ఇంకా మేజర్ ఆపరేషన్ దాకా వెళ్ళాల్సింది. ఈ రెండు కాకుండా కామన్ ఇంకొక ప్రాబ్లం తొంటి జాయింట్ తొలగిపోతూ ఉండేది పిల్లలు, కంజెంటల్ డిస్లొకేషన్ హిప్ జాయింట్ అంటే CDH అంటే. సో అదేంటంటే పుట్టుక తొండి జాయింట్ తొలగిపోతుంది అని చాలామందికి ఇప్పుడు ఈ టిఫా స్కాన్లో తెలుస్తుంది, లేదు కొంతమంది ఎదురుకాలతో పుట్టిన పిల్లలకి ఏదో పుట్టంగానే పీడియాట్రిషియన్ చెక్ చేసినప్పుడు కూడా మనకి తొండి జాయింట్ కొంచెం కళ్ళు ఇలా తేడాగా బయటకు వెళ్ళిపోతుంది అట్లా ఉందని తెలుసుకుంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి, అంటే అది సింపుల్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో అది ఎర్లీ గమనిస్తే మనం చిన్నప్పుడే పాలిక్ హార్నెస్ అని చిన్న బెల్ట్ వేస్తాము, చాలామందికి ఆ బెల్ట్తో కొంత రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అదే మనం లేట్గా 1 year తర్వాత గమనించాము ఇంకా అప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ తొండి జాయింట్ తొలగిపోవటం అది కామన్గా వచ్చేది. పుట్టిన ప్రతి పిల్లలకి కొంచెం దొడ్డికాళ్ళు ఉంటాయి, అందుకని ఎవరు చాలామంది పుట్టంగానే అమ్మ వారు దొడ్డికాళ్ళు అట్లా ఉన్నాయి కంగారు పడకలేదు, దట్ ఈస్ నార్మల్ అనమాట. ఇప్పుడు అదే సాధారణంగా పిల్లలందరికీ దొడ్డికాళ్ళు ఉంటాయండి, 2.5 సంవత్సరాల దాకా అదే దొడ్డికాళ్ళు అని బౌలెక్స్ అంటారు, అది ఉంటుంది సీ షేప్ లాగా ఉంటుంది అనమాట, 2 మోకాల మధ్య దూరం ఎక్కువ ఉండి కింద పాదాలను టచ్ అవుతా ఉంటాయి. ఆ 2 సంవత్సరాల వయసు దాకా కామన్ పిల్లలకి, 2.5 years నుంచి మెల్లగా నాక్నెస్ కాలు మెల్లగా బయటకు వెళ్ళిపోయి 6 years వచ్చే స్ట్రైట్ అయిపోతాయి. అది అందరూ 80% పిల్లలు ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. సో మనకి ఇప్పుడు 3 సంవత్సరాల 2.5 సంవత్సరాల పిల్లలు మామూలు దొడ్డికాళ్ళు ఉన్నాయి హడావిడిగానే ఆపరేషన్ చేయను అంటే అక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళ 95% ఇంప్రూవ్ అయిపోతాయి. 5% పిల్లలకి అంటే ఒకసారి కాల్షియం లోపం వల్ల కానీ, లేదు వేరే రకమైన జన్యు ప్రాబ్లమ్స్ వల్ల కానీ కూడా మనకి ఈ రకమైన దొడ్డికాళ్ళు వస్తాయి. సో ఎప్పుడైనా మన పేరెంట్స్ మామూలు కాలు వంకలను తీసుకొస్తే బేసిక్గా ఫస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాము. ఆ ఎక్స్రే ఎందుకంటే ఈ తొండి జాయింట్ తొలగిపోయిందా లేదా కాల్షియం లోపం కానీ జన్యు ప్రాబ్లం కానీ అట్లా వస్తుందా అని చూసుకుంటాం. అలా ఏమి లేవు ఎక్స్రేగా మన కాల్షియం లేదు జన్యు ప్రాబ్లం ఏమి లేదంటే జస్ట్ వెయిట్ చేస్తాం, 6 years కల్లా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మనం ఏంటంటే వేరే రకమైన ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చాలా వరకు బోన్ కట్ చేసి మేజర్ కాకుండా మినిమల్ ఇన్వేజ్ అని గ్రోత్ మాడ్యులేషన్ పద్ధతి ద్వారా వంకరని సరి చేసుకోవచ్చు. అంటే పాత రోజులు అలా ఉండేసి ఒకేసారి బోన్ కట్ చేసి మేజర్ ఆపరేషన్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి 2 నెలలు అలా ఉండేది. కానీ ఇప్పుడు యూజువల్గా 14-15 years పిల్లల దాకా కూడా గ్రోత్ మాడ్యులేషన్ చిన్న ప్రక్రియ ద్వారా అంటే పెరిగే బోన్ని ఇప్పుడు చాలామంది చెట్లకు అంటుకడుతూ ఉంటారు.

0: ఆ టైప్లో మేము ఏంటంటే బోన్ పెరిగే దగ్గర ఒకవైపు బోన్ పెరుగుదల నియంత్రణ చేస్తాం, చేయడం వల్ల రెండో సైడ్ బాగా పెరిగిపోయి స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ రకమైన ప్రక్రియ వల్ల మనం చేసుకోవచ్చు. బట్ ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ అండి. ఈ 3-4 ఇయర్స్ అప్పుడే దొడికాలు ఉంటే కంగారు పడక్కర్లేదు పేరెంట్స్ అనేది, అదొకటి అవేర్నెస్ అందరూ చెప్తున్నది కారణం.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, మీరు చెప్పారు ఇప్పుడు కొంతమంది పిల్లలు డాక్టర్ గారు నడిచేటప్పుడు అంటే 1 సంవత్సరం బేబీ, 2 ఏళ్ల బేబీ, 3 ఏళ్ల బేబీ ఇలా పాదం ఎగిరెగిరి వేస్తుంటారు నడిచేటప్పుడు, ఒక కాలు ఎత్తెత్తి వేస్తూ ఉంటారు, అమ్మో ఏదో తేడా ఉంది అని. ఇలా లేదు లేదు ఏమి కాదు, అది క్రమేపీ సరైపోతుంది పెద్ద అయ్యే కొద్దీ అని పెద్దలు అంటుంటారు. అది కూడా ఏమైనా చూపించాలంటారా?
0: డెఫినెట్లీ. ఈ రోజుల్లో ఒకటి ఏంటంటే డెవలప్మెంట్లో మైల్ స్టోన్స్ అని పిల్లల్లో చూసుకోవాలని కంపల్సరీ ఆల్ పేరెంట్స్ చెప్పేది. ఈ రోజుగా చాలామంది పిల్లలు 3వ నెలకి మెడ నెల పెడతారండి, 6 నుంచి 8 మంత్స్ వచ్చేప్పటికి సపోర్ట్తో కూర్చోగలుగుతారు, 6 మంత్స్ సపోర్ట్తో కూర్చుంటారు, 8 మంత్స్ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు, 1 ఇయర్కి లెగిసి 4-5 అడుగులేసి పడిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు మన ఏంటంటే మన న్యూ ట్రెండ్లో పిల్లవాడు ఇప్పుడు 8వ నెలకి వాకర్లు వేసేస్తున్నారు. యాక్చువల్గా వాడికి ఆ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు ఏంటి, ఇది జస్ట్ లైక్ 3వ క్లాస్ కుర్రాన్ని తీసుకెళ్ళి 10వ తరగతి కూర్చోబెట్టినట్టు అడిగి బలం లేకుండా 8 మంత్ ముందే వాకర్లు వేస్తున్నాయి. ఈ వాకర్లు వేసినప్పుడు వాళ్ళు ఏంటి, చాలామంది పిల్లలు ఈ నడుముతో పుష్ చేసేసుకుంటారు, అంటే కాళ్ళకు బలం ఉంటుంది, నడుము బలం ఉంటుంది, నడుముతో పుష్ చేసుకొని బ్యాలెన్స్ కోసం కాలు ఎత్తెత్తి నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల క్రమేపీ అలా ఎత్తెత్తి నడవడం అలవాటు అయిపోతుంది. సో మనం ఏమీ సపోర్ట్ లేకపోయినా 1 ఇయర్కి నడుస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే 1 ఇయర్ 14 మంత్స్ 15 మంత్స్ దాకా మనం వెయిట్ చేయొచ్చు, అప్పటికి నడవలేకపోతూ ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని చాలామంది మా క్లినిక్ కూడా 6 నెలల ప్లస్ మా వాడు ఖాళీలో వంకర పెడుతున్నా నడవలేకపోతున్నాడు అని అంటే భయపడతూ ఉంటారు. సో యాజ్ ఏ అందరికి ఎడ్యుకేషన్, 1 ఇయర్ దాకా ఏ పిల్లలన్నా 10 మంత్స్ నుంచి 14 మంత్స్ దాకా నడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిల్లలు ఎర్లీగా నడవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఫస్ట్ పిల్లోడు కొంచెం స్లోగా నడుస్తారు, జాగ్రత్తగా చూసి సెకండ్ థర్డ్ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి ఆల్రెడీ అన్నోన్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందర తొందర నడిచేస్తూ ఉంటారు. రెండోది చాలామంది డబ్ల్యూ సిట్టింగ్ అంటారండి, అంటే నుంచిన్నప్పుడు వజ్రాసనం లాంటివి అలా ఆ పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా పాదాలు లోపలికి వెళ్ళిపోయి నడిచేటప్పుడు ఇంటోయింగ్ అంటారు, అంటే కాళ్ళు లోపలే పడిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ గమనించాల్సింది ఇంటోయింగ్ కూడా కాళ్ళు వెనకబెట్టి కూర్చుంటున్నారా అని గమనించి, ఒకవేళ అలా ఏమైనా ఉంటే అలా కాకుండా బాసాపడలేసు కూర్చోటం మాట్లాడి అలవాటు చేసుకుంటే మనం ఇంటోయింగ్ కూడా నివారించవచ్చు అండి.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, పుట్టుకతో కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి అని కూడా అంటుంటారు, అంటే ఈ బుద్ధిమాంద్యంతో పుట్టుకతోనే కొందరు పిల్లలు అరుదుగా చూస్తుంటాం డాక్టర్ గారు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని కూడా ఏమైనా నయం చేసేటువంటి అవకాశాలు సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయా, మీరు చేస్తున్నారా?
0: అంటే యాక్చువల్ బుద్ధిమాంద్య లోపం అనేది కామన్గా తెలుగులో వాడతాను, యూజ్ చేసే టర్మ్ ఇంగ్లీష్ సెరెబ్రల్ ప్యాలసీ.
1: సెరెబ్రల్ ప్యాలసీ
0: ఇది కావడానికి మెయిన్ కారణాలు చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణం ప్రీమెచ్యూరిటీ, అంటే చాలామంది పిల్లలు 9th మంత్ కాకుండా వాళ్ళకి వివిధ కారణాల వల్ల 7వ నెల 8వ నెలలో పుట్టడం వల్ల, బరువు తక్కువ అంటే 1.5 కేజీ తక్కువ పుట్టడం వల్ల వాళ్ళకేంటి మామూలు బ్రెయిన్ అది డెవలప్ అవ్వాలి 34 వీక్స్ దాకా అవుతుందండి. అలా కాకుండా ముందే పుట్టడం వల్ల బ్రెయిన్లో కొన్ని కణాలు దెబ్బతిని, సో దానివల్ల బ్రెయిన్ నుంచి కాలుకి చేతికి వచ్చే సాంకేతిక వ్యవస్థ దెబ్బతిని ఈ కొన్ని నరాలు టైట్గా ఉండటం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. ఒకసారి అంటే స్పాస్టిక్స్ టైప్ అంటారు, అంటే బాగా నరాలు టైట్గా ఉండటం, కొన్ని ఏంటి నరాలు కొంచెం వీక్ అయిపోయి వీక్గా అసలు బేబీకి అసలు బలం ఉండదు, ఇలా కూర్చోబెట్టి తప్పని పడిపోతూ ఉంటారు, ఫ్లాసిడ్ టైప్ అంటారు. సో మెయిన్ అంటే ప్రీమెచ్యూరిటీ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇది గుర్తించడం ఎలా అంటే ఇందాక మైల్ స్టోన్స్ అని చూసుకోవటం అండి, అంటే 3వ మెడ నెల పెట్టడం, 6వ నెల కూర్చోవటం, 1 ఇయర్కి నడవటం. ఎప్పుడైతే మనకు 3వ నెల మెడల పెట్టాల్సిన 6వ నెల అయ్యి 6వ నెల కూర్చోవాల్సింది 1 ఇయర్ అయ్యి ఇవన్నీ నెలలు 2 ఇయర్స్ అయితే మనం ఈ సస్పెక్ట్ చేసుకోవాలి. ఈ సెరిబ్రల్ సస్పెక్ట్ చేసుకున్నప్పుడు దానికి గుర్తించడం ఎలా అంటే మిగతా దానికన్నా బ్లడ్ టెస్ట్ అలా చేస్తుంది. దీనికి ఓన్లీ థింగ్ అంటే మనం బ్రెయిన్ MRI స్కాన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే బట్ చాలామంది పేరెంట్స్ కూడా మన బ్రెయిన్లో స్కాన్ చేసేమని అయితే రేడియేషన్ అంటే, కానీ తెలుసుకోవడానికి ఒకటే మార్గం బ్రెయిన్ MRI స్కాన్ తీసుకోవటం. రెండోది కొంతమంది పిల్లల ఫిట్స్ వల్ల ఆ బ్రెయిన్లో కణాలు దెబ్బతింటా ఉంటాయి. సో ఫిట్స్ అనేది మనకి అది ఎలా న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసి ఈజీ అని చూసుకోవటం వల్ల మనకి ఆ ఫిట్స్ వస్తున్నాయని చూసుకోవటం. సో మెయిన్ ఆ ఫిట్స్ అని వస్తున్నాయి, ఫిట్స్ మనం కంట్రోల్ చేసుకొని ఈ డెవలప్మెంట్లో మెన్స్టోన్స్ ఎలా ఉన్నాయి ఒక్క కండరాలన్నీ ఎక్కడ టైట్నే చూసుకొని ఎర్లీగా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ కూడా మనం ఏంటి మెయిన్ బాల్ మీద పడుకోబెట్టి ఎక్సర్సైజ్ అయితే చేస్తాం. సో నడుము గట్టి పడిపోయి కాళ్ళ దగ్గర స్ట్రెచ్చింగ్స్ కానీ అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యారల్ బార్ని పట్టుకొని నడిపిస్తాం, అట్లాంటివి చేసుకుంటాం. 1 or 2 ఇయర్స్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు కండరాలు కొన్ని టైట్గా ఉంటే అప్పుడు బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ టైట్నెస్ తగ్గుతుంది, అప్పటికి ఇంప్రూవ్ అవ్వకుండా పడిపోయి అంటే కొంతమంది ఏంటి మెయిన్ ఎలా నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది కత్తిరిలా నడుస్తుంది సిజరింగ్ గేట్ అండి. నడిచేటప్పుడు గజ్జల్లో కండరాలు టైట్ వల్ల ఒక కాలు మీద ఒక పడిపోయి పడిపోతూ ఉంటారు, లేదు మోకాళ్ళ దగ్గర టైట్నెస్ వల్ల ఇలా ముందుకొంగి నడుస్తూ ఉంటారు. సో వీటిలో మా ఎర్లీగా తెలిసింది కాబట్టి ఫిజియోథెరపీ బోటాక్స్ లేకపోతే ఎర్లీగా సర్జరీ చేసుకుంటామండి.

0: ఆ సర్జరీ చాలామంది పేరెంట్స్కి మీరు అంటే అనుమానం అని, చిన్న వయసులో సర్జరీ తట్టుకుంటాడా బాబు ఎలా ఉంటాడు, కానీ ఎర్లీగా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది భయపడి ఇప్పుడు 4-5 ఇయర్స్ అనుకో నేర్చుకొని తీసుకొస్తారు. ఇప్పుడు అదే సేమ్ కిడ్ని మనం 12-13 ఇయర్స్ దగ్గర ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎత్తుకొని వస్తూ ఉంటారు, ఆ వయసులో ఎత్తుకున్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎర్లీగా చేసుకోవటం వల్ల టైట్నెస్ తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సో యాజ్ అ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్గా మేము చేసేదని పుట్టుకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటి న్యూరలాజికల్ థింగ్స్ ఎర్లీగా ఏ వయసులో చేయాలో మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి చేసుకోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు.
1: అది అంటే మొత్తానికి నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుందేమో.
0: అవునండి,
1: ఎవరైనా సరే కొంచెం నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని చిన్నపిల్లల ఎముకల స్పెషలిస్ట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తే మంచిదే అంటారా?
0: డెఫినెట్గా మనసు ఎందువల్ల వచ్చిందని చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయగలం చూస్తాం. డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో పీడియాట్రిషియన్స్ వాళ్ళు 7 మంది పుట్టినప్పుడు, ఇప్పుడు మనం విజయవాడలో మెడికల్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్స్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు 9 మంత్స్ వాళ్ళు వెయిట్ వచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ ఎర్లీ కావటం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవ్వడం ఈ నెక్స్ట్ అనేది మేము చూసుకుంటామండి. బట్ ఎర్లీ మాత్రం పీడియాట్రిషియన్స్ వాళ్ళు చూసుకొని బాబు కానీ పాప కానీ వెయిట్ పెరిగి ఫిట్స్ లేకుండా అంతా చూసుకున్న తర్వాత ఆ డెవలప్మెంట్లో మనకు లేట్ అవుతూ ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మేము ట్యాకిల్ చేయాలి.
1: సెరెబ్రల్ పాలసీ లాంటి సమస్యలు లాంటివి రాకుండా కానీ అదే ఆ సమస్య ఏమైనా ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకుంటారు. డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారండి, ఆ ఎముక ఏదన్నా అంటే ఇప్పుడు కాలుకు సంబంధించి కానీ తొడకు సంబంధించి కానీ ఏదైనా నొప్పి ఉంటా ఉంటుంది, నాకు ఎక్కడా దెబ్బ తగలలేదు, నేను ఎక్కడా కింద పడలేదు, నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు, అయినా ఎందుకో నొప్పి వస్తుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఎముకల డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత బాబు నీ బోన్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారు డాక్టర్ గారు, పిల్లలకు కూడా ఈ ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనే సమస్య ఉంటుందా, ఎలా గుర్తిస్తారు?
0: పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళతో పోల్చి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఒక్కోసారి మిగతా అదర్ ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లలు బరువు తక్కువ దీనివల్ల కానీ ఐసీయూలు ఎక్కువ ఉంటారు, న్యూమోనియా పిల్లల్లో ఒకసారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ గుండె ప్రాబ్లమ్స్ కానీ వేరే బరువు తక్కువ వల్ల ఇలాంటప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆ ఇన్ఫెక్షన్ మాకు ఎముకలకు సంబంధించి కామన్గా ఎక్కడ వచ్చింది అంటే ఈ తొంట్లో కానీ మోకాల్లో కానీ ఈ గూడ్లో కానీ ఈ చీమ్లాగా అట్లా ఉంటా ఉంటుంది. ఎలా గుర్తించాలంటే జ్వరం ఎక్కువ ఉంటా ఉంటుంది, ఆ చేయి కానీ కాలు కానీ కదిలినప్పుడు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు గమనిస్తే మనం ఎర్లీగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉందని బ్లడ్ పారామీటర్స్ తెలుస్తుంది. తక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అలా ఇస్తాం, ఎక్కువైతే మనకు ఆ చీమ్ తీసేయడంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు వైద్యం చాలా వరకు అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆధునికత వైద్యం విజయవాడ లాంటి సిటీల్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు శస్త్రచికిత్సతో అక్కడ సమస్యను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి సరిచేస్తున్నారు, ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఏమన్నా అంటే లేజర్తో ఆ వంకరలను సరిచేయడం అలా ఏమైనా వచ్చాయా, రావచ్చా?
0: అంటే మాకు లేజర్ ఉండదండి. ఇప్పుడు మాకు కాలు వంకర ఎక్కువ ఉన్నప్పుడు పాత రోజులు అంటే చిన్న రింగ్స్లా ఫిక్సేట్లు వేసుకుని ఫిక్సేట్ ఒక సైడే కరెక్ట్ చేయాలి, అంటే ముందు వెనక సైడ్ టు సైడ్. ఇప్పుడేంటి మాకు మల్టీ డైరెక్షనల్ ఎక్కువ వంకర్లు ఉన్నా కూడా వేరే స్పెషల్ ఫ్రేమ్ అని ఉంటుంది, అది వేసుకొని దాని ద్వారా కంప్యూటరైజ్ మేము ఆ వంకర్లు సరి చేసుకుంటాం. వంకర్ సరి చేయడమే కాదు, ఆ కంప్యూటరైజ్డ్ ఆ ఫ్రేమ్ వల్ల మనం కాలు పొడుగు చేసుకోవటం అది కూడా ఈజీగా ఉంది, ఖచ్చితంగా పొడుగు చేసుకోవడానికి అట్లా ఉంటుంది. అంటే పిల్లల్లో ఒక కాలు పొట్టి పొడుగు అండి, కాస్మెటిక్ కాదు మామూలుగా. ఇప్పుడు కాస్మెటిక్ లెంత్ వేరే, ఇప్పుడు కాస్మెటిక్ కాకుండా పుట్టుకతోనే కొంతమంది పిల్లలు ఒక కాలు సైజ్ తక్కువ పుడుతూ
1: ఉంటారు.
0: అలాంటి వాళ్ళకేంటే ఆ కాలు తక్కువ ఎగురు దిగులు నడుస్తూ ఉంటారు, లేక ఒక్కొక్కసారి అని ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కానీ కొంత బోన్ పోయి ఈ ఎగురు దిగులు నడు. అలాంటి వాళ్ళకైనా 2 కాళ్ళు ఈక్వల్ లెన్త్ చేసుకోవడానికి మనం ఈ కొత్త స్పెషల్ ఫ్రేమ్ వల్ల కంప్యూటరైజ్ అది పెట్టుకొని దాన్ని మనం సరి చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో పటిష్టత బాగా తక్కువ అయింది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి ఎక్కువ వాడండి ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు పెద్దవాళ్లలో సర్వసాధారణంగా గమనించేది, పిల్లల్లో కూడా ఎముకల పటిష్టతకు ఇవేమైనా కారణాలు అవుతాయా, మరి ఎముకల పటిష్టత లోపం ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమేనా, ఏం చెప్తారు?
0: అంటే చాలామంది పిల్లలకి అంటే ఒక 10 రోజుల్లో కాకుండా 5% పిల్లలకే కొంచెం కాల్షియం లోపం వస్తూ ఉంటాయి. ఆ కాల్షియం లోపం రికెట్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది, ఎక్కువ ఇలా కాలు వంకర్లు అలాంటివి ఉంటాయి. సో వీళ్ళకేంటి ఎప్పుడైతే ఈ రికెట్స్ వల్ల ఏంటి వంకలతో పాటు బేబీ పిల్లలు కొంచెం డల్గా ఉంటాం, ఏం తినకపోవటము, ఊని టైర్డ్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒకసారి ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకోవటం వల్ల అంటే కాల్షియం విటమిన్ డి లెవెల్స్ చూసుకోవటం వల్ల మనకు ఖచ్చితంగా ఎంత లోపం తెలుస్తుంది. ఇప్పుడు అంతేకాని బ్లైండ్గా వాడేద్దండి, అంటే ఎక్కడో దగ్గర తీసుకొని అలా మనుషులు చెప్పలేదు కానీ అలా చెప్పి చెప్పి వాయకుండా మన కాల్షియం లోపం ఎంత లోపం ఉంది, విటమిన్ డి లోపం ఎంత ఉంది అని ఖచ్చితంగా వాడుకోవటం వల్ల మనకి ఆ ఇంప్రూవ్మెంట్ చూసుకొని

0: అంటే బ్లైండ్ గా వాడటం వల్ల విటమిన్ డి కాల్షియం ఎక్కువైనా మళ్ళీ దాని తరకు దుష్పరిణామాలు ఉంది. సో అందుకని అనుమానం వచ్చినప్పుడు దగ్గర డాక్టర్ గారిని సంప్రదించి ఎంత లోపం ఉంది అని చెక్ చేసుకొని వాడుకోవటం అనేది చాలా బెటర్ అండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ దుర్గా నాగరాజు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం. థ్యాంక్ యూ అండి.
2: మరింతవరకు పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం ఉంటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది.
3: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: లలిత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించి విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకు

0: ఉన్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆనంద్ బక్షి గీతానికి కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు, పరివార్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత పుకార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు. గీత రచన మజ్రూ సుల్తాన్పురి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయ ఘోషాల్ అభిజిత్ పాడిన పాట వింటారు, ఓం శాంతి ఓం చిత్రం నుంచి.

ఉదిత్ నారాయణ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. ప్రవీణ్ భరద్వాజ్ గీతానికి నామ్ గుమ్ జాయేగా చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నీలేష్ మిశ్రా గీతానికి కేకే సాహితీ పాడిన పాట వింటారు మక్కీ చిత్రం నుంచి.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మీరు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

మొదటి ప్రశ్న. 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు గెలుచుకున్నారు. అయితే ఆయన ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2020 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి. ఇంకా పద్మశ్రీ అవార్డు అని నేనే చెప్పేశాను, ఆయన పేరు కూడా చెప్పేశాను. ఆయన ఏ విభాగంలో గెలుచుకున్నారో చెప్పాలి మీరు. ఓకే, ఆయన ఏ పని చేశారో చెప్పారు కానీ, శ్యామ్ నెల్లూరు నుంచి ఆయన పొందిన పద్మశ్రీ ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారు అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. గుడ్ ఈవినింగ్ అంటూ ఓకే, మ్యాక్సిమం నేను డివోషనల్ మ్యూజిక్ ఓకే, కాకపోతే ఆయన ఏ రంగంలో ఏ విభాగంలో తీసుకున్నారు అని అడిగాను. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్తో మహేంద్ర తినాల్ నుంచి. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ్ శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రేణుక గోపరాజు కడప నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ పద్మశ్రీ అవార్డు అని నేనే చెప్పేశాను, ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ లభించిందో మెసేజ్ చేయండి. ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆయన ఏం చేస్తారు అని కూడా అడగలేదండి, ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ వచ్చింది అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్మిఎన్ మూర్తి, దగ్గర దగ్గరగా ఉన్నవన్నీ కరెక్ట్ ఆన్సర్ అని తీసుకుంటున్నాను. రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి. పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి. రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదిన లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ స్వాగతం యువలయకు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామ్ల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా సుష్మ. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్, కొల్లాపూర్, నాగర్, కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఐ రామకృష్ణ, శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ శిరీష, గూడూరు నుంచి. శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి
కరెక్ట్ ఆన్సర్ ఏనండి, కాకపోతే ఏ విభాగంలో అని అడిగాను. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినపాల నుంచి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భారతి కిషోర్ అనంతపురం నుంచి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్థానరావు పెదమస్థానరావు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్ గూడ్ నుండి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాన్ నిహాన్ రావీంద్రచారి రాధిక త్రిలోక్చారి నవీన్చారి సౌమ్య ఇంకా శ్రీరామదాస్ కృపాచారి అనిత సాయి వర్షిత సాయి రిక్విత వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్తో యాడికి నుండి రంగా వెంకటస్వామి సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజోలి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ విజయవాడ నుంచి. రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి ఉమాదేవి రాజేష్ లిఖిత రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరీంనగర్ నుంచి సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కే. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. అసలు యాక్చువల్గా కరెక్ట్ ఆన్సరే కాదు, ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్తో భువనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివేజ్ మార్టూర్, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా సాగి మౌనిక సందీప్ వర్మ సంజయ్ రామ్ దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి. మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తనుజ నజ్మల్ హిందూపూర్, నాకైతే మీ ఆన్సర్ అర్థం కాలేదు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వనం వెంకటేశ్వర్లు దాగర్ దర్తి మండలం, కరెక్టేనండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొన్నకొండ నుంచి. ఇవి ఇప్పటి వరకు మీ నుంచి నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. నేనేం అడిగానంటే 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? కళలు సాహిత్యం, ఇదన్నమాట ఆన్సరు. తమిళ శైవ సంగీత సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు స్వామినాథన్ గారికి పద్మశ్రీని
ఇచ్చారు. స్వామినాథన్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, గాన ఉపాసన అంటే భక్తిని సంగీతం ద్వారా ప్రదర్శించే సంప్రదాయాన్ని కొనసాగించడం. ఓదువార్గా తన సేవల్ని ఆలయంలో సమర్పించే వృత్తి అన్నమాట. ఓదువార్ అంటే పాడడం అని అర్థం. శివాలయంలో దేవుని ముందు తిరువాచకం పాడే సంప్రదాయ గాయకులు స్వామినాథన్ గారు. దీన్ని కేవలం సంగీతంలా కాకుండా పూజల ఒక భాగంగా భావిస్తారు. అయితే స్వామినాథన్ గారి గొప్పతనం ఏంటంటే, 60 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని వదలకుండా తిరుత్తణి కొండపై ప్రతిరోజు మురుగన్ సన్నిధిలో తేవారం వినిపిస్తూనే ఉన్నారు. అందుకే భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. తమిళనాడు నుండి 13 మంది అవార్డు గ్రహీతల్లో స్వామినాథన్ గారు ఒకరు. చాలా మంది మెసేజ్ ఓరియంటెడ్గా చాలా చాలా ఆన్సర్లు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్న 2వ ప్రశ్న, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? నెమలిని పీకాక్ అని పిలుస్తాం, అయితే ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది ప్రశ్న.

ఆడనమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆర్ట్స్ అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రుల రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీవిద్య అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శిరీష గూడూరు నుంచి. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాధ ప్రకాష్ ఖమ్మం నుంచి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల్ నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సుమతి, పవన్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూద్బ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్ హరికృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదన్ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదన్ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. ఓకే, చదివేసినవే ఒకటి రిపీట్ అవుతున్నట్టుంది. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కరెక్ట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి. కాసుల పద్మ గుంటూరు నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. శృతి కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. గుడిమెట్ల బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, రవిపాటి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఆర్ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ నెల్లూరు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కోట మన్మధరావు, శుభరాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి. బత్తిని రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదిర్ వీరేష్ రాజోల్ మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి. ఇంకా చిలుక నారాయణ, యమున, అనసూయ, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్ల రమేష్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచల్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్ కూడ్ నుంచి మధుసూదనాచారి, శ్రీవాణి, నెహాన్, రవీంద్రచారి, రాధిక, త్రిలోక్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామ్దాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయిరికృత్ వీరందరూ పంపించారు. ఇంకా భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం.

సంతోష్ కుమార్ సుప్రియ. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. నేను ఆంగ్లంలో అడిగానండి. వరంగల్ నుంచి ఊర్మిళ, ఒక్కసారి చెక్ చేసుకోండి. దంపూరు బలరామ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఈనమాడుగు నుంచి తుమ్మా పద్మావతి, వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి, ఒరవకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, చందలూరు విష్ణు, సాయి మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి, అనంత టౌన్షిప్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ, బాచుపల్లి, హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట, గుంటూరు నుంచి షేఖ్ మహబూబ్ సుభాని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ, సుభాషిణి, విష్ణు, కైలాస్, ఇన్నమడుగు నుంచి. వేటపాలెం రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున, లక్ష్మి, సింధు, ఒడియంపేట, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వనం వెంకటేశ్వర్లు, చెన్నూరి, దస్తగిరి, వనమండలం. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి మీ అడ్రస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వైష్ణవి వావిలాల నుంచి. ఆన్సర్ ఏది? పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది నా ప్రశ్న. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. విజయవాడ నుంచి సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి టైప్ చేస్తున్నారు. ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అని అడిగాను. ఆడనెమలిని ఆంగ్లంలో పిహెన్ అని పిలుస్తారు. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీసాయి. వినండి పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్ బైటో కైసే హో?
2: ఠీక్ హూ అధ్యాపికాజీ.
3: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచ

0: और उनको प्रकट करना चाहते हो तो कैसे करोगे? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
1: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
0: దూరంగా ఉన్నారనుకో అప్పుడు?
1: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
0: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
1: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
0: బిల్కుల్ టీక్ ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
1: జీ అధ్యాపికాజీ.
0: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్ని భావనాంకో యా విచారంకో దూసరం తక్ పహుంచానే కేలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రం సే సూచనాయే మిల్తే హై, ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయేకి ఓర్ పతా లిఖనా హై. దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖనా హై.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హై. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. అడ్రస్ రాయాలి, ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హై. ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హై, అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సర్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖనా చాతే హై ఉస్కే బారేమే లిఖనా హై, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్, ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాళ్ళే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణ్ సే మై పాఠశాల ఆ నహీ సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10/22 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హై అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హై.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ. మే దో దిన్
0: ముజే
1: దో దిన్ సే బుకార్ హై. మే ఆస్పతాల్ జానా చాహతా హూ, ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహి సక్తా హూ. ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ 3 దిన్ కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి చాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది 9లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమస్మే ఆగయా బాస్మన్
1: జీ అధ్యాపికా జీ
0: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హై. పాత్ర లిఖితే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా ఆప్ కఠిన శబ్దం కే అర్ధ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృపా దయ దయగలిగి ఉంటాం.
1: కృపా దయ దయ.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హై.
1: పత్రమే సురేష్ అస్వస్థ హై.
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టీ మాంగి.
1: సురేష్ నే 3 దినోంకి చుట్టీ మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హై.
1: సురేష్ సాత్వీ కక్షా కా ఛాత్ర హై.
0: అచ్చా అబ్ కుచ్ భాషాంశ దేఖేంగే. అంత్యాక్షరి విధికే అనుసార్ 4 శబ్ద బనానా అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అనమాట. పహలే మై కర్కే బతాతీ హూ బాద్ మే తుమ్ బతానా. ప్రధాన జాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే. ఎక్ బార్ సునో. ప్రధాన జాపక్ కాసే అంత హోతా హే. ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా. మా మాసే అంత హువా. మాసే తీసరా శబ్ద లిఖనా హే మన్. నాసే చార్వా నమస్కార్ ఆర్ రాసే పాంచ్వా రస్. అబ్ తుమ్ బతావో మహోదయ్.
1: మహోదయ్ యాత్ర త్రిభుజ్ జాన్ లాభ్.
0: బిల్కుల్ టీక్. సర్కార్.
1: సర్కార్ రవి వినయ్ యజ్ఞ జ్ఞాని.
0: ఆస్పతాల్.
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల.
1: పాఠశాల లాలిమ మాత తైర్న నాచన.
0: అచ్చా అబ్ కుచ్ పర్యాయవాచి శబ్ద లిఖేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ఞాకారి వినమ్ర ఆజ్ఞాపాలక్.
1: ఆజ్ఞాకారి వినమ్
0: వినమ్ర
1: వినమ్ర ఆజ్ఞాపాలక్.
0: కక్ష దర్జ వర్గ్.
1: కక్ష దర్జ వర్గ్.
0: दिनांक तारीख तिथि
1: दिनांक तारीख तिथि
0: कृपा दया करुणा
1: कृपा दया करुणा
0: छुट्टी अवकाश विश्राम
1: छुट्टी अवकाश विश्राम
0: अब कुछ विलोम शब्द लिखेंगे सरकारी गैर सरकारी
1: सरकारी गैर सरकारी रात दिन आना जाना
0: आज्ञा अवज्ञा
1: आज्ञा अवज्ञा
0: लेना
1: देना
0: अब कुछ शब्दों के वचन बदलकर लिखेंगे घोड़ा घोड़े
1: घोड़ा घोड़े
0: किताब किताबें
1: किताब किताबें
0: केला
1: केले लता लताएं कलम कलमें
0: इस पाठ में हमें वचन के बारे में बताया गया है पहले मैं एक वचन और बहुवचन बताती हूँ बाद में दी गई तालिका के अनुसार वाक्य बनाएंगे मैं एक वचन हो तो हम बहुवचन है तुम एक वचन हो तो आप बहुवचन है यह एक वचन हो तो ये बहुवचन है वह एक वचन हो तो वे बहुवचन है मैं फुटबॉल खेलता हूँ इसका बहुवचन रूप है हम फुटबॉल खेलते हैं अब तुम बदल कर लिखो तुम फुटबॉल खेलते हो
1: आप फुटबॉल खेलते हैं
0: यह फुटबॉल खेलता है
1: ये फुटबॉल खेलते हैं
0: वे फुटबॉल खेलते हैं
1: वह फुटबॉल खेलता है
0: यहाँ ध्यान में रखने वाली बात यह है कि मैं आने पर हूँ तुम आने पर हो यह वह आने पर है लिखना है आप हम ये वे आने पर ये बहुवचन रूप है इसलिए है पर बिंदी लगाना जरूरी है समझे बाशवंत
1: जी अध्यापिका जी
0: आज का पाठ यही समाप्त करेंगे
1: धन्यवाद अध्यापिका जी
0: सुभाशीष
2: మీరింతవరకు పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి విద్యార్థి బసవంత శ్రీసాయి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800420223

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమంలో సాకూర్తి కాశీ విశ్వనాథం గారి ఢోలు వాయిద్యం వింటారు ఆది తాళంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు గురించి వింటారు. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చేమెచ్చే సినిగితలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినిగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధా వింటారు. 6:35 పొలం కబులు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 డాక్టర్ గారి సలహాలు వింటారు. సమర్పణ అబీద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 స్వరలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 చిత్రమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. సాయంత్రం 5:00 మేము రేపు ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రాత్రి 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: RBI అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: మహిళలకు ఎంతగానో ఇష్టమైనటువంటి కార్యక్రమం వనితవాణి. మరి ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి అయితే విన్నాం. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడటానికి, ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ సంస్థలు అనేక స్వయం ఉపాధి అవకాశాలను, ఆర్థిక సహాయాలను అందిస్తున్నాయి. డ్వాక్రా సంఘాలు, సులభమైన రుణాలు, నైపుణ్య శిక్షణల ద్వారా మహిళలు స్వయంగా వ్యాపారాలను ప్రారంభించవచ్చు. మహిళలకు అందుబాటులో ఉన్న ప్రధాన స్వయం ఉపాధి అవకాశాల గురించి అయితే ఇప్పుడు విన్నాం. ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక సహాయం, డ్వాక్రా సంఘాలు, మహిళలు గ్రూప్గా ఏర్పడి బ్యాంక్ లింకేజీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు. వ్యాపారాల విస్తరణకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి సెక్యూరిటీ మరి ఉండదు డ్వాక్రా ద్వారా తీసుకోవడానికి. మహిళలకు చాలా సులభమైన పద్ధతులు. దీని ద్వారా రుణాలు తీసుకొని మహిళలు వారికి తోచినటువంటి, చేయగలిగినటువంటి వ్యాపారాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీటిలో ముద్రా లోన్ కూడా బాగుంటుంది తీసుకోవడానికి. చిన్న వ్యాపారాలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, కిరాణా దుకాణాలు ప్రారంభించడానికి శిశు, కిషోర్, తరుణ్ విభాగాల కింద 10 లక్షల రూపాయల వరకు రుణాలు అయితే లభిస్తున్నాయి. మరి మరికొంత సమాచారం తెలుసుకునే ముందు, నువ్వంటే నాకు ఇష్టం ఈ చిత్రం నుండి పాట విన్నాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: స్టాండప్ ఇండియా ఎస్సీ ఎస్టీ లేదా మహిళా పారిశ్రామికవేత్తలకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు రుణాలైతే మంజూరు చేస్తున్నారు. నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి, టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ ఇచ్చి సొంతంగా బొటిక్ లేదా టైలరింగ్ షాప్ పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ నాబార్డ్ వంటి సంస్థల ఆధ్వర్యంలో మగ్గం వర్క్ జరి పనులలో శిక్షణ పొంది ఆర్డర్లు తీసుకొని మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, బ్యూటీ పార్లర్ అండ్ మేకప్ ఆర్టిస్టులుగా మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపే రంగం అంటే ఇదే అన్నమాట. స్వల్పకాలిక శిక్షణతో బ్యూటీ పార్లర్ లేదా బ్రైడల్ మేకప్ సర్వీసులు అయితే ప్రారంభించవచ్చు. మరికొన్ని తెలుసుకునే ముందు మరో పాట విందాం. అమ్మ దొంగ చిత్రం నుండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మహిళలు ఇంట్లోనే ఉండి వ్యాపారాలు చేసుకోవడానికి చాలా అయితేనే ఉన్నాయి. మనం ప్రయత్నించాలే కానీ మనం సంపాదించుకోవడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో గృహ ఆధారిత వ్యాపారాలు, క్లౌడ్ కిచెన్, ఫుడ్ క్యాటరింగ్లో వచ్చేప్పటికీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు, స్నాక్స్, పచ్చళ్ళు తయారు చేసి ఆన్లైన్ ద్వారా లేదా స్థానికంగా విక్రయించడం, ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీ, వర్మిక్ కంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, ఆర్గానిక్ సబ్బులు, అగర్బత్తులు, కొవ్వొత్తుల తయారీ వంటివి తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. డిజిటల్ అండ్ ఫ్రీలాన్స్ సేవలు, ఆన్లైన్ బిజినెస్, చేతితో తయారు చేసిన వస్తువులను, దుస్తులు, హ్యాండ్ క్రాఫ్ట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ వంటివి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మనం విక్రయించుకోవచ్చు. ట్యూషన్స్, ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు. మీకు అందుబాటులో ఉన్న పథకాలు మరియు శిక్షణ వివరాలు తెలుసుకోవడానికి మీ ప్రాంతానికి దగ్గరలోని మున్సిపల్ ఆఫీస్, మెప్మా లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ కార్యాలయాలను సంప్రదించవచ్చు. గృహిణులు తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు. కేవలం నైపుణ్యం, ఆసక్తి ఉంటే సరిపోదు. ఏపీలో మహిళలకు అందుబాటులో ఉన్న కొన్ని లాభదాయకమైన ఇంటి ఆధారిత వ్యాపారాలను ఇప్పుడు చూద్దాం. ఆహార ఉత్పత్తులు 1, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బట్టలు కుట్టడం, డిజైనర్ బ్లౌజెస్, డ్రెస్సెస్ మరియు ఎంబ్రాయిడరీ వర్క్ వంటివి చేయడం. పండగలు, పెళ్లిళ్ళ సీజన్లో మంచి గిరాకీ ఉంటుంది. చేతి పనుల వ్యాపారం, పూసల దండలు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, పెయింటింగ్స్, కొవ్వొత్తులు మరియు ఇంట్లో తయారు చేసిన ఆర్గానిక్ సబ్బుల వంటివి, వీటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కూడా మనం విక్రయించవచ్చు. పేపర్ బ్యాగుల తయారీ, ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో పర్యావరణానికి అనుకూలమైన పేపర్ బ్యాగులు, కవర్ల తయారీకి మంచి డిమాండ్ ఉంది. వీటిని తయారు చేసి స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేయవచ్చు. మహిళలు మరెందుకు ఆలస్యం? మీరు ఇంట్లోనే ఉంటూ మేమేమీ చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారా? చిన్న చిన్న వాటిలతోనే మనం చాలా అయితే సాధించవచ్చు. ఇంకెందుకు, ప్రయత్నించండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఇద్దరమ్మాయిలతో చిత్రం నుండి పాట విందాం.

0: మమ్మల్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఇప్పటి వరకు వనితవాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: యువత ఎంతగానో ఇష్టపడేటటువంటి యువతరంగం కార్యక్రమం. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. శ్రీకాకుళం జిల్లా రాగోలు ఆముదాల వలస అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రీసెర్చ్ అసోసియేట్ జాబ్ అయితే ఒకటి ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పురుషులకు 35 ఏళ్ళు, మహిళలకు 40 ఏళ్ళు మించకూడదు. నెలకు పీజీ అభ్యర్థులకు 61,000 రూపాయలు శాలరీ ఉంటుంది. పీహెచ్డీ అభ్యర్థులకు 67,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేప్పటికీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ May 30, 2026. మరి ఇంకెంత కాలసం అప్లై చేసేయండి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఒక మంచి పాట అయితే విందాం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు విందాం స్నేహితుడా చిత్రం నుండి ఒక మంచి పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: మరికొంత ఉద్యోగ సమాచారం. జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చేరిలోని ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ ట్రామా విభాగంలో ఐసీఎంఆర్ నిధుల సహాయంతో నిర్వహించే ఒక పరిశోధన ప్రాజెక్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనైతే కోరుతుంది. ప్రాజెక్ట్ నర్సులు 2 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 2026 జూన్ 9వ తేదీ నాటికి 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. వేతనం నెలకు 24,000 రూపాయలు. దరఖాస్తు ప్రక్రియ ఈమెయిల్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 9 జూన్. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక ఉంటుంది. మరి ఇందుకు సాలస్యం, అర్హత ఉన్న వాళ్ళైతే అప్లై చేసండి. మరికొంత సమాచారం వినే ముందు విచిత్ర సోదరులు చిత్రం నుండి పాట విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. రచన రాజశ్రీ.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు వచ్చేటప్పటికి పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 45 సంవత్సరాలకు మించకూడదు. వేతనం 42,000 నుంచి 58,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 4, 2026. మరికొంత సమాచారం వినే ముందు మనం చిత్రం నుండి పాట విందాం.

0: యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారం. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత గల అభ్యర్థులు మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు వచ్చేప్పటికీ 8 ఉన్నాయి. లైవ్ స్టాక్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ 1, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ 1, వెటర్నరీ మైక్రోబయాలజీ 1, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ అర్హులు 2, వెటర్నరీ అటానమీ అండ్ హిస్టాలజీ 1, వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అండ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ 1, వెటర్నరీ పాథాలజీ 1. ఎంవీఎస్సీ మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ స్లేట్ సెట్ ఉత్తీర్ణత ఉండాలి. నెలకు జీతం 57,700. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులను అసోసియేట్ డీన్ వెటర్నరీ సైన్స్ కాలేజీ శ్రీరామ్ నగర్ గరివిడి విజయనగరం జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 30 మే 2026. ఇంటర్వ్యూ తేదీ 5 జూన్ 2026.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరికొంత సమాచారం వినే ముందు నా ఊపిరి చిత్తం నుండి ఉదిత్ నారాయణ్, శాలని ఆలపించినటువంటి ఈ పాటకు సందీప్ దేవ్ సంగీతం అందించారు. భువనచంద్ర రచన. ఇప్పుడు విందాం ఈ పాట.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఇప్పటి వరకు మీరు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రియాంక అరోడా. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर की अध्यक्षता में आज क्वाड विदेश मंत्रियों की बैठक नई दिल्ली में संपन्न हुई. ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वांग, जापान के विदेश मंत्री तोशिमित्सु मोतेगी और अमेरिका के विदेश मंत्री मार्को रूबियो ने बैठक में हिस्सा लिया. सदस्य देशों ने वैश्विक ऊर्जा बाजारों में व्यवधान के समय एक दूसरे की ऊर्जा सुरक्षा आवश्यकताओं को पूरा करने के लिए सहयोग को और मजबूत करने पर सहमति व्यक्त की. क्वाड देशों ने हिंद प्रशांत समुद्री निगरानी पहल तथा समुद्री क्षेत्र में गतिविधियों और स्थितियों के बारे में दृश्यों के साथ जानकारी को लेकर भी सहमति जताई. विदेश मंत्री डॉ एस जयशंकर ने सोशल मीडिया पोस्ट में कहा कि क्वाड बंदरगाह बुनियादी ढांचे पर एक विशेषज्ञ पैनल बनाने पर विचार करेगा. फिजी में एक प्रायोगिक आधार पर बंदरगाह परियोजना और समुद्र के नीचे बिछी केबलों पर भी सहयोग करेगा. क्वाड देशों ने भारत अमरीका महत्वपूर्ण खनिजों की रूपरेखा पर भी हस्ताक्षर किए. बैठक के बाद संयुक्त प्रेस वार्ता में डॉ. जयशंकर ने कहा कि क्वाड देशों के बीच सहयोग को और मजबूत किया जाएगा.
2: इकोनॉमिक रेजिलियंस शुड बी प्रमोटेड.
3: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आप

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు.

0: వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2వ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబొరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాటలు ఇది మనం తప్పు చేసాము. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన్నం వస్తారు. సే దట్ లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు 2-3 చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21న ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
2: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాం. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెలుగుబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
4: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము. మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం శాంక్షన్ చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమన జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్షతా కృతా. క్వాడ్ సమూహేన స్థిర సురక్షిత ఊర్జా స్వీకరణాయ ప్రతిబద్ధతా ప్రకటితా. భారత అమెరికా దేశౌ అద్య మహత్వపూర్ణానాం ఖనిజానాం దుర్లభానాం భూతత్వానాం చ ఆపూర్తిం ఖననం ప్రతిక్రియాం చ సురక్షితం కర్తుం ప్రముఖ ద్వైపాక్షిక సంరచనాయాం హస్తాక్షరం కృతవంతౌ. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః రాజస్థానస్య సాంచో సీమాస్థాన గత్వాన్ రాజ్యస్య సీమక్షేత్రేషు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 ఇత్యస్య ఆరంభం అకరోత్. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాః ప్లే ఆఫ్ క్రీడాయాః క్వాలిఫైయర్ 1 క్రీడాయాం గుజరాత్ టైటన్స్ దళం గత విజేతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం ధర్మశాలాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. विदेश मंत्री डॉक्टर एस जयशंकर अद्य नवदिल्ल्यां क्वाड विदेश मंत्रिणां सभायाः अध्यक्षः अभवत् ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्री बेनी वोंगः जापान देशस्य विदेश मंत्री तोशिमित्सु मोटेगी अमेरिका देशस्य विदेश सचिवः मार्को रूबियो च अस्यां सभायां भागं भजितवन्तः सभायाः अनन्तरं संयुक्त वार्ताहर सम्मेलनम् अभिसंबोधयन् डॉक्टर जयशंकरः क्वाड राष्ट्रेषु सहयोगं सुदृढीकरणाय परस्परं साहाय्यं कर्तुं च अवधानं प्रदत्तवान् सः अवदत् यत् क्वाड देशाः मुक्त समाजाः सन्ति ये समृद्धेः विकासस्य च अन्वेषणे नवान्वेषणे च सृजनात्मकतां पोषयन्ति
6: Economic resilience should be promoted.
7: बैठक में आर्थिक मजबूती बनाए रखने आपूर्ति श्रृंखला को मजबूत करने विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं
5: डॉक्टर जयशंकर अवधानं प्रदत्तवान् यत् भारत प्रशांत प्रदेशः वैश्विक वृद्धेः स्थिरतायाः च चालकः भवेत् सः अवदत् यत् समुद्रीय लोकतंत्र रूपेण बहुवादी समाज रूपेण आपण अर्थव्यवस्था रूपेण च क्वाड राष्ट्राः स्वतंत्रं मुक्तञ्च हिंद प्रशांत प्रदेशं प्रति दायित्वं वहन्ति स्वस्य वक्तव्ये अमेरिका देशस्य विदेश सचिवः मार्को रूबियो इत्येषः अकथयत् यत् संयुक्त राज्यम् अस्य वर्षस्य अन्ते क्वाड सहभागिभ्यः ईंधन सुरक्षा मञ्चस्य कृते आतिथेयत्वं करिष्यति येन अस्य विस्तारः अधिकं भवेत् क्वाड देशाः दृढमूल्यानि सम्बद्धहितानि च धारयन्ति इति कथयित्वा सचिवः रूबियो अवदत् यत् क्वाड सहभागितायाः कृते अमेरिका देशः गभीरतया प्रतिबद्धः अस्ति जापान देशस्य विदेश मंत्री तोशिमित्सु मोटेगी इत्येषः स्वस्य संयुक्त वक्तव्ये हॉर्मुज जलसंधौ स्वतंत्रं सुरक्षितं च नौ परिवहनं सुनिश्चेतुं तथा पश्चिम एशिया देशे स्थिरतां आनेतुं कूटनीतिक प्रयासानां महत्वं प्रतिपादितवान् ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्री पेनी वोंगः अवदत् यत् क्वाड इत्यनेन क्वाड पोर्ट्स ऑफ द फ्यूचर पार्टनरशिप इत्यस्य माध्यमेन क्वाडतः प्रशांत प्रदेशं प्रति अद्य पर्यन्तं प्रबलं प्रतिबद्धतां घोषितमस्ति क्वाड देशाः अपि विधि प्रशासनस्य सार्वभौमत्वस्य प्रादेशिक अखंडतायाः च रक्षणार्थं स्वस्य प्रतिबद्धतां पुनः दृढीकृतवन्तः क्वाड विदेश मंत्रिणां सभया संयुक्त वक्तव्य उक्तं यत् क्वाड देशाः पश्चिम एशियायाः स्थित्यां चर्चयन् अस्मिन् क्षेत्रे वर्तमानस्य कूटनीतिक प्रयासानां समर्थनम् अपि च चिरस्थायी शान्तेः आशां च पुनः दृढीकृतवन्तः नौ परिवहन अधिकारिणां स्वतंत्रतायाः विषये संयुक्त राष्ट्र संघस्य समुद्र विधि सम्मेलनस्य अनक्लोस इत्यस्य प्रतिबिम्बता अंतरराष्ट्रीय विधि पालनस्य महत्वं हॉर्मुज जलसंधिं तथा रक्तसमुद्रस्य माध्यमेन वैश्विक वाणिज्यस्य सुरक्षायाः अविराम प्रवाहस्य च महत्वं ते पुनरुद्घाटितवन्तः भारत प्रशांत ऊर्जा सुरक्षायाः विषये स्वस्य वक्तव्ये भारतम् ऑस्ट्रेलिया जापान संयुक्त राज्य अमेरिका च सुसाक्रियमानं स्थिरं पारदर्शिकं सुरक्षितं स्थितिस्थापकत्वं च ऊर्जा आपणं सुनिश्चेतुं दृढ प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तः प्रियाः श्रोतारः संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति भारत अमेरिका देशौ अद्य महत्वपूर्णानां खनिजानां दुर्लभानां भूतत्वानां च आपूर्तिं खननं प्रक्रियां च सुरक्षितं कर्तुं प्रमुख द्वैपाक्षिक संरचनायां हस्ताक्षरं कृतवन्तौ विदेश मंत्रिणः डॉक्टर एस जयशंकरस्य अमेरिका देशस्य विदेश सचिवस्य मार्को रूबियो इत्यस्य च मध्ये दिल्ली नगरे ऐतिहासिक समन्वयस्य आदान प्रदानम् अभवत् विदेश मंत्रिणा उक्तं यत् इयं संरचना स्थितिस्थापकान् विविधाः च आपूर्ति श्रृंखलाः सुदृढां करिष्यति केंद्रीय गृह मंत्री अमित शाह अद्य ऑपरेशन सिंदूर अभियानस्य समये सीमा सुरक्षा

0: శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో మనం వినబోతున్న కార్యక్రమం 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, స్కార్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త మంజులా పాలిటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జిఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి.
6: రేడియో గాలి.

0: శబ్దం మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం. మనసులను కట్టిపడేసే మాయాజాలం. సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటోన్న ఈ శుభతరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్ లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తు సేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
1: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ, అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
0: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భం ఏంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
1: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేమొక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది. ఆ వయసులో మేము మర్ఫీ రేడియోని మా కుటుంబ పెద్ద, మా చిన్నాన్నగారు తీసుకొచ్చారు. అప్పుడు మొదటిసారిగా ఆ రేడియోని చూడడం, అందరం కుటుంబం అంతా కూర్చొని వినడం, ఆ చిన్న వయసులో దాన్ని వినేటప్పుడు చాలా ఆశ్చర్యంగా, దాని లోపలే మనుషులంతా ఉండి ఆయా కార్యక్రమాల్ని మనకు అందిస్తున్నారేమో అనేది అనుకునేటువంటి ఒక చిన్న భ్రమ ఇప్పటికీ కూడా తలుచుకున్నప్పుడల్లా నవ్వు కలిగిస్తుంటుంది. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు మీరు అన్నట్లుగా విజ్ఞానం, వినోదం రెండు అందించే ఏకైక మాధ్యమంగా రేడియో ఉండడం చూసిన రోజులవి. అందుకనే ముఖ్యంగా పంచాయతీ గదుల్లో, గ్రామాల్లో, అక్కడి నుంచి మాత్రమే రేడియో ఊరందరికీ వినిపించే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేసిన సందర్భాలను కూడా మొదటిసారి అక్కడే గమనించడం జరిగింది. రైతు సంబంధించినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా రేడియోలో వాళ్ళకి ఆయా ఋతువులకి, ఆయా సీజన్లకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండించాలి అనేటువంటి అవన్నీ కూడా మార్గదర్శనం చేసిన సందర్భాల్ని, అలాగే మేము కుటుంబం అంతా ఒక కాలక్షేపంగా విన్న మొదటి కార్యక్రమం మధ్యాహ్నం పూట వచ్చేటువంటి కార్మికుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వెంకటరామయ్య గారు, ఆమె రేడియో అక్కయ్య అనేటువంటి ఆమె, వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సంభాషణలు గాని, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు గాని, వీటికి జోడింపుగా ఒక నాటికని కూడా ఆ కార్యక్రమంలో ప్రసారం చేసేవాళ్ళు. అవి చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఇంటిల్లిపాది కూడా ఆ కార్యక్రమాన్ని కూర్చొని విన్నది నాకు బాగా గుర్తున్న సందర్భం. రేడియో కీలకమైనటువంటి వార్తా సాధనంగా, ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, వాటిని హెచ్చరిక చేసేటువంటి ఒక మాధ్యమ సాధనంగా కూడా రేడియోని చాలా గౌరవంగా, రేడియోలో వచ్చేటువంటి ఆ సందేశాల కోసం కాచుకొని విన్న సందర్భాలు కూడా బాల్యం నాకు బాగా గుర్తు. ప్రతి ఆదివారం సినిమాల్ని సంక్షిప్త కథా చిత్రం అనేటువంటి శీర్షికతో ప్రసారం చేసేవాళ్ళు. అంటే మొత్తం సినిమా 3 గంటలు ఉన్నా 1 గంటలోనూ ఎట్లనో దాన్ని సంక్షిప్త కథా చిత్రంగా ప్రసారం చేసేవాళ్ళు. అది చాలా ఆసక్తిగా మా అమ్మ, మా పిన్నమ్మ, అక్కయ్యలు అందరం కూర్చొని వినేవాళ్ళు. అట్లా ఆ రోజుల్లో కుటుంబాల్లో ఏకైక విజ్ఞాన వినోద సాధనం ఇదే కాబట్టి అందులో వచ్చేటువంటి సంగీతాలని తర్వాత లలిత గీతాలని ముఖ్యంగా రేడియో ద్వారానే తొలి తొలి రోజుల్లో వినడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా జానపద గీతాలని ఇటువంటి వాటినన్నింటినీ కూడా మొదటిసారిగా బాల్యంలోనే పరిచయం చేసిన ఒక సాధనం రేడియో.
0: మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు రేడియోతో అనుబంధం అలాగే కొనసాగిస్తున్నాయి.
1: ఏ రోజు కూడా ఆకాశవాణికి దూరంగా జరిగిన సందర్భాలు లేవు.
0: మీరు ఎప్పుడన్నా రేడియో స్టేషన్ వెళ్లి చూసారా?
1: మొట్టమొదటిసారిగా రేడియో స్టేషన్ కి సందర్శనం అనేది చాలా యాదృచ్ఛికంగా కడప ఆకాశవాణిలో నేను 82 ఆ ప్రాంతాల్లో, అంటే నాకు 21-22 వయసు ఉన్నప్పుడు అక్కడ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అలాంటి పెద్దలు కార్యక్రమాలు చేసేవాళ్లు. ఆ రేడియో స్టేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని చూడడానికి అక్కడ నాకున్నటువంటి కొంతమంది సాహితీ మిత్రులతో కలిసి మొదటిసారిగా వెళ్లి చూడడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆ టెక్నాలజీ లిమిటెడ్, అప్పుడున్నటువంటి విధానాలు అవన్నీ కూడా మొట్టసారి సందర్శించడం మాత్రం కడపలోనే జరిగింది.
0: అంటే మీ 20 ఏళ్ల వయసులో కడపలో వెళ్లి చూశారు అన్నమాట. అప్పుడు మీ కవిత రచనలన్నీ కూడా మీరు రాస్తూ ఉండేవారు?
1: నేను 15వ ఏట నుంచే రాస్తున్నాను కాబట్టి ఒక ప్రారంభ దశలో ఉన్న సమయంలో మొదటి రేడియో స్టేషన్ చూడడం అనేది కడపలో జరిగింది.
0: అప్పుడు మీకు ఎలా అనుభూతి వచ్చింది?
1: ఎప్పటికైనా ఇలాంటి రేడియో స్టేషన్ లో కవిత్వం చదవాలి, చదవగలనా అనేటువంటి అనేక అనుమానాలు, లేకపోతే ఇష్టం చదవాలనే ఒక ఆసక్తి, అవన్నీ కూడా అక్కడే అంకురించాయని అనొచ్చు. నేను అలాగ మొదలైన ఆకాశవాణి తొలి రోజుల పరిచయం. తర్వాత నేను 94 ఆ ప్రాంతాల్లో, అప్పట్లో ఆకాశవాణి నుంచి ఒక పోస్ట్ లో వచ్చేది ఆహ్వానం, టైప్డ్ రెమింగ్టన్ లోనూ టైప్డ్ మిషన్ తో చేసిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు వచ్చేది. ఇందులో ఏముండేదంటే ఫలానా కార్యక్రమంలో మీ రచనలు లేదా మీ టాక్ ప్రసారం చేయడానికి ఆకాశవాణి అంగీకరించింది, అందువల్ల మీరు ఫలానా సమయానికి ఇక్కడ ఉండి ఆ రికార్డింగ్ రోజు టైం ఇచ్చేవాళ్ళు, ఆ దాని ప్రకారం ఉండాలి. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో కూడా ఆ లేఖలోనే మెన్షన్ చేసి ఉండేవాళ్ళు. అవి చాలా, ఇప్పుడు కూడా నా దగ్గర కొన్ని ఆ లేఖలు భద్రంగా ఉన్నాయి, ఆ తొలి రోజుల్లో వచ్చినవి. అలాగే 94లో మొట్టమొదటిసారి నన్ను యువకుల కార్యక్రమానికి పిలిచినట్టుగా గుర్తుంది.
0: ఎలా వచ్చింది మీకు అవకాశం రేడియో?
1: అది విజయవాడ రేడియో వాళ్ళు, మరి అంటే నా కవిత్వం విస్తృతంగా అనేక పత్రికల్లో ప్రచురితమవుతున్నటువంటి కాలం అది, ఆంధ్రభూమి, చాలా పత్రికలు, విజయమంతులు ఇట్లాంటి వాటిల్లో. అప్పుడు నేను చాలా అసలు ఎగిరి గంతేసినంత ఆనందం అయింది.
0: మొదటిగా నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళారు?
1: విజయవాడ దానికి ఆహ్వానం అందుకుని వెళ్ళడం పదిలంగా ఉండేటువంటి జ్ఞాపకాలు.
0: అయితే మీరు రికార్డింగ్ ఆ ప్రొసీజర్ అంతా కూడా అప్పట్లో మీకు ఎలా అనిపించింది?
1: అప్పట్లో కొంత టైం పట్టేది. అప్పుడు మన ఇప్పట్లాగా చాలా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో లేదు కాబట్టి మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసి టేప్స్ మీద చేసేవాళ్ళు అనుకోవాలి. అలాగా నా మొదటి కార్యక్రమానికి ఒక 485 రూపాయలు అనుకుంటాను పారితోషికం. అప్పుడు అక్కడే సంతకాలు పెట్టించుకుని నగదుగా తీసుకున్నట్టుగా నాకు గుర్తు.
0: చిన్నప్పుడు మీరు విన్న, ఎంతో ఆసక్తిగా విన్న రేడియోలోనే మీరు ప్రోగ్రామ్ ఇవ్వడం మీకు ఎలా అనిపించింది?
1: చాలా, అది ఒక ఊహించనటువంటి గొప్ప అనుభూతి నేత్రుల్ని ఇస్తుంది, ఇచ్చింది కూడా.
0: మీ రచనల్లో ఆకాశవాణి ఎలాంటి ప్రేరణ ఇచ్చిందంటారు?
1: నా రచనలన్నిటికీ కూడా ఆకాశవాణి ప్రసారం బహుశా ప్రచురితం కాకముందే చాలా రచనలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. అందువల్ల నేను నా కవితా సంకలనాలు కూడా దాంట్లో ఆ కవిత ఆకాశవాణి ప్రసారం అని రాసే.
0: రేడియోలో మీ కార్యక్రమం ప్రసారం అయినప్పుడు మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ కుటుంబం, మీ బంధువులు, అలాగే మీ కలీగ్స్ వీళ్ళతో పంచుకున్నప్పుడు ఆ మధుర క్షణాలని మీకు మంచి కాంప్లిమెంట్స్ అవి అప్పట్లో ఇచ్చి ఉంటారు కదా, అంటే చాలా అరుదుగా వచ్చే ఆపర్చునిటీ అది. వాళ్ళు ఎలాంటి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అలాగే మీరు ఎలా ఫీల్ అయ్యారు?
1: ఆకాశవాణికి రెగ్యులర్ శ్రోతలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కార్యక్రమాల మీద ఉత్తరాలు అవి రాస్తూ వాళ్ళ పేరు తరచుగా ఆకాశవాణిలో వినిపిస్తుంది. అన్ని దాదాపుగా ఆకాశవాణిలో వచ్చే అన్ని కార్యక్రమానికి కూడా చాలా అభిమాన శ్రోతలుగా వాళ్ళని భావించేవాళ్ళు. సో అటువంటి శ్రోతలు నా కార్యక్రమాలను విని ఎక్కడో విజయవాడ దగ్గర ఒక గ్రామం నుంచి ఒక రచయిత ప్లస్ ఆకాశవాణి అభిమాని, ఆకాశవాణిలో వచ్చే అన్ని కార్యక్రమాలు విని వాటి మీద తన స్పందన తెలియజేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఉత్తరాల ద్వారా అప్పుడు నాకు రాశారు, పలానా తారీఖున మీ కార్యక్రమం విన్నాము, అది చాలా రంజింపజేసింది అని చెప్పి. తర్వాత ఇదే ఉత్తరాలు అందులో ప్రసారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నా కార్యక్రమం మీద. మనం ఫీడ్బ్యాక్ కూడా అప్పుడు ఉత్తరాల శీర్షికలు నిర్వహించేవారు. సో అది విన్నప్పుడు చాలా థ్రిల్ అనిపించింది.
0: మరి మీరు కూడా ఆకాశవాణికి ఉత్తరాలు అవి రాస్తుండేవారు?
1: ఈ విన్న వాళ్ల ప్రేరణతోటి మనం కూడా ఎందుకు రాయకూడదు అని కొన్ని కార్యక్రమాల మీద, ముఖ్యంగా నాకు ఇష్టమైన కార్మికుల కార్యక్రమం ఇట్లాంటి వాటి మీద రాయడం జరిగింది.
0: రామకృష్ణ గారు, మీరు ఆకాశవాణితో రేడియోతో మమేకమైనటువంటి కార్యక్రమాల గురించి మా శ్రోతలకు చెప్పండి.
1: ఆకాశవాణి బాల్యం నుంచి ఒక చేయివిడవని మాధ్యమంగా చేసిన ప్రయాణంలో నేను ఊహించని అనేక అనుభూతుల్ని ఆకాశవాణి నాకు మిగిల్చింది. వాటిల్లో ప్రధానమైంది మన స్వాతంత్ర దినోత్సవానికి 70 ఏళ్ళు వచ్చినప్పుడు కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సప్తతి భారతి మీద కవిత్వం చదవమని ఎంపిక చేసిన కవుల్ని, మన జిల్లా నుంచి నేను ఒక్కడనే ఆ కవి సమ్మేళనం పాల్గొనడం జరిగింది. అది ఆకాశవాణి విజయవాడ వారు రికార్డ్ చేసి వినిపించడం. ఆ తర్వాత ఉగాది లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొని చదవడం, ఇవన్నీ ఒక ఇదైతే 2019లో లిటరీ గురు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఆకాశవాణి చేపట్టి చేసినప్పుడు దాన్ని 2 ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం ఒక పెద్ద అనుభూతి.
0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో శ్రోతలకు మీరేం చెప్తారు?
1: శ్రోతలు ఇవాళ వినోద కార్యక్రమాలకి అనేక ఇతర మాధ్యమాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటన్నిటికంటే కూడా విలువైనటువంటి, విలువలు కలిగినటువంటి కార్యక్రమాలని, భారతీయ ఆత్మని ప్రదర్శిస్తూ నిర్వహిస్తూ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ కేవలం ఆకాశవాణిలోనే లభ్యమవుతాయి. అందువల్ల యువత ఇవాళ మన వాళ్ళు పాఠాల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసాల వరకు కూడా ఆకాశవాణిని వినడం ద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని, మనోవికాసాన్ని ఖచ్చితంగా శాస్త్రీయంగా నిర్మించుకోగలరు అనేది నా నమ్మకం. నా అనుబంధాన్ని ఇలాగ పంచుకోవడం నాకు కూడా కొంత చాలా ఒక వింత అనుభూతిని కలిగించిన కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల సందర్భాన్ని విజయవంతంగా దాటి 100 వసంతాల్లోకి వెళ్లాలని, ఈ తరాన్ని కూడా విజ్ఞానం, వినోదం, ఇప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతిక సౌలభ్యాల నేపథ్యంలో మరింత అధునాతనమైనటువంటి అంశాల దిశగా ప్రేరణ, చైతన్యం, జాగృతి కలిగిస్తూ సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.
0: ధన్యవాదాలు పరుగు రామకృష్ణ గారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా రేడియోతో మీకున్న అనుబంధాన్ని, మీకున్న విలువైన జ్ఞాపకాల్ని మాతో పంచుకుని శ్రోతలకి విలువైన సందేశాన్ని కూడా అందించారు. మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ యొక్క అనుభూతుల్ని, అనుభవాల్ని, మీ మధుర జ్ఞాపకాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు పరుగు రామకృష్ణ గారు.
1: నా ధన్యవాదాలు, నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ GST ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మంజుల పాలేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఇప్పుడు విన్నాం జానపద గేయాలు.
4: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ గానం శ్రీ ఊలేటి బృందం.
5: గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ కాలింది కల్ల కల్వదండ.

గోదారి తల్లికి గొజ్జంగి పూదండ సరస్వతి పూ సన్న

0: చేతండి
1: కోతన్నులారా.
0: హే హే.

పెంకాయ కోడి దండాలెట్టి కుంకుమ బాబు పెట్టి గోదారి తల్లికి కొట్టర టెంకాయ కోడి దండాలెట్టి కుంకుమ

కపిలేశ్వరపురమందును కాలతల్లివే భువుని కాండ్ర కోట పట్నంబులో వెలయును కాలతల్లివే ఓను కాలతల్లి మరి మరి వేడదల్ పోషించు భూషించు నీ పాటి శక్తులు ఇక ధరణిలో లేరమ్మ వసుధను కాలమ్మ ఈ వందనములు చేసి విషదము గజనులం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇప్పటి వరకు మీరు జానపద గేయాలు విన్నారు. ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో అలనాటి మధుర గీతం విందాం. విచిత్ర కుటుంబం నుంచి ఘంటసాల ఆలపించినటువంటి పాట మీకోసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇప్పటి వరకు అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

0: రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచో సరిహద్దు అవుట్ పోస్ట్ లో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన నాలుగంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే నాలుగు ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted four documents: a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్ధానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4-8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ వన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థే.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం డ్రిప్ నీటిపారుదల పద్ధతులు యాజమాన్యం గురించి డాక్టర్ బి చెన్నకేశవల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
6: బి చెన్నకేశవల్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం మేడం.
6: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడలో ఉన్నటువంటి ఉద్యాన కాలేజీ ఉంది కదండి, అక్కడ మీరు ఆ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
7: అవునండి.
6: ఇప్పుడు మనకి ఉద్యాన పంటలు అనేసరికి అన్ని రకాల పంటలు తీసుకుంటూ ఉంటాం కదండి, సాధారణంగా కూరలు, పండ్లు, అన్ని రకాల పంటలని మనం తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి వేసవికాలం వచ్చింది కాబట్టి ఈ ఉద్యాన పంటల్లో ఇప్పుడు ముఖ్యంగా పండ్ల తోటలు తీసుకున్నాం అనుకోండి, అవి దీర్ఘకాలికంగా ఉంటాయి కొన్ని పంటలు. ఈ వేసవికాలంలో నీటి ఎద్దడి అనేది ఉంటుంది కాబట్టి మనకి నీరు పెట్టడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది కదండి. ఇట్లాంటి సమయంలో తక్కువ నీటితోటి ఎక్కువ సార్లు నీటి తళ్ళు అందిస్తే గనక మనకి ఈ ఎండాకాలంలో ఈ ఎండవేడి నుండి ముఖ్యంగా ఈ పండ్లు కానివ్వండి, కూరగాయలు
7: కానివ్వండి అవకాశం
6: ఉంటుంది కదండి.
7: ఉన్నాయి,
6: అట్లా చేసుకోవచ్చు కదండి. మరి ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, తక్కువ నీటితోటి ఎక్కువ తళ్ళు ఇవ్వచ్చు అని, దానికి ఒక పద్ధతి అనేది ఉంది అన్నారు, అది ఏ పద్ధతి అండి?
7: అది దాన్ని ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్ అంటారండి. మైక్రో ఇరిగేషన్ లో 2 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండ్ల తోటలకు సంబంధించి అయితే డ్రిప్ ఇరిగేషన్, దీన్ని బిందు సేద్యం అని అంటారు. అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంటుందండి, అది మనకి పల్స్ క్రాప్స్ అంటే మన పప్పు ధాన్యాలకి, వేరుశనగకి, వీటికి ఎక్కువ ఉపయోగిస్తారు. అవునండి, పంట రకాన్ని బట్టి ఏ నీటి పారుదల పద్ధతి సూట్ అయిందో దాన్ని మనం ఎంచుకుంటాము. ముఖ్యంగా మన ఉద్యాన పంటలకైతే డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా మన రైతులు కానీ ఎవరైనా మన సాంప్రదాయ బద్ధకంగా భూమి మొత్తాన్ని తడుపుతాం మనం నీటితోటి. కానీ మనకి ఎక్కడ అవసరం అంటే ఒక దగ్గర మనకి నీరు ఇంకిపోవడం అవసరం, కానీ మనం నేల మొత్తాన్ని తడుపుతాం, పొలం మొత్తాన్ని. అలా తడపడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ నీరు వేస్ట్ అవటమే కాకుండా మనకి ఎఫిషియన్సీ అనేది కూడా చాలా తగ్గుతుందండి, దాని యొక్క సామర్థ్యం. అదే మొక్క దగ్గర కానీ నీటిని మనకి ఎక్కడ కావాలో అక్కడే ఇచ్చామనుకోండి, మొక్క బాగా సమృద్ధిగా ఉపయోగించుకుంటుంది, మొక్క పెరుగుదల బాగుంటుంది,
6: నీటి వృధా కూడా అరికట్టు
7: అరికట్టవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ పైపుల ద్వారా నీటిని మొక్క వేరు వ్యవస్థ దగ్గర బిందువులు బిందువులుగా, ఒక డ్రిప్పర్ లేదా ఎమిటర్ అంటండి, ఆ పరికరం తోటి బిందువులు బిందువులుగా అందించడాన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారండి.
6: దీని సామర్థ్యం ఉద్యాన పంటలకు ముఖ్యంగా ఈ డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందిస్తే మంచిది అన్నారు కాబట్టి.
7: అవునండి, మొక్క సమృద్ధిగా నీరు ఉపయోగించుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం నీటిని ఇస్తే మొక్క యొక్క పెరుగుదల కూడా బాగుండి, దాని యొక్క నాణ్యత కూడా చాలా బాగుంటుందండి.
6: అంటే తక్కువ సమయంలో ఎక్కువ తళ్ళు ఇవ్వడానికి కూడా వీలు,
7: నీరు చాలా సేవ్ చేయొచ్చు అండి.
6: మరి దీని వల్ల ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఈ డ్రిప్ నీటి పారుదల పద్ధతి?
7: చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏంటంటే నీటిని సేవ్ చేయొచ్చు అండి. తర్వాత మనం దీంట్లో కలుపు పెరుగుదల ఉండదండి, ఎందుకంటే చేను మొత్తం తడపం కాబట్టి కలుపు మొక్కలు అనేవి అసలు పెరగవు. ఈ కలుపుని నివారించవచ్చు, దాని ద్వారా మనం లేబర్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు, ఎందుకంటే మనకి కలుపు తీయడానికి మనుషులు అక్కర్లేదు. సో లేబర్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా మన పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు, ఎగుడు దిగుడుగా ఉన్న పొలం మనం కాలువ ద్వారా ఇచ్చామనుకోండి, లోతు తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో తక్కువ నీరు, లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎక్కువ నీళ్లు చేరవేయబడతాయి, కాబట్టి అక్కడ ఆ పంట పెరుగుదల కూడా సమానంగా ఉండదు. ఈ పద్ధతులు ఏంటంటే మనం పైపుల ద్వారా ఇస్తాం కాబట్టి ఈ పద్ధతుల ప్రెజర్ మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి అన్ని మొక్కలకు, ఎత్తులో ఉన్న పల్లంలో ఉన్న మొక్కలకు అన్నిటికి కూడా సమానంగా నీటిని అందిస్తాం కాబట్టి మొక్కల పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉంటుంది. అదేవిధంగా మనం భూమిలో ఉండేటువంటి నీటిని ఇవ్వటం వల్ల ఒక పొలంలో నుంచి ఇంకో పొలంలోకి మనం మట్టి నీళ్ళ ద్వారా కొట్టుకుపోతుంది, అది సారవంతమైన నేలను కూడా మనం కొట్టుకోపోకుండా కాపాడుకోగలుగుతాం. మన చేలో ఉన్న మట్టిని అలాగే ఉంచుకొని సారవంతమైన నేలని ఒక చోట నుండి వేరే చోటకి కూడా పంపించబడదు. అదే విధంగా పంట యొక్క నాణ్యత చాలా బాగా ఉంటుంది. పంట ఉత్పత్తి దాదాపు 20-30% వరకు అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా మనం పంటలు కానీ పండించినట్లయితే 20-30% అధిక దిగుబడి వస్తుందండి. అదేవిధంగా నాణ్యత చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్వాలిటీ కూడా మనకి వస్తుందండి. ఇవి ముఖ్యమైన లాభాలండి.
6: ఇప్పుడు ఈ డ్రిప్ నీటి పారుదల అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకే అన్నారు కదండి, ఎట్లాంటి పంటలండి సాధారణంగా ఏ పంటలకి?
7: ఉద్యాన పంటలు అయినటువంటి ముఖ్యంగా మన కూరగాయల పంటలండి. అన్ని కూరగాయలకి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పూల మొక్కలకి, అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉపయోగపడుతుందండి. ఔషధ మొక్కలకి, అదేవిధంగా మనకి అగ్రికల్చర్ సంబంధించిన అయితే చెరకు, మిరప, పత్తి ఇలాంటి పంటలకు కూడా మనం ఈ పద్ధతిని ఉపయోగించవచ్చండి. వరి, పప్పు ధాన్యాలు కాకుండా మిగతా ఏ పంటలకైనా కూడా ఇది సూట్ అవుతుందండి డ్రిప్ నీటి పారుదల పద్ధతి.
6: మరి ఈ నీటి పారుదల పద్ధతులు దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఒకే పద్ధతిగా దీన్ని?
7: అవునండి, దీన్ని ముఖ్యంగా మనం ఆ డ్రిప్పర్ ఎమిటర్ అని చెప్పాను చూడండి ఇందాక, ఆ డ్రిప్పర్ ని అమర్చే విధానాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పొచ్చండి. ఆ డ్రిప్పర్ మన ఈ పండ్ల తోటలు ఉంటాయి చూడండి, దీంట్లో మొక్కకు మొక్కకు మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ లేటరల్ పైప్ అంటాం. మనం నీటిని పంపు నుంచి మొక్క దగ్గర తీసుకెళ్లే పైపుల్ని లేటరల్ పైపులు అంటారండి. ఈ లేటరల్ పైపుల మీద మనం పంచ్ చేసి దాన్ని డ్రిప్పర్ని అమరుస్తాం అన్నమాట మొక్క దగ్గర. ఇవి పండ్ల తోటలకు ఎక్కువ దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉపయోగిస్తారు. అలా కాకుండా కూరగాయలు మరియు పూల మొక్కలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటికి ఇన్లైన్ డ్రిప్పర్ అంటామండి. ఆ లేటరల్ పైప్లోనే డ్రిప్పర్స్ అనేవి అమర్చబడి ఉంటాయి, కంపెనీలోనే తయారు చేసేటప్పుడే అమరుస్తారు కాబట్టి తక్కువ స్పేసింగ్ ఉంటుంది కాబట్టి ఇవి సరిపోతాయండి. ఈ పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తాం.
6: అంటే ఆన్లైన్ డ్రిప్ అని ఇన్లైన్ డ్రిప్ అని
7: రెండు రకాలు. అది డ్రిప్ను అమర్చే విధానాన్ని బట్టి, అదేవిధంగా మనం డ్రిప్ను పరిచే విధానాన్ని బట్టి రెండు రకాలు ఉందండి. సర్ఫేస్ పద్ధతి, సబ్ సర్ఫేస్ అండి. సర్ఫేస్ అంటే నేల మీద లేటరల్ పైప్ ఉంచుతాం, సబ్ సర్ఫేస్ అంటే కింద కొంచెం లోతులో సబ్ సర్ఫేస్లో మొక్క వేరు వ్యవస్థ దగ్గర మనం లేటరల్ని పెట్టి నీరు అందిస్తాం కాబట్టి అక్కడ ఎవాపరేషన్ లాసెస్ అనేవి ఉండవండి. నీరు అనేది ఎవాపరేట్ కాకుండా అరికట్టబడుతుంది కాబట్టి మొక్క పెరుగుదల బాగుంటుందండి.
6: మరి ఈ డ్రిప్ నీటి పారుదల పద్ధతి లో కొన్ని భాగాలు ఉన్నాయి అంటుంటారు కదా, అంటే ఈ డ్రిప్ లో ఎట్లాంటి భాగాలు ఉంటాయి అంటే?
7: ముఖ్యమైన వీటికి సంబంధించి ముఖ్యమైన భాగాలు ఏంటంటే నీటి యొక్క సోర్స్ అండి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ముఖ్యంగా చూడాలి. నీరు యొక్క సోర్స్ ని బట్టి మనం పంపు ద్వారా నీటిని, ఈ పద్ధతి అనేది పీడనం మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి పంపు అనేది ముఖ్య భాగం అండి. దీన్ని ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. ఏంటంటే హెడ్ కంట్రోల్ సిస్టమ్, ఇంకోటి ఏమో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటంటే నీటిని మనం సరఫరా చేయు వ్యవస్థ. ఈ హెడ్ కంట్రోల్ సిస్టమ్లో ముఖ్యంగా ఏముంటుందంటే పంపు ఉంటుందండి. ఈ పంపు ఒక్కోసారి ఓపెన్ వెల్ నుంచి లేదా బోరు నుంచి తీసుకుంటాం, లేదా కొన్ని చోట్ల కాలువల ద్వారా కూడా నీటిని తోడుకోవచ్చండి. అది పంపు యొక్క ఉద్దేశము. ఈ పంపులో రెండు రకాలు ఉంటాయండి, ముఖ్యంగా సెంట్రిఫ్యూగల్ పంపులు ఉంటాయి. ఈ సెంట్రిఫ్యూగల్ పంపులు అనుకోండి మన లోతు కోస్టల్ ఏరియాలో మనకి లోతు తక్కువ ఉంటుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ పంపులు వాడతాం. అలా కాకుండా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సబ్మెర్సిబుల్ పంపులు అని ఉంటాయండి. సబ్మెర్సిబుల్ పంపులు మనం ఉపయోగించి నీటిని తోడతాం,
6: అంటే లోతు ఎక్కువ ఉన్న చోట.
7: లోతు ఎక్కువ ఉన్న చోట, అలా కాకుండా లోతు తక్కువ ఉన్న చోట సెంట్రిఫ్యూగల్ పంపులు వాడతామండి. మరియు దీంట్లో ఫిల్ట్రేషన్ వ్యవస్థ ఉంటుందండి మనం, ఎందుకంటే ఈ డ్రిప్పర్స్ అనేవి చాలా సన్నగా ఉండి చిన్న రంధ్రం ఉంటుందండి. చిన్న రంధ్రం ఉండటం వలన మనం ఫిల్ట్రేషన్ సరిగా చేయాలండి. ఏ చిన్న ఇసుక రేణు వెళ్ళినా కూడా ఆ ఫిల్టర్ మన డ్రిప్పర్ అనేది క్లాగ్ అయిపోతుంది, అప్పుడు వ్యవస్థ మొత్తం కూడా పనిచేయకుండా ఆగిపోతుందండి. నీరు అనేవి రిలీజ్ అవ్వు మొక్క దగ్గర కాబట్టి ఫిల్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందండి. ఇందులో మనకి ఈ వ్యవస్థలో ఫిల్టర్ అనేది ఒక మనకి గుండె లాంటిది అన్నమాట. ఈ ఫిల్టర్లో ముఖ్యంగా శాండ్ ఫిల్టరు, సైక్లోన్ ఫిల్టరు, డిస్క్ ఫిల్టరు ఇవన్నీ ఉన్నాయండి. ఈ శాండ్ ఫిల్టర్లో ముఖ్యంగా నీటిలో ఉన్నటువంటి మట్టి రేణువుల్ని అలాంటి వాటిని తొలగించబడుతుందండి. స్క్రీన్ ఫిల్టర్ అయితే చిన్న చిన్న మరి శాండ్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్నట్టు, ఇసుక కంటే ఇంకా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వాటిని తొలగించబడుద్దండి. డ్రిప్పర్ అంటే మనకి మొక్క దగ్గర నీటిని బిందువులు బిందువులుగా రిలీజ్ చేసేదండి, అది డ్రిప్పర్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా ఆన్లైన్ డ్రిప్పర్, ఇన్లైన్ డ్రిప్పర్ అని చెప్పాను కదండి. ఆన్లైన్ డ్రిప్పర్లో ఏంటంటే మనకి గుండ్రంగా ఉంటుంది, అందులో చిన్న నాజుల్లాగా ఉంటుంది అనమాట, చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం గుండా నీరు బిందువులు బిందువులుగా రిలీజ్ అవుతాయి, అందువల్ల దీన్ని ట్రికిల్ ఇరిగేషన్ కూడా అంటారండి. దాని తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి, నీటిని సరఫరా చేయ వ్యవస్థ. ఈ నీటిని సరఫరా చేయ వ్యవస్థ అనేది మెయిన్ లైన్ ఉంటుందండి. ఈ మెయిన్ లైన్ నుంచి సబ్ మెయిన్ కలపబడి ఉంటుంది. ఈ సబ్ మెయిన్ నుంచి లేటరల్ పైపులు అనేవి ఉంటాయి. ఈ లేటరల్ పైపులు అనేది మొక్క సాల దగ్గరికి వెళ్ళి ఈ డ్రిప్పర్ల ద్వారా నీటిని అందిస్తారు. దీని యొక్క ముఖ్య ఎక్కువ పైప్ లైన్ ఏంటంటే లేటరల్ పైప్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఈ మెయిన్ లైన్ అనేది ముఖ్యంగా దీని సైజ్ ఎంత ఉంటుందంటే అండి 60 సెంటీమీటర్ల నుంచి 110 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. అదేవిధంగా సబ్ మెయిన్ అనేవి 35 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ లేటరల్ పైపులు అనేవి ముఖ్యంగా 2 రకాల్లో లభ్యమవుతాయి మనకి మార్కెట్లో.

0: డేస్ ఉంటుంది, మళ్ళీ పంచుకోవచ్చండి. ఇవి ముఖ్యమైన భాగాలండి.
1: ఇప్పుడు మనకి నీరు అనేది పారించేటప్పుడు అంటే ఒక్కోసారి ఎక్కువగా వస్తుంది, అంటే నీటి ప్రవాహం అనేది ఒక్కోసారి ఎక్కువగా వస్తుంది కదండి, అట్లాంటప్పుడు మరి ఈ పైపుల్లో ఏదన్నా ఉంటుందండి ఆన్ ఆఫ్ బటన్ లాంటిది?
0: ఉంటాయి, కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయండి. నీటిని మనం కంట్రోల్ చేసుకోవటానికి కంట్రోల్ వాల్వ్స్ అంటామండి, ఆన్ ఆఫ్ వాల్వ్స్ అంటారు. ఈ ప్రవాహ వేగాన్ని మనం కంట్రోల్ చేయడానికి కంట్రోల్ వాల్వ్స్ ఉపయోగిస్తారు. అదేవిధంగా నాన్ రిటర్న్ వాల్వ్ అని ఉంటుందండి. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ ఏంటంటే, ఇది మనకి ఒక్కోసారి ఏమైందంటే నీళ్లు మన కిందకు వచ్చేసి పైపులో గుండా గాలి చొరబడుద్ది. ఈ గాలి చొరబడటం వల్ల ఎయిర్ అనేది లీకేజ్ అయి ఎయిర్ ప్రాబ్లం వస్తుందండి. అలాంటప్పుడు మనం ఒక్కోసారి చూస్తుంటాం నీళ్లు పోస్తుంటారు. అది ఎందుకంటే పైపులో ఉన్న నీరు మొత్తం అడుగు బాగా వెళ్ళి గాలి ఆక్యుపై చేస్తుందండి పైపుల్లో. సో మళ్ళీ మనం నీళ్లు పోస్తే ఆ గాలి అంతా వెళ్ళిపోయి నీళ్లు పైపుల్లో ఉంటుంది కాబట్టి అది మనకి చక్కగా పనిచేస్తుందండి. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పైపులో ఉన్నటువంటి నీటిని కిందకి వెళ్ళకుండా చూస్తుందండి. ఇది నాన్ రిటర్న్ వాల్వ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ఈ డ్రిప్ ని ఏర్పాటు చేసుకునేటప్పుడు రైతులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. దాదాపు 25 కంపెనీలు ఉన్నాయండి మనకి డ్రిప్ సిస్టమ్ ని సప్లై చేసే కంపెనీలు. ఆ కంపెనీ యొక్క ప్రతినిధి నుంచి పూర్తి సమాచారాన్ని వాళ్ళు తీసుకోవాలండి. దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా యాజమాన్యం చేయాలనేది ముందు తెలుసుకోవాలండి. తీసుకోవాలండి. అదేవిధంగా మనం రోజు డ్రిప్ సిస్టమ్ ఆన్ చేయక ముందు పొలంలో ఒకసారి చూడాలండి, ఒకసారి చెక్ చేయాలి అన్ని వాల్వ్స్ ఎలా ఉన్నాయి. దీంట్లో మన ఫెర్టిగేషన్ యూనిట్ కూడా ఉంటుందండి. ఈ ఫెర్టిగేషన్ యూనిట్ కూడా సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఈ డ్రిప్పులు అనేవి చాలా సన్నగా ఉంటాయని చెప్పాను చూడండి. ఇవి ఒక్కోసారి ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ పైపులు కాబట్టి ఒక్కోసారి తిరగబడతాయండి. ఈ తిరగబడినప్పుడు ఏంటంటే మట్టిలో కూరుకుపోతాయి. ఈ మట్టిలో కూరుకుపోవడం వల్ల లోపలికి మట్టి వెళ్ళి ఇవి క్లాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకసారి పొలం చుట్టూ కలి తిరిగి ఒకవేళ ఆ డ్రిప్పర్లు కానీ ఆకాశం వైపు లేకపోతే దాన్ని మళ్ళీ సరిచేసి తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత మోటార్ ఆన్ చేస్తే అప్పుడు డ్రిప్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందండి.
1: అంటే డ్రిప్పర్లు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలండి.
0: చెక్ చేసుకుంటే చాలా మంచిదండి.
1: ఇప్పుడు మన పంటకి ఎంత నీరు అవసరం అనేది మన వేసినటువంటి పంటను బట్టి ఉంటుంది కదండి, దాన్ని బట్టి ఈ డ్రిప్ అనేది మనం ఎంపిక చేసుకోవాలంటారా?
0: డ్రిప్పర్స్ అనేవి పంట రకాన్ని బట్టి ఒకటి, అదే విధంగా ఎంత నీరు అవసరమో దాన్ని బట్టి డ్రిప్ సిస్టమ్ పనిచేసే టైం కూడా మనం డిసైడ్ చేయొచ్చు అండి. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య దూరము, అదేవిధంగా డ్రిప్పుల్లో రెండు రకాలు ఉంటాయండి. కొన్ని త్వరగా క్లాగ్ అయిపోతాయి, కొన్ని ఏమో అంత త్వరగా క్లాగ్ అయిపోవు, సన్నగా ఉంటాయి ప్యాసేజ్. ఈ సన్నగా ఉండే త్వరగా క్లాగ్ అయిపోతాయి కాబట్టి వీటిని అమర్చిన డ్రిప్ని చాలా జాగ్రత్తగా ఫిల్టరేషన్ చేయాలండి. అదేవిధంగా కొంచెం లాంగ్ పాత్ ఉంటుందండి, కొంచెం పొడవైన మార్గం ఉంటుంది. ఇలాంటి వాటిని కొంచెం ఫిల్టరేషన్ దీనంత చేయకపోయినా కొంచెం పర్వాలేదు, అంత సున్నితంగా ఉండవు ఇవి. సో సన్నగా ఉండేటి మటుకు చాలా సున్నితమైనవి కాబట్టి వీటిని ఫిల్టరేషన్ చాలా బాగా చేయాలండి.
1: ఇప్పుడు మనం ఎరువులు అవి కూడా ఈ డ్రిప్ పారుదల ఉన్న చోట మనం నీటితో పాటు ఎరువులు కూడా అందిస్తూ ఉంటాం కదండి,
0: దీన్ని ఫెర్టిగేషన్ అంటారండి. ఫెర్టిగేషన్ అంటే ఏంటంటే నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర నీటి ద్వారా అందించడానికి ఫెర్టిగేషన్ అంటారండి. ఈ ఫెర్టిగేషన్ అనేది ముఖ్యంగా మూడు రకాలుగా మనం అందిస్తూ ఉంటామండి. ఇది ఒక ఫెర్టిలైజర్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఫెర్టిలైజర్ ట్యాంక్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు. అలా కాకుండా వెంచరీ ఉంటుందండి, ఈ వెంచరీ ద్వారా కూడా మనం ఎరువులను సప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇంజెక్షన్ పద్ధతి ఒకటి ఉంటుందండి, ఇంజెక్టర్ ద్వారా కూడా మొక్కలకు వీటిని ఎరువులని మనం అందించవచ్చు. ఈ మూడు పద్ధతులు ఉన్నాయండి ఫెర్టిగేషన్ లో.
1: ఒక్కోసారి ఇట్లా నీరు ఎరువులు అందించినప్పుడు అండి ఈ ఫిల్టర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది, దానికి ఏంటంటారు కారణం?
0: ఈ ఫిల్టర్ అనేది ఇసుక రేణువులు ప్రధాన కారణం అండి. అదేవిధంగా కొన్ని నీటిలో ముఖ్యంగా ఇది నీటి యొక్క నాణ్యతను బట్టి ఉంటుంది, నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. కొన్ని నీటిలో ఏంటంటే ఇసుక రేణువులు కూడా వస్తూ ఉంటాయి, దాన్ని మనం సైక్లోన్ ఫిల్టర్ ద్వారా శాండ్ ఫిల్టర్ ద్వారా మనం శుద్ధి చేస్తూ ఉన్నాం. ఆ మట్టి కణాలు, కొన్ని నీటిలో కొన్ని లవణాలు ఉంటాయండి, మ్యాంగనీస్, ఫెర్రస్, అదేవిధంగా కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే కొంతకాలానికి ఏమవుతాయంటే అవి సాల్ట్ ఫార్మేషన్ అవుతాయి, సాల్ట్ ఫార్మేట్ అయ్యి అవి క్లాగ్ అయిపోతాయండి, అదొక కారణం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కొంతకాలం నీరు పైపుల్లో ఉండటం వల్ల కొంచెం నాచు కూడా వస్తుందండి, ఈ నాచు కూడా మనం ఎప్పటికప్పుడు తొలగించాలి. ఈ నాచు కూడా ఒకటి కారణం అండి. మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు కూడా కొన్ని ఉంటాయండి నీటిలో. చిన్న చిన్న మట్టి రేణువులు కొంతకాలానికి ఏమైందంటే నీటిలో ప్రవహించేటప్పుడు రెండు మూడు మట్టి రేణువులు కలిసి ఒక పెద్ద అణువుగా ఏర్పడి అలాంటి టైంలో కూడా మనకి ఈ డ్రిప్పర్స్ ని క్లాగ్ చేయడానికి అవకాశం ఉందండి.
1: మరి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలండి?
0: ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చండి. ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్, రెండోది క్లోరిన్ ట్రీట్మెంట్ అండి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం నీటిలో వేసి నీరు యొక్క ఉదయజని సూచిక దాదాపు 4 వచ్చే వరకు హైడ్రోక్లోరిక్

0: ద్రావణాన్ని మనం నీటిలో కలిపి ఈ డ్రిప్ వ్యవస్థ మొత్తం మీద కూడా మనం అలాగ నీటిలో ఉంచేసి ఒక 24 గంటలు అంటే ఒక రోజు సమయం వరకు మనం ఉంచేసి అలాగా దాన్ని తెల్లారిన తర్వాత మనం క్లీన్గా ఫ్లష్ చేయాలండి. ఫ్లష్ వాల్వ్స్ ఉంటాయి, ఈ ఫ్లష్ వాల్వ్ ద్వారా నీటిని శుభ్రపరిచి నీట్గా చేస్తే మనకు డ్రిప్ వ్యవస్థ అసలు క్లాగ్ ఉండి చాలా చక్కగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే అండి, క్లోరిన్ అండి. క్లోరిన్ అంటే మనకి బ్లీచింగ్ పౌడర్ ద్వారా, బ్లీచింగ్ పౌడర్ని కూడా మనం నీటిలో కలిపి అదేవిధంగా దీన్ని కూడా మొత్తం పైపుల్లో ప్రవహించేటట్టు చేసి ఒక రోజు ఆగిన తర్వాత మళ్ళీ తెల్లారి ఫ్లష్ అవుట్ చేసామనుకోండి, నీట్గా అయిపోద్ది. మళ్ళీ ఈ లేటరల్ పైపుల చివరి భాగాల్లో ఎండ ప్లగ్లని ఉంటాయండి, ఈ ఎండ ప్లగ్లను దాన్ని ఊడదీసేసి ఎప్పటికప్పుడు శుభ్రపరిచినట్లయితే డ్రిప్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందండి.
1: అంటే రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచుకోవచ్చు, క్లోరిన్
0: శుభ్రపరచుకోవచ్చు
1: అంటారు. ఇప్పుడు మీరు డ్రిప్ పద్ధతి పెట్టుకోవాలంటే డ్రిప్పర్లను ఉపయోగించాలి అన్నారు కదండి, ఈ డ్రిప్పర్లని మనం ఎట్లా ఎంపిక చేసుకోవాలండి?
0: ఈ డ్రిప్పర్లు అనేది ముఖ్యంగా మన పంట రకాన్ని బట్టి ఎంపిక చేస్తామండి. దాని యొక్క నీటి రిక్వైర్మెంట్ అంటే నీటి అవసరతను బట్టి దాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా మొక్కకు మొక్క మధ్య గల దూరాన్ని బట్టి, అదేవిధంగా పంట యొక్క రకాన్ని బట్టి దీన్ని ముఖ్యంగా ఎంపిక చేసుకోవాలండి. ఈ డ్రిప్ వ్యవస్థ ఇన్స్టలేషన్ పనుల్లో చేసేటప్పుడు ముఖ్యంగా ఈ లేటరల్
1: పైప్
0: పెట్టుకునేటప్పుడు అండి, లేటరల్ పైపులు అనేవి భూమి పైన ఉంటాయండి పొలంలో. అలా కాకుండా ఈ మెయిన్ సబ్ మెయిన్ అని చెప్పాను చూడండి, ఇవి భూమి లోపల పాతుతారండి. ఎందుకంటే ఒక ట్రెంచ్ లాగా తీసేసి ముఖ్యంగా మనం ట్రాక్టర్ ద్వారా దున్నేటప్పుడు ఈ పైపులు అనేవి అడ్డు తగలకూడదు, అలా తగలకుండా భూమి లోపల పాతేస్తారు. లేటరల్ పైపులు మటుకు మనం మడిచేయచ్చు అండి, ఫ్లెక్సిబుల్ పైపులు కాబట్టి మనం మడిచేసి దాన్ని మనం తీసేయచ్చు అండి. వీటిని మటుకు తీయలేము కాబట్టి కొంచెం లోతుగా మనం తవ్వి ట్రాక్టర్ దున్నేటప్పుడు మనం ఇంప్లిమెంట్ అనేది దాన్ని తగలకుండా చూసుకోవాలి. అది ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క లోతులో ఉంచాలండి. అదేవిధంగా దాదాపు 12 సెంటీమీటర్ నుంచి 45 సెంటీమీటర్ల లోతులో పాతాలండి. అదేవిధంగా 6 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల పైపులేమో 60 సెంటీమీటర్ల లోతులో ఉంచాలండి. అదేవిధంగా 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి సైజుని 75 సెంటీమీటర్ లోతుల్లో ఉంచినట్టయితే ఈ పైపులుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయండి.
1: మరి డ్రిప్ నీటి పారుదల పద్ధతి చేసేటప్పుడు రైతులు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులను గుర్తుపెట్టుకోవాలంటారు?
0: అది ఇందాక చెప్పినట్టుగా ఈ రెండు ట్రీట్మెంట్ చాలా ముఖ్యమండి. అవి కాకుండా మనకి సీజన్కి ఒకసారి లేదా రోజుకి కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయండి. శాండ్ ఫిల్టర్ అని చెప్పాను చూడండి, ఆ శాండ్ ఫిల్టర్ని ఎప్పటికప్పుడు బ్యాక్ వాష్ చేయాలండి. బ్యాక్ వాష్ వాల్వ్ అని ఉంటుందండి, నీటిలో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అవుట్లెట్ వాల్వ్ని క్లోజ్ చేసి బ్యాక్ వాష్ వాల్వ్ని ఓపెన్ చేస్తే అప్పుడు ఏంటంటే మన రివర్స్ అనేది ప్రవాహం వెళ్తుంది, అందువల్ల దాంట్లో ఉన్నటువంటి మలినాలు ఏదన్నా ఉంటే శుద్ధి చేయబడతాయి. ఈ విధంగా చేసేటప్పుడు ఒక్కోసారి ఏమైందంటే దాంట్లో మీడియా ఉంటుందండి, మీడియా అంటే దాంట్లో గ్రావెలు కొంత ఇసుక కూడా ఉంటాయి, ఆ క్వాడ్జ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఆ ప్రవాహంలో కొంత కొట్టుకుపోయే అవకాశం ఉంది. దాని యొక్క ఆ మీడియా యొక్క మన పరిమాణం కూడా ఒక్కోసారి చూస్తూ ఉండాలండి. ఒక్కోసారి నీటిలో కొట్టుకుపోయినప్పుడు ఆ పరిమాణం తగ్గుద్ది, దాన్ని మనం కొంత మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలండి. ఆ ఫిల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి అది బాగా పనిచేస్తుందండి శాండ్ ఫిల్టర్. అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఉంటుందండి, ఈ స్క్రీన్ ఫిల్టర్ని కేసు నుండి స్క్రీన్ తీసివేసి మన ప్రెజర్ తోటి దాన్ని బ్రష్ తోటి క్లీన్ చేయాలండి. అదేవిధంగా ఆ స్క్రీన్లు కూడా దెబ్బతినకుండా మనం చూసుకోవాలి అది క్లీన్ చేసేటప్పుడు. డిస్క్ ఫిల్టర్ ఉంటుందండి, డిస్క్లు ఉంటాయన్నమాట, ఆ డిస్క్ ఫిల్టర్ను కూడా ఆ డిస్క్ను ఓడదీసి నీట్గా కడిగి మళ్ళీ డిస్క్ల్ని ఎన్నిటిని మనం బయటికి తీసామో అన్నిటిని మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలండి. ఒకవేళ ఆ సంఖ్య కానీ తగ్గినప్పుడే మళ్ళీ కొత్త వాటిని మళ్ళీ బిగించాలండి. అదేవిధంగా కొన్ని సేంద్రీయ అవశేషాలు మనకి జీవ సంబంధమైనటువంటి ఆల్గే అలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి వాటిని తొలగించాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలండి. అదే 7 లీటర్ల నీటిలో ఒక 3 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ని కలిపి, లేదా అదొక పద్ధతి దాని యొక్క గాఢతను బట్టి ఫిల్టర్ బాగా ఇదై ఉంటే ఎక్కువ హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలండి. అలా కాకుండా కొంచెం పర్వాలేదు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా ఒక 5 లీటర్ల నీటిలో ఒక 5 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువ ఉంటే బాగా, అంత ఎక్కువ లేకపోతే ఒక 7 లీటర్ల నీటిలో 3 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి శుద్ధి చేసుకోవచ్చు అండి. మనకి దాని యొక్క గాఢతను బట్టి మనం ఎంచుకోవాలండి మోతాదు నిర్ణయించుకోవాలండి. అదొక పద్ధతి అండి. అదేవిధంగా కొన్ని లవణాలు అనేవి ఉంటాయి చూడండి, మ్యాంగనీస్, ఇనుము, ఈ కార్బొనేట్ల వల్ల కూడా కొంత బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి. వీటిని కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా మనం ఇందాక చెప్పినట్టుగానే ఒక నీటి యొక్క పరిమాణం మరియు యాసిడ్ యొక్క పరిమాణం దాని యొక్క గాఢతను బట్టి మనం ఎంచుకోవాలండి. ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి.
1: ఈ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి,
0: ముఖ్యంగా తీసుకోవాలండి.
1: ఇప్పుడు మొదటిసారి ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి రైతులు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఎలాంటి సోర్స్, వాటర్ సోర్స్ అంటే వాళ్ళకి బోరు అనేది ఉండాలండి. ఆ బోరు ఎలాంటి పంట అనేది ముఖ్యంగా చూడాలండి. యాజమాన్యులండి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. ముఖ్యంగా అంటే రోజు చేయవలసినవి కొన్ని, వారానికి చేయవలసినవి కొన్ని, అదేవిధంగా నెలకు ఒకసారి లేదా సీజన్కి ఒకసారి చేయవలసినవన్నీ ఉంటాయి. రోజు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా మెయిన్ లైను మరి సబ్ మెయిన్ లైన్ పైపులు ఉంటాయి చూడండి, ఆ పంపిణీ గొట్టాలను ఫ్లష్ చేసి చూసుకోవాలండి. అదేవిధంగా డ్రిప్పర్స్ని ఫ్లష్ చేయాలండి. ఫ్లష్ వాల్వ్స్ ఉంటాయండి, ఆ ఫ్లష్ వాల్వ్ను ఉపయోగించి శుద్ధి చేయాలి. అదేవిధంగా నీటి ప్రవాహ రేటు సరిగ్గా ఉందో లేదో, ప్రెజర్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలండి. అదేవిధంగా వాటి యొక్క ప్రెజర్ డిఫరెన్స్, ప్రెజర్లో ఉండేటువంటి తేడా దాదాపు ప్లస్ ఆర్ మైనస్ 5 కంటే ఎక్కువ ఉండకూడదండి. రెండు ప్రెజర్ గేజ్లు ఉంటాయండి హెడ్ కంట్రోల్ వాళ్ళ దగ్గర. ఈ రెండు ప్రెజర్ కంట్రోల్లో ఉండేటువంటి ప్రెజరు 5 కంటే ఎక్కువ ఉంటే అది ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగా లేదనుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ ఫిల్టరేషన్ చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా వారానికి ఒకసారి చేయవలసిన పనులు ఏంటంటే, రెగ్యులర్గా ఆపరేషన్లో ఉన్నటువంటి వ్యవస్థని, ప్రవాహ యొక్క గొట్టాలని అన్నింటిని కూడా మనం వాటి ప్రెజర్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా బెంచ్ మార్క్ డేటా అని కూడా సేకరించి వాటిని సరి చేసుకోవాలండి. నీరు అన్ని డ్రిప్పుల్లో చివరి వరకు వస్తుందో లేదో చూడాలి, అది చాలా ముఖ్యమైన పని అండి. ఎందుకంటే చివరి వెళ్తుందో లేదనేది, కొన్ని ఏమైనా క్లాగ్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. వడపోత అంటే ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ప్రణాళికబద్ధమైన వడపోత వ్యవస్థ, దాంట్లో ఉన్నటువంటి పీడనం 0.2 నుంచి 0.3 కేజీ పర్ సెంటీమీటర్ వరకు ఉందో లేదో చూసుకోవాలండి. అదేవిధంగా దీనిలో ఉండేటటువంటి ప్రెజర్ యొక్క డిఫరెన్స్ 0.8 bar అదికి మించి ఉంటే ఫిల్టర్ని సరి చేసుకోవాలండి. అదేవిధంగా నెలకు ఒకసారి చేయవలసిన పనులు ఉన్నాయండి. నెలకు ఒకసారి అంటే పంపు యొక్క ప్రవాహం రేటు మరియు ఒత్తిడి దాని అవుట్లెట్ వద్ద తనిఖీ చేయాలండి. అదేవిధంగా డ్రిప్ లైన్లు ఫ్లష్ చేయాలండి. అది నీటి యొక్క రకం వాటి యొక్క నాణ్యతను ఆధారంగా ఎంత అవసరమో దాన్ని బట్టి పేడనాన్ని సరిచూసుకోవాలండి. వడపోత వ్యవస్థ అంటే ఫిల్టరేషన్ వ్యవస్థ సరిగ్గా ఫ్లష్ చేసి అన్నీ తనిఖీ చేసుకోవాలండి,
1: వడపోత సరిగ్గా
0: ఉందో లేదో చూసుకోవాలండి. పేరణ నియంత్ర కవాటాలు అంటే వాల్వ్స్, ఈ వాల్వ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో, సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో, వాటిలో సరైనంత పీడనం జనరేట్ అవుతుందో లేదో సరి చూసుకోవాలండి. అదేవిధంగా బెంచ్ మార్క్ డేటాతో కూడా ఈ మన అంటే మనం సర్వే చేసి వీళ్ళు ముందు ఏం చేస్తారంటే, డ్రిప్ వ్యవస్థ వేసేటప్పుడు కంపెనీ వాళ్ళు సర్వే చేసి మనకి ఇంత కావాలనేది నిర్ణయిస్తారండి. ఆ నిర్ణయించినప్పుడు అంత పీడనం వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. దాన్ని బెంచ్ మార్క్ డేటాతో సరిపోల్చుకోవాలండి. సీజన్ కూడా ఒక్కోసారి కొన్ని పనులు చేసుకోవాలండి. అవి కొన్ని సందర్భాల్లో పెరుగుతున్న కాలంలో ఒక్కోసారి ఏమైందంటే 2 లేదా 3 సార్లు ఈ ఫిల్టరేషన్ వ్యవస్థని మధ్య మధ్యలో చూసుకునేటప్పుడు నీటి యొక్క రకాన్ని బట్టి వ్యవస్థలు అన్ని కవాటాలు తనిఖీ చేయాలండి. దానిలో ఉండే ధూళి లేదా కార్బొనేట్లు, బైకార్బొనేట్లు మరియు నాచు అలాంటివి ఏదన్నా అవశేషాలు పైపుల్లో ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలండి. ఆ డ్రిప్పరు అంటే ఎంత నీటిని ఇవ్వాలో అంత ఇస్తుందో ఒకసారి తనిఖీ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రధాన లైను అంటే మెయిన్ పైపు మరి సబ్ మెయిన్ పైపులు గొట్టాలని ఎప్పటికప్పుడు ఫ్లష్ చేసుకోవాలండి. దాంట్లో ఏదన్నా దుమ్ము ధూళి అలాంటివి ఉంటే దాన్ని ఫ్లష్ వాల్వ్ ద్వారా క్లీన్ చేసుకోవాలండి. అవసరమైనప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఇతర ఆమ్లాలను వాటిలో కొంచెం ఇంజెక్ట్ చేసి వాటిని శుభ్రపరచుకోవాలండి. లేదా క్లోరిన్ అయిన బ్లీచింగ్ పౌడర్ కొంచెం నీటిలో కలిపి వాటిని శుభ్రపరచుకున్నట్లయితే మనకి ఆ పైప్ లైన్ అనేవి నీట్ గా ఉంటాయండి.
1: మరి ఇప్పుడు పంట అయిపోయిందండి, అంటే సీజన్ మనకి
0: అయిపోయిన
1: తర్వాత మరి వీటిల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ముఖ్యంగా అంటే ప్రధాన లైన్ సబ్ మెయిన్ అండి, వీటిని నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. వీటిలో ఏంటంటే రసాయనాలని ఇంజెక్ట్ చేసి వాటిని క్లీన్ చేసుకోవాలండి. డ్రిప్పర్లను కూడా ఫ్లష్ చేయాలండి. హ్యాండ్ ప్లగ్లు ఉంటాయి, హ్యాండ్ ప్లగ్లను బాగా ఫ్లష్ చేసి యాసిడ్తో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటిని హ్యాండ్ ప్లగ్లు కూడా తీసేసి ఫ్లష్ చేస్తే బాగా అవి నీట్గా క్లీన్ అయిపోతాయండి, అవి చక్కగా పనిచేస్తాయండి.
1: ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చెనకేశ్వర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఉద్యాన పంటల్లో ముఖ్యంగా కొన్ని పంటలు చెప్పారు మీరు, ఆ పంటల్లో కనుక ఈ డ్రిప్ వ్యవస్థను కనుక రైతులు పెట్టుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ నీరు అందించడానికి వీలవుతుంది. అంతేకాకుండా మనకి ఎండాకాలంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పంటలు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటాయి. ఇంకా ఈ డ్రిప్ ఎలా చేసుకో

0: కావాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. అంటే డ్రిప్ వ్యవస్థను ఎట్లా పెట్టుకోవాలి, పెట్టుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెట్టుకున్న తర్వాత వాటిలో ఎట్లాంటి మెళుకువలు పాటించాలి, తర్వాత ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేస్తారండి. రైతులు కనుక ఈ విధంగా డ్రిప్ నీటి యాజమాన్యం కనుక పాటించినట్లయితే మంచి దిగుబడిని అన్ని రకాల పంటల్లో, ముఖ్యంగా ఈ ఉద్యాన పంటల్లో తీసుకోవటానికి వీలవుతుందంటారు.
1: అవునండి,
0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: ఇప్పటివరకు మీరు డ్రిప్ నీటిపారుదల పద్ధతులు, యాజమాన్యం గురించి డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
5: Earth. Stop plastic pollution. Say no to single-use plastic.
2: ఇప్పటి వరకు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాల్లో. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
6: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
7: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
8: నమస్తే మేడం.
7: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
8: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
7: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
8: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధాన మంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15 గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
7: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
8: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో, పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క

0: ముఖ్య ఉద్దేశం.
1: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
0: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, ఈడిపి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
1: ఈడిపి సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, ఈడిపి సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
0: ఈడిపి సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని ఈడిపి సర్టిఫికేట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
0: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు గానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో PMEGP సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది 2 రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని 2 కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళ ఇల్లేరియా ప్రాంతాల్లో ఉండేవారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళ ఎస్సీ ఎస్టీ ఇల్లేరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్, ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత PMEGP పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో SHGలు, చారిటబుల్ ట్రస్ట్లు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 400,000 యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ కు 8 మంది చొప్పున 32,00,000 మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు EDP సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డ్ ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోన్ మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10,00,000 రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది, సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా పాటలు కోరుతున్న వారు హలో, హాయ్, నమస్తే అంటూ డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి మా నమస్తే అని చెప్తూ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్యం నుంచి తబాల మస్తాన్ భాష, మా కుటుంబ సభ్యులందరి తరపున, మా ఫ్రెండ్స్ అందరి తరపున చెల్లలి కాపురం చిత్రం నుండి పాట వినిపించగలరు అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత పాట కోరుతున్నవారు నెల్లూరు వేదాయపాలెం నుండి షాహిరా, సనా, సానియా, శ్రీకాంత్ వీరందరూ మా కోసం మాయదారి అల్లుడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఉండు ఉండు. ఇప్పటి వరకు మీరు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాల్లో. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
2: 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆల్ ఇండియా రేడియో 90 నుండి తన నవతీతరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8 చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రజాజీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 అనుబంధం ఉంది. అవును, అక్షరాలా 73. 1953 ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆట విడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీంట ఉందా, రత్నాగుమ్మడి మీంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది. ఆట విడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963 ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971 పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌడిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2 కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భౌడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50 నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50 కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండే సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992 వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీకలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలైనటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో 2 బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదుల రేడియో నాటకాల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కేవీ రావు గారు, శ్రీమతి ఉషశ్రీ గారు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005 పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపర్తి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009 రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10 ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 to 1947 జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 గల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 August 15 December 14 ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటక రంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్లగారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా 4వ సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథా సరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్యతరంగం కోసం జంపజమా వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజన్కు పైగా హాస్య నాటికలను పండుగలు పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపర్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారి నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర. 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాద మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథ గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకట నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017 చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబీ ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం. నేను 100 పాళ్ళు నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సహాయం చేసింది.

0: మరింత సహకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారని, హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో, అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves,
1: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది 4 February జరిగిన క్రిటికల్ మినరల్

0: ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పిఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 దేశాలు నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ, ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ subject to severe heat wave conditions likely to continue over central and northwest India during next 3-4 days, east and adjoining peninsular India during next 2-3 days. But thereafter, reduction in maximum temperatures and abatement of heat wave conditions are likely, that is from 29th May onwards. Apart from that, isolated heavy to very heavy rainfall likely over northeast and adjoining east India during next 2-3 days and over Kerala and Tamil Nadu today.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నమోదు చేసింది. కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసి 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం.

0: Money Talk. Good evening, listeners, and welcome to the weekly program Money Talk. I am Lalima.
1: Aga Sivani Vijay Vadakendram. Chitra Jagat. Pata Hindi Chitragitalu Vintaru. కార్యక్రమంలో ముందుగా ఆనంది ఈ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట

0: నుండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిది పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కార్యక్రమంలో తర్వాత చౌదావిన్ కచ్చాంత్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: శ్రోతలు హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముఖేష్ లతా మంగేష్కర్ పాడిన పాట వినబోతున్నారు. చిత్రం కభీ కభీ.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మంజిల్ చిత్రానికి ఈ పాట వినండి.

0: సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటి లోపలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి సీతాపహరణం హరికథా గానం వింటారు కథకులు శ్రీ బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతార్.

ముఖరక్షణ దీక్షా దక్షుడైన రామచంద్రుడు. వినతల్లి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా. నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను. నా కొడుకును చంపాడని రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే, నా ముక్కు చెవులు కోశారు. ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురు ఉన్నారు, పెద్దవాడు రాముడట, రెండవవాడు లక్ష్మణుడట. ఇంత పరాభవం చేశారన్నా, నీ ఎంతటి జగజట్టికి చెల్లెలనయ్యి ఔరా ఇట్టు పరాభవింపబడి. ఇలా పరాభవించబడ్డానే నీవు ఒకసారి ఆలోచించవలసిందంటే, ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడేమేమి, మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా, ఇది చాలా ఆశ్చర్యం సుమా అన్నాడు రావణాసురుడు. ఆశ్చర్యము

பாடி சென்றாடும் ఎంతటి ఘోరం చెల్లి ఇంత దారుణం జరిగిందా సామాన్య మానవుడేమి ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా నేను వెంటనే విడుతున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా అందుకే భగవంతుడు కామము క్రోధము లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది కామము యొక్క స్వరూపము రావణ కుంభకర్ణులు వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు క్రోధం యొక్క స్వరూపం శిశుపాల దంతవక్త్రులు వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వారిని ఇద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా లోభం అంటే దురాశ ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది అయ్యయ్యో మా అన్న మహావీరుడు కదా దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా నిజంగానే సంహరిస్తాడేమో రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీరలేదు ఎలాగైనా జీవించి ఉండాలి అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి చుప్పనాతి అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు చుప్పనాతి లోకరక్షణ దీక్ష దక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు సామాన్యుడుగా గుర్తించింది ఆమె రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి అన్నా నీవు సంహరించడం ఒక లెక్కనా ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు కానీ ఒక్క మాట నీకు చెబుదామనుకున్నాను జ్ఞాపకం చేస్తున్నాను ఏమమ్మా అన్నాడు ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా అబ్బా ఏమి సౌందర్య రాశి రావణుని బలహీనత ఆమెకు తెలుసు అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్పనాతి ఆమె సామాన్యం కాదు సుమా అగపడదే చోటనైనా

అన్నా, అంత సౌందర్య రాశిని నేను చూడలేదన్నది చుప్పనాథు. ఆ మాట నిజమే, కానీ ఆ సౌందర్యం జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

గోరు వంకలు భ్రమశీము రోగుతూ చిరబరుచు అన్నా బళిర అద్దాని చెలువు.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతని ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో. రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పెనికరికి తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేద వేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తు రాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మేనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయావి. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములు ఉన్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశి అట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారం అయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి, ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకు వస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు కాదనే ఏదో ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్ళవలసిందంటే, మారీచుడు అన్నాడు, ఔరా శ్రీరాముడన ఎవరనుకుంటే

ஆமுடனை எவரன்னு கொள்டிவி.

సిస్టర్ రక్షంజేయ భూమిపై అవతరించిన దైవమతడు. నిజో నీకు శక్యము కాని శివ విల్లు, నీకు శక్యము కాని శివ విల్లు అవలీల విరచే.

నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది రకారాధీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడేమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడి ఉన్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే నువ్వే ఒకప్పుడు వాణిచంత నీ రక్షోజనమాయ చెల్లదు రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోపువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షస మాయ అక్కడ చెల్లదు. రావణ నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసురుడు. మరీచా, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు, ఓహో మనకు సమయం సమీపించింది, విడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు, కనుక చావు నిశ్చయము, అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నారు. అలాగే వెళ్తానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకురావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేవా, మాటలు పొరపాటున వచ్చినాయి అనుకుంటాం, జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభు ఎదురుకుండా కూర్చుని, ప్రాణేశ నాకే కొరం తండ్రి.

అన్నదండి ఆమె. రామచంద్ర, ఇది నా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండడం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోహము భుచందంగా

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టు

ఎన్నడూ ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడిని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడి చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేను ఎప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటే ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా?

మించు వారి రఘుద్వహ నిండు వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపు చేయవాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటే ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా

కొని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే ఆగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చేయాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఇతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైలముగ పర్ణశాల పద్ద

లక్ష్మణాయంతు అసురుడు సురులు విడిజైలోవ పర్ణశాల ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముని చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణా,

ఏమీ తోచట్లేదు లక్ష్మణ. ఈ లక్ష్మణ సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో, ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందుగా

మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఇన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా నీవలా పొరబడరాదమ్మా, అన్న పిలుపు కదా సడి అమ్మా

నీ మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకు నీ అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఎలా పలుకుదైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటి వాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు. తండ్రి మీద కంటే అన్నపైన ఎక్కువ అభిమానమని నీ ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశం ఉన్నది అన్నదండి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం, కథం వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్ర నిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అంది ఆమె. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశం ఉన్నది అనేటప్పటికీ, అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనుక కాషాయ దండమాత్రిన ఎతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక, ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో, అయ్యా దయచేయండి కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరి అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుపనాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరింది ఆమె? ఏనెవ్వడననుకుంటే ఎదురులేక ఈరేడు లోకముల నేను రావణుడు. ఈరేడు లోకముల నేను రావణుడనే జగములో గల ఎల్ల సొగసు కత్తెలయించి ఎంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే. ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు. రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా? నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త రమ్ము నాతో మేటి రాణి వగుజు. స్వర్గ పట్టణ వైభవమున్ మించినట్టి నా లంక పాలింపు, నా లంకను పరిపాలించు నీవు. నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను. నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు, వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపను పేలుతున్నాడు రావణాసురుడు. అమ్మ భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేతలి లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది, కమిలిపోయింది, విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పటికి భయకంపితురాలైన ఆ తల్లి మూర్ఛాగతయింది. ఎప్పుడైతే మూర్ఛిల్లిందో ఈ దుష్ట రావణుడు ఆపెను. వాల్మీకి చెప్పారు, జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా. ఆకాశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయింది. మహర్షి నోట ఆ మాటే వచ్చింది. 3 భాగముల దగ్గర ఒక చేయి, మెడ దగ్గర ఒక చెయ్యి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరు అయి ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంత వడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో విడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు. దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఎవరూ కాపాడేవాళ్ళు లేరా? భూదేవి కింకన్న పుత్రికనై జనకుడు పెంచుకున్నట్టి కూతురనై రవివంశవార్ధి చంద్రముడగు దశరథ క్షోణేశునకు పెద్ద

ఇంతేకాదు, హరువిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లామునయ్యి. కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటిగా జిక్కి తలది తాడిలుచుంటిని. వేల్పులారా పతికి నా వార్త.

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా. దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీశునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడి పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగిన వాడాయన. ఆ జటాయువు విన్నాడు రావణుడు అమ్మను తీసుకువెళుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. సున్సుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు కౌసల్య దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడు అతడు. వెంటనే వెళ్ళి అంటాడు, రావణ దుర్మార్గుడా, సర్పమాసీ విషంబద్ధ్వా వత్రాంతే నవబుద్ధ్యసేరి. కొంగున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రపూతం తం పురోడాశం ఇవాధ్వరే. అధ్వర పురోడాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురోడాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశం అంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయుపక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా. ప్రక్కబలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది. వెంటనే రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ ఋష్యమూక పర్వతం మీద కోతులు 5 కూర్చునున్నాయి. వాటిని చూచింది, ఎందుకైనా ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి పైట చెరగులో కట్టి ఆ పైట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు 4. వీళ్ళు 5 ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతుడికి ఇచ్చిన ఆయన, దైవయ్యా ఇది ఎవరో తీసుకెడుతున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్న. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు.
పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఈ మాట విరలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు, లక్ష్మణ ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే, వదినను ఒక్కతెను వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినను వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు, నేనుండి మాట వినిపించింది. హా లక్ష్మణ, హా సీతా అన్న ధ్వని వినిపించింది. అక్కడ అప్పుడే సంశయింపవలసిన ఆ లక్ష్మణ ఎంతు మామక బాణవున ఇల్గు చెల్గిడిన ఆ మాయాకురంగం. అక్కడ ఇప్పుడే సంశయింపవలసిన హా లక్ష్మణ ఎంతు మామక బాణంబున ఇరుగుసు ఎల్గిడిన అమ్మాయా కురంగం. మాయాలి మాయలేడి చనిపోతూ హా లక్ష్మణ హా సీత అన్నది ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదమన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పండశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తర్వాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు. అక్కడ అశోకవనం, ఆ అశోకవనంలో శింసిపా వృక్షం, ఆ శింసిపా వృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదాం అనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరి భాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింసిపా వృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయైన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా. ఇక విడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు.

వ్యాకుల దశరథత నయగా నేను వ్యాకుల పడుతున్నాను. తరులార గిరులార వనచరములారా తరుణి జానకి నెత్తటైన కన్నారా అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలన అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజనం.

మీరింతవరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.